ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 2వ తేదీ, గురువారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 30 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడక దేశభక్తి గీతం విందాం. ప్రగతిపథంలో ఓ దేశం పిలిచింది, బృందగానం.

బృందగానంలో దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: End of this news bulletin.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం విందాము.

దారిద్ర్య దుఃఖ భయ భంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఆనంద తీర్థ జయ తీర్థ కవీంద్ర తీర్థాః శ్రీరామచంద్ర విభుధేంద్ర జయీంద్ర తీర్థాః ఆశీస్యతం ప్రదతతి స్పృహయంతి యస్మై శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం వాదీంద్ర తీర్థ సుమతి

సేవతేధ పరిపూరయ తత్తదిష్టం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ జయ దిగ్విజయాక్షరామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వేభ్యమీ విధికరా విహితాత్మకృత్యాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ధన్యాయి మే తవ గుణస్తవ నైర సంఖ్యై కంఠోద్గతైర్దశ దిశామశుభం హరంతి శృణ్వంతి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్రస్వామి సుప్రభాతం, రాఘవేంద్రస్వామి భక్తిగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట నేటి వ్యాఖ్యాత డాక్టర్ గొల్లాపిన్ని శేషాచలం.
1: జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు సామాన్య మానవులు కూడా ముక్తిని పొందాలనే తపన గలవారుగా

వారి ప్రబోధాలు ప్రకటిస్తూ ఉంటారు. ఆయన అనేక రచనలు, భాష్యాలు, ప్రకరణాలు, స్తోత్రాలు రచించారు. ఇందులో ప్రకరణాలు సాధారణ జనులకు హాయిని కూర్చే విధంగా ఆచరణకు సాధ్యంగా ఉంటాయని మనకు అనిపిస్తుంది. భూమిలో నుండి పైకి వచ్చే నీటి బుగ్గ ప్రవాహంగా మారి నీచ మార్గాల్ని పట్టి సముద్రంలో చేరుతుంది. కానీ ఆ బుగ్గ స్థిరంగా ఒకే చోట నిలిస్తే తానే ఒక సముద్రం అవుతుంది కదా. అట్లే మన మనస్సు ఎప్పుడు బయట ప్రపంచం వైపే ఉంటూ నీచ మార్గాల్లో పయనించి ఎక్కడో కలిసిపోకుండా ఆ పరబ్రహ్మను గురించి తనలో విచారణ చేసుకుంటూ ఆత్మభావాన్ని పొందుతూ నిలకడగా ఉంటే, అనగా తనలో తానే ఆత్మ విచార దర్శనంతో బ్రహ్మభావాన్ని పొందుతాడు కదా అని మనోనిగ్రహ ప్రకరణంలో జగద్గురువులు ప్రబోధిస్తారు. వర్షాకాలంలో అధికంగా ప్రవాహాలు పయనించే నీరు కలుషితమై తన సహజ మాధుర్యాన్ని కోల్పోతుంది, ఉప్పు నీటిగా మారుతుంది. అదే నీరు

0: అనగా తనలో తానే ఆత్మ విచార దర్శనంతో బ్రహ్మభావాన్ని పొందుతాడు కదా అని మనోనిగ్రహ ప్రకరణంలో జగద్గురువులు ప్రబోధిస్తారు. వర్షాకాలంలో అధికంగా ప్రవాహాలు పయనించే నీరు కలుషితమై తన సహజ మాధుర్యాన్ని కోల్పోతుంది, ఉప్పు నీటిగా మారుతుంది. అదే నీరు నిలకడగా నిశ్చలంగా ఉన్నప్పుడు సహజ మాధుర్యం పొందుతుంది. దీన్ని బట్టి మనస్సు కూడా విషయ భోగాలపై ఉద్రేకంతో పయనిస్తూ తమోగుణంతో అంటే అజ్ఞానంతో కలుషితమవుతుంది. కొంత మనస్సు నిబ్బరంగా వైరాగ్యం వైపుగా మళ్లిస్తూ విషయ వాసనలను నశింపజేసుకుంటూ పోతే సత్వగుణంగా మాధుర్యంగా మారి బ్రహ్మజ్ఞానానికి సోపానంగా చేసుకోవచ్చు అంటారు జగద్గురులు. యం విషయమపి లషిత్వా ధావతి బాహ్యేంద్రియ ద్వారా తస్యా ప్రాప్తౌ ఖిజ్యతి తథా యథాస్వం గతిం కించిత్. అంటే మన మనస్సు బాహ్యేంద్రియాల ద్వారా దేన్నో ఒకదానిని కోరుతూ ఉంటుంది. ఆ విషయ వాంఛలపైని కోరికతో దాని వెంటే పరిగెడుతూ ఉంటుంది. ఒకవేళ కోరిన కోరిక నెరవేరకపోతే ఏదో గొప్పగా తన సొంత సొమ్ము పోగొట్టుకున్నట్లు ఆ మనస్సు పరితపిస్తూ ఉంటుంది. నగ నగర దుర్గ దుర్గ మసరిత పరిత పరిబ్రహ్మ పరిభ్రమచ్చేత. నగ నగర దుర్గ దుర్గ మసరిత పరిత పరిభ్రమచ్చేత. ఎది నో లభతే విషయం విషయంతితమివ ఖిన్నమాయాతి. మన మనస్సు ఎప్పుడూ కొండలపైన గుట్టలపైన నగరాలపైన దుర్గాలు అదుర్గాలపైన మహానదులపైన తిరుగుతూ విషయ వాంఛలపైన తిరుగుతూ ఉంటుంది. తిరిగి తిరిగి తిరిగి తన కోరికలు తీరనివైతే ఆ కోరికలు అనుభవంలోనికి రాకపోతే ఎంతో విచారం ఎంతో దుఃఖం పొందుతుంది. బలవంతంగా నీటిలోనికి సొరకాయ బుర్రం నెట్టినా ఆ సొరకాయ బుర్రం మళ్ళీ పైకి తేలుతుందనే సత్యం అందరికీ తెలిసింది. అట్లే మన మనస్సును బలవంతంగా స్వస్వరూపం వైపు అంటే ఆత్మవిచారం వైపు మళ్ళించిన ఆ మనస్సు బాహ్య సుఖాలపైనే తేలుతూ ఉంటుంది. ఇహవా పూర్వభవేవా స్వకర్మణైవార్జితం ఫలం యద్యత్ శుభం అశుభం వా తత్తద్భోగోప్యపరా ప్రార్థితో భవతి. ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మనం సంపాదించిన పుణ్యమో పాపమో దానివల్ల కలిగిన కర్మకు తగిన ఫలాన్ని మనము అనుభవించాల్సిందే. ఆ పుణ్య పాప కర్మ ఫలం మనం కోరకుండగానే మనకు ప్రాప్తిస్తుంటుంది. మనం ఆ పాప మార్గం దిశగా పరిగెత్తే మనస్సును పశువును మరల్చున్నట్లుగా బలవంతంగా బ్రహ్మం వైపు వైరాగ్యమనే గుదిబండను ఒక దాన్ని చక్కగా కట్టాలని దైవం ఇచ్చిన వరంగా వైరాగ్యాన్ని పొందాలని జగద్గురు ప్రబోధిస్తున్నారు. నిద్రలో కూడా మనస్సు ఆయా ఇంద్రియ ప్రదేశాల్లో నిలుస్తుందే కానీ అది నిద్రించదు, జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. బోనులో చిక్కిన పులి వెలుపలికి రావడానికి విశ్వ ప్రయత్నం చేసి అలా శిశులసి నిట్టూర్పులతో చేసేది లేక ఊరుకుంటుంది. అట్లే సర్వేంద్రియాలను అరికట్ట మనస్సును లోపల నిర్బంధిస్తే అది వెలుపలకు రావడానికి అనేక యత్నాలు చేస్తూ చివరకు నిర్వ్యాపారంగా నిశ్చల స్థితికి వస్తుంది. ఆ నిశ్చల స్థితికి రావాలంటే ప్రాణాయామం, సత్సంగం, విషయవాసన త్యాగం, భగవద్భక్తి అనే వానితో మనస్సు శాంతిస్తుంది. ఇది బ్రహ్మోపదేశం, జగద్గురుల శంకరాచార్యుల వారు ఇచ్చిన సందేశం. ఓం తచ్చత్.
1: డాక్టర్ గొల్లాపిన్ని శేషాచలం వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, ఇవాల్టి అంశం వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత. ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియచేస్తారు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, లోప లక్షణాలు మరియు లోప నివారణ గురించి తెలుసుకుందాం. జింకు ధాతు ప్రాముఖ్యత. మొక్క ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. నత్రజని, భాస్వరం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మొక్కలో అమినో ఆమ్లాలు మాంసకృత్తుల తయారీకి దోహదపడుతుంది. జింకు ధాతు లోప లక్షణాలు. జింకు లోపిస్తే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారి ఆకులు చిన్నవిగా అవుతాయి. పంటలలో ఎక్కువ మోతాదులో నత్రజని, భాస్వరం మీరు

వాడకం వలన జింకు లోపం వస్తుంది. ఇక వరి పంట విషయానికి వస్తే, ఒకేసారి వరి పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి, 2 పంటలు పండించే భూముల్లో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చివరి దిక్కులో వేసుకోవాలి. జింక్ లోపం సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 పిచికారీ చేయాలి. ఈ ఎరువులను కనీసం 2 వ్యవధిలో వేయాలి. జింకు ఎరువులను భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు. ఇనుపధాతు ప్రాముఖ్యత. ఆకుల్లో పత్రహరితం మరియు పిండి పదార్థాలు తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇనుపధాతు లోపలక్షణాలు. ఇనుపధాతు లోపానికి నేలలోని 0% కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇనుపధాతువు లోపిస్తే ఆకు మొత్తం పసుపు రంగులోకి మారుతుంది. ఇక వేరుశనగ పంట విషయానికి వస్తే, ఇనుపధాతు లోపం సవరించడానికి ఎకరాకు 20 అన్నభేది ఆఖరి దిక్కులో వేయాలి. పైరుపై ఇనుపధాతు లోపలక్షణాలు కనిపిస్తే ఎకరాకు 1 అన్నభేది, 200 సిట్రిక్ ఆమ్లాన్ని 200 నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 పిచికారీ చేయాలి. బోరాన్ ధాతు ప్రాముఖ్యత. మొక్కల పూత దశలో సంపర్కము మరియు ఫలదీకరణలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. మొక్కల ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కల్లోని అన్ని భాగాలకు చేరవేయడంలో ఉపయోగపడుతుంది. మొక్కలు కాల్షియం ధాతువును సంగ్రహించి దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా బోరాన్ అవసరమవుతుంది. బోరాన్లోని లోపలక్షణాలు. సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా వస్తుంది. బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి ఆకు కొనలు నొక్కుకుపోయినట్లయి పెడుసుబారుతాయి. బోరాన్ లోపం ఉంటే ఆకులు ముడుచుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. కాయదశలో కాయలు పగుళ్ళు చూపడం సర్వసాధారణంగా కనపడే లక్షణం. ఇక ప్రతి పంట విషయానికి వస్తే, ఎకరాకు 1 బోరాక్స్ను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 బోరాక్స్ కానీ బోరిక్ ఆమ్లాన్ని కానీ భూమిలో వేయాలి, లేదా 0.1 నుండి 0.2% బోరాక్స్ లేదా బోరిక్ ఆమ్లాన్ని కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 10-15 వ్యవధిలో పిచికారీ చేయాలి. బోరాన్ లోపమున్న భూముల్లో నీటిపారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 బోరాక్స్ను విత్తేటప్పుడే వేసుకుంటే మంచిది. జిప్సం ప్రాముఖ్యత. జిప్సం ఎరువులో కాల్షియం మరియు గంధకం ధాతువులు ఉంటాయి. చౌడు భూముల్లో ఉండే మార్పిడి చెందే సోడియంను తగ్గించి నేలలను బాగు చేయడానికి జిప్సం ఎరువు అవసరం. జిప్సం ఎరువులో కాల్షియం ధాతువు మొక్కలు కణకవచం తయారీకి, కణాల ఉత్పత్తి మరియు సాగుదలకు, మొక్కల్లో సేంద్రియ ఆమ్లాలను తటస్థపరచడానికి, పత్రహరితం ఏర్పడడానికి మరియు క్రోమోజోములు ఏర్పడడానికి ఇది దోహదపడుతుంది. జిప్సం ఎరువులో గంధకం ధాతువు మొక్కలు కొన్ని రకాల అమైనో ఆమ్లాల తయారీకి, అనేక ఎంజైముల తయారీకి, నత్రజని స్థిరీకరణకు, కిరణజన్య సంయుగక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. నూనె గింజల పంటల్లో మాంసకృత్తులు, నూనె శాతం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉల్లి మరియు వెల్లుల్లికి ఘాటు రావడానికి గంధకం ధాతువు దోహదపడుతుంది. జిప్సం పంటలకు వేసే సమయం విషయానికి వస్తే, కారు చౌడు నేలలను బాగు చేయడానికి వేసవి వర్షాల సమయంలో వేసి నేలలో కలయదున్నాలి. ఆ తర్వాత పొలంలో నీటిని నిలగట్టాలి. జిప్సం ఎరువు మోతాదును భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు

0: అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సంను వేసుకోవచ్చు. నూనె గింజల పంటలకు ఎకరాకు 200 కిలోల జిప్సంను చివరి దుక్కిలో వేయాలి. వేరుశనగ పైరుకైతే పూత దశలో వేసి నేలలో కలపాలి. అపరాల పంటలైన సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు జిప్సం ఎరువును చివరి దిక్కులో ఎకరాకు 50 నుంచి 100 కిలోలు వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
1: సేద్యపు సిద్ధుల కార్యక్రమంలో వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజ్ తెలియజేసిన సమాచారం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

0: సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయస్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Public private people's partnership, all of us are having a responsibility. Because of society we are able to earn money. This is where I am introducing top 10% I am calling Margadarshi, bottom 20% I am calling Bangaru families, golden families. One day I want to see all golden families to be the Margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్తు విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని

0: పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుపడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి, ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత విజ్ఞాన విపంచి శీర్షికన ఆహార పదార్థాలలో కల్తీ డాక్టర్ వి సలీం బషా గారి ప్రసంగం, ఇంకా

తెలుగు తల్లికి మల్లెపుదండ. నిర్వహణ కె శృతి ప్రియాంక. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 మన ఆలయాలు. అనంతపురంలో నెలకొన్న శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ దత్త ఆలయం గురించి వివరాలు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కొనిన సినిమా పాటలు. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:13 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 10:30 వాణిజ్య సందేశాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 5:00 చిత్రసీమ సినీ గీతాలు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోరింగ్ కార్యక్రమంలో ఈ వారం అంశం, గృహిణిగా ఇంటి బాధ్యతల్లో మునిగి ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో కుట్టు పని, అల్లికలు, ఇతరత్రా పనులు చేస్తుంటారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ కార్యక్రమానికి శ్రోతలు 08:55:22553 నెంబర్కు కాల్ కలిపి మాట్లాడవచ్చు. 6:00 లలిత గీతం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు. కుందుర్పి మండలం ఎనుములదొడ్డి అభ్యుదయ మహిళా రైతు శ్రీమతి కె రాజమ్మ గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎ హేమంతరాజ్. నిర్వహణ కె శృతి ప్రియాంక. తరువాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్, ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట. 8:45 కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి కె పద్మ. నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ.

ఇక ఈ రాత్రి 10 గంటలకు మార్పు రూపకం ప్రసారమవుతుంది. రచన సమర్పణ శ్రీ ఎం హరి. ఈ రాత్రి 10:30 లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జరగనున్న ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ ప్రసారం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం రావ్ బాన సరస్వతీదేవి, నడపవా నా పడవా.

రావు బాలసరస్వతీదేవి గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు.

వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్ధమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికనందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్ధమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను EU షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు

0: ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्రికెట్ లో చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 59వ శ్లోకం.

ప్రకృతిస్త్వా నియోక్ష్యతి. అహంకారం గర్వాన్ని ఆశ్రిత్య పూని నయోత్స్యే యుద్ధం చేయును ఇతి అని, యత్ మన్యసే దేనిని గురించి ఆలోచిస్తున్నావో, ఏషః అట్టి ఈ, తే నీ యొక్క, వ్యవసాయః నిశ్చయము, మిథ్యా అసత్యము అంటే నిలబడేది కాదు. ప్రకృతి పూర్వజన్మ కర్మశేషమై సంక్రమించిన నీ స్వభావము, త్వాం నిన్ను, నియోక్ష్యతి అనగా అదుపులో పెట్టుకుని నడిపించగలదు.

0: ప్రకృతిస్త్వా నియోక్ష్యతి.
1: అర్జున, ఇంత చెప్పినా వినకుండా నేను నశించిపోయినా పర్వాలేదు, యుద్ధం మాత్రం చేయను అని గర్వంతో నీవు భావించేటట్లయితే ఏ నిర్ణయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో అది నిలవనే నిలువదు. నీలో జన్మసిద్ధమై నిలిచి ఉన్న వీరత్వ స్వభావం ఏదో ఒక దశలో నిన్ను అదుపులోకి తీసుకుని నిన్ను ఆజ్ఞాపించి నడిపించగలదు. విద్ధి నష్టానచేత సహా నా సిద్ధాంతం ప్రకారం నడుచుకోని వాళ్ళు నశించిపోతారని తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి. ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా మనిషి తన జన్మసిద్ధమైన స్వభావాన్ని బట్టే నడుస్తాడు అని కూడా చెప్పాడు. ఇదే విషయాన్ని స్వభావస్తు ప్రవర్తతే, మానవులకు భగవంతుడు కర్తృత్వాన్ని అంటగట్టడు, వారి జన్మసిద్ధమైన పూర్వకర్మ రూపమైన ప్రకృతి మాత్రమే అంటగడుతుంది అని సిద్ధాంతపరంగా వివరించాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని భగవానుడు అర్జునుడికి మరింత స్పష్టంగా చెప్తున్నాడు.

0: ప్రకృతిస్త్వా నియోక్ష్యతి.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:22.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత విజ్ఞాన విపంచి శీర్షికన ఆహార పదార్థాలలో కల్తీ, డాక్టర్ వి సలీం బాషా గారి ప్రసంగం, ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం విందాం. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమంలో ముందుగా ఒక పాట విందాం. గానం చేసిన వారు పి సుశీల, జయచంద్రన్.

0: அஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: అనంతపురం జ్ఞానసీమలో మగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ వార్షికోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా 23 రాష్ట్రాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వర్సిటీ ప్రాంగణం కళకళలాడింది. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పట్టాలు అందుకున్న విద్యార్థుల్లో ఆనందం, బిడ్డల మెడల్లో బంగారు పతకాలు చూసిన తల్లిదండ్రుల కళ్లలో ఉద్వేగం కనిపించాయి. జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులంతా హాజరు కావడంతో ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

రాష్ట్రపతి, గవర్నర్ తమ ప్రసంగాల్లో అనంతపురం చరిత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ప్రాంత వైభవం, ప్రాశస్త్యాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉద్యాన పంటలకు చిరునామాగా మారిన వైనాన్ని విశదీకరించారు. పూర్వ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డిలకు అనంతపురంతో ఉన్న అనుబంధాన్ని చెప్పిన ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అలాంటి గడ్డకు తాను రావడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు సోము పంపిణీలో అనంతపురం అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బుధవారం ఉదయం పింఛన్ల సోము పంపిణీ ప్రక్రియ ప్రారంభించగా మొదటి రోజే అనంతపురం జిల్లాలో శరవేగంగా పంపిణీ సాగింది. జిల్లాలో డిఆర్డీఏ అధికారులతో పాటు స్వర్ణ గ్రామ వార్డు పరిధిలో మొత్తం 5,700 మంది సిబ్బంది పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,75,006 మందికి

0: నిన్న సోము పంపిణీ ప్రక్రియ ప్రారంభించగా మొదటి రోజే అనంతపురం జిల్లాలో శరవేగంగా పంపిణీ సాగింది. జిల్లాలో డిఆర్డీఏ అధికారులతో పాటు స్వర్ణ గ్రామ వార్డు పరిధిలో మొత్తం 5,700 మంది సిబ్బంది పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,75,006 మందికి పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా మొదటి రోజే 2,57,116 మందికి పంపిణీ చేశారు. మొత్తం 123.53 కోట్లు నిధులు విడుదల చేయగా 115 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొదటి రోజే 94% మందికి సొమ్ము అందజేశారు. పలు కారణాలతో ఇంకా ఎవరైనా అందుకోని వారికి గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సంబంధిత స్వర్ణ గ్రామ వార్డు పరిధిలో అందజేస్తారు. జిల్లాలోని 32 మండలాలతో పాటు మరో 5 పట్టణాల్లో పెన్షన్లను పంపిణీ చేశారు. తాడిపత్రి అర్బన్లో 9,373 మందికి అందజేయాల్సి ఉండగా 9,046 మందికి 97% మందికి అందజేశారు. తక్కువగా బుకరాయ సముద్ర మండలంలో 92% మందికి మాత్రమే సొమ్ము అందజేశారు. జిల్లాలోనే ఎక్కువ సొమ్మును అనంతపురం నగరంలో 9.28 కోట్లు 20,697 మందికి అందజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్పై కొందరు బీఎల్ఓలు సూపర్వైజర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది ఇళ్ల సందర్శనకే వెళ్లడం లేదు అని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ ఆనంద్ దృష్టికి తీసుకొచ్చారు. 2002 ఓటర్ జాబితాలే వారి వద్ద లేవని, అలాంటప్పుడు సర్ ఎలా సక్రమంగా కొనసాగుతుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన మాట్లాడుతూ సర్పై ఏ దశలోనూ నిర్లక్ష్యం చూపొద్దని, సిబ్బందికి ఆదేశాలిచ్చామని, అయినా కొందరు బీఎల్ఓ సూపర్వైజర్లు ఏఈలు ఆర్ఓల్లో బాధ్యత లేనితనం కనిపిస్తోందని, అవసరమైతే సస్పెన్షన్ చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జన ఔషధి మందులు జనతా ఖానా అల్పాహారం పథకాలను గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు అమలు చేయడం లేదు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకం కింద అధికారులు 8 నెలల క్రితం గుంతకల్లు రైల్వే జంక్షన్లో దుకాణం ఏర్పాటు చేశారు. అత్యవసర మందులను తక్కువ ధరకే ప్రయాణికులకు అమ్మడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో కేంద్రం గుంతకల్లు డివిజన్లోని గుంతకల్లు అనంతపురం తిరుపతికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. వీటిలో తిరుపతిలో మాత్రమే ఔషధ దుకాణం తెరుచుకోగా గుంతకల్లు అనంతపురం రైల్వే స్టేషన్ల ప్రారంభానికి నోచుకోవడం లేదు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విజ్ఞాన విపంచి శీర్షికన ఆహార పదార్థాలలో కల్తీ, డాక్టర్ వి సలీం బాషా గారి ప్రసంగం విందాం.
4: వాయు కాలుష్యము, నీటి కాలుష్యము మరియు నేల కాలుష్యాలకు కారణం సహజ సిద్ధంగా జరిగే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదా మానవ కల్పిత కార్యకలాపాలు కావచ్చు. కానీ ఆహార కాలుష్యము లేదా ఆహార పదార్థాల కల్తీకి కారణం మాత్రం మానవుడు మరియు మానవుని స్వార్థపూరిత చర్యలే అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఏ దేశంలోనైనా ఆహార పరిశ్రమ అనున్నది అతిపెద్ద పరిశ్రమగా ఉండి అత్యధికంగా

వాణిజ్యపరమైన లావాదేవీలు కలిగి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది స్వార్థ వ్యాపారులు లేదా కాంట్రాక్టర్లు తమ సొంత లాభం కోసం నాణ్యమైన ఆహార పదార్థాలకు ఇతర పదార్థాలు, రసాయనాలు చేర్చుట ద్వారా వాటి నాణ్యత, స్వచ్ఛత, ప్రామాణికత లోపించడమే కాకుండా కలుపబడే పదార్థాలలో ఉండే రసాయన పదార్థాలు మన జీర్ణ ప్రక్రియలలో అంతరాయం కలిగించి ఇతర వ్యర్థ పదార్థాలను తయారు చేయడం లేదా క్యాన్సర్ కారక పదార్థాలుగా మారడం జరుగుతోంది. ఇవేవీ తెలియని సామాన్య ప్రజలు ఆ కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల వెంటనే ఎటువంటి మార్పులు కనబడకపోయినా రానురాను జీర్ణ సంబంధ రుగ్మతలు, మూత్రపిండాలు, కాలేయము, క్లోమము వంటి సున్నిత అవయవాలు దెబ్బతిని అనేక ఇతర అనారోగ్య లక్షణాలు రావడం, గుర్తించలేని వ్యాధుల బారిన పడి చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. కావున ప్రజలలో అవగాహన కలిగించడానికి FSSA అనగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఇన్ ఇండియా వారు ఆహార కల్తీని ప్రతిరోజు త్వరితగతిన ఇంటిలోనే గుర్తించడానికి వీలుగా ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం పేరు డిటెక్ట్ అడల్ట్రేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్స్. ఇందులో ఆహార పదార్థాల కల్తీని గుర్తించడానికి 41 సులభమైన పరీక్షలు వివరించబడ్డాయి. వీటి ద్వారా పాలు మరియు పాలతో తయారయ్యే పదార్థాల నుండి ఆహార దినుసుల వరకు వాటిలో కలిగే కల్తీని తెలుసుకొని వాటి నుండి రక్షణ పొందే అవకాశం ఉంది. వాటి గురించి మనం తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో కల్తీని గుర్తించుటకు కొబ్బరి నూనె గల పాత్రను 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబరిచిన కొబ్బరి నూనెతో పాటు కల్తీ అయిన పదార్థము ఒక పొరవలే పైకి చేరుతుంది. ఈ విధంగా కొబ్బరి నూనెలో కల్తీని గమనించవచ్చు. పాలు నీళ్లచే కల్తీ గావించబడినప్పుడు ఏటవాలు తలంపై పాలను ఒక చుక్క ఉంచితే అది వెంటనే క్రిందికి జారుతుంది. స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా జారడమే కాకుండా పాల గుర్తు కూడా ఏర్పడుతుంది. పాలలో చిక్కదనానికి స్టార్చ్ అనగా పిండి పదార్థం కలపబడి ఉంటే ఆ పాలకు కొద్దిగా టించర్ అయోడిన్ లేదా అయోడిన్ ద్రావణమును కలిపిన నీలిరంగు ఏర్పడుతుంది. దీనిని బట్టి పాలలో స్టార్చ్ కలపబడి ఉంది అని గుర్తించవచ్చు. పాలకు కొన్ని నీళ్లు కలిపి బాగా గిలకరించినప్పుడు అధిక నురుగు ఏర్పడింది అంటే ఆ పాలలో డిటర్జెంట్ కలపబడి ఉంది అని అర్థం. పాలలో యూరియాను కలిపినట్లుగా గుర్తించడానికి కొద్దిగా పాలకు 1/2 స్పూను సోయాబీన్ పొడిని కలిపి బాగా గిలకరించి 5 నిమిషాల తర్వాత ఎరలిట్మస్ కాగితాన్ని దానిలో ముంచితే ఆ పేపరు నీలిరంగునకు మారుతుంది. అంటే పాలు యూరియాతో కల్తీ గావించబడిందని తెలుస్తుంది. పాలు వనస్పతి అనగా డాల్డా లేదా కృత్రిమ కొవ్వు పదార్థముతో కల్తీ గావించబడిందని తెలుసుకొనుటకు కొద్దిగా పాలు ఒక చిన్న గాజు పాత్రలో తీసుకొని దానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు 1 స్పూన్ చక్కెరను కలిపి 5 నిమిషాల తర్వాత గమనించిన ఎరుపు రంగు ఏర్పడుతుంది. దీని ద్వారా పాలలో వనస్పతి ఉందని తెలుస్తుంది. పాలలో ఫార్మలిన్ కల్తీని చేస్తారు. కారణం ఫార్మలిన్ పాల యొక్క నిల్వ ఉండే కాలాన్ని పెంచే ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుంది. దీనిని గుర్తించుటకు పాలకు కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము కలిపి కదల్చకుండా ఉంచవలెను. అప్పుడు ఊదారంగు లేదా నీలిరంగు వలయము ఏర్పడుతుంది. అనగా పాలలో ఫార్మలిన్ రసాయనం కల్తీ జరిగిందని చెప్పవచ్చును. పాలలో కృత్రిమ పాల కల్తీ కూడా జరుపుతారు. కృత్రిమ పాలు చేదుగా ఉంటాయి. చేతి వేళ్లతో రుద్దినప్పుడు జారుడుగా సబ్బును ముట్టిన భావన కలుగుతుంది మరియు వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది. మరి టీ పొడిలోని కల్తీని తెలుసుకుందాం. టీ పొడిలో కానీ పిండిలో కానీ ఇనుపరజను కలుపబడి ఉంటే పిండిపై ఒక అయస్కాంతాన్ని కదిపినప్పుడు ఇనుప పదార్థమును పసిగట్టవచ్చు. టీ పొడిలో ఒకసారి వినియోగించి వదిలేసిన టీ పొడిని సేకరించి దాన్ని ఆరబెట్టి కలుపుతారు. రంపపు పొట్టు, జీడిపిక్కల తొక్కు, బంకమట్టి వంటివి కలిపి వీటికి రంగులు కలుపుతారు. ఇటువంటి టీ పొడిని చేతివేళ్లతో రుద్దినప్పుడు రంగు కావడం, కాచినప్పుడు ఎక్కువ టీ రంగు ఏర్పడడం జరుగుతుంది. కోవా మరియు దాని ఉత్పత్తులు, వీటిలో సాధారణంగా స్టార్చ్ అనగా పిండి పదార్థంతో కలుషితం చేస్తారు. దీన్ని గుర్తించడానికి కొద్దిగా పదార్థాన్ని నీళ్లు కలిపి మరిగించి కొన్ని చుక్కల టించర్ అయోడిన్ లేదా అయోడిన్ ద్రావణం కలుపుట వల్ల పదార్థం నీలిరంగులోనికి మారుతుంది. దీనిని బట్టి కోవా మరియు దాని ఉత్పత్తులలో పిండి పదార్థము కలపబడి ఉంది అని గుర్తించవచ్చు. కృత్రిమ రంగుల వాడకం వల్ల కూడా ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయి.
మోతాదును మించి కుతృ

0: కృత్రిమ రంగులు వాడడం, ముఖ్యంగా ఆర్గానిక్ డైస్ ఉపయోగించడం లాంటివి చేయడం వల్ల అనేక రుగ్మతలకు దారితీస్తాయి. ఆకుపచ్చ బఠానీలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టిన బఠానీలకు ఆకుపచ్చని రంగునిచ్చే మేలకైన్ గ్రీన్ వర్ణదము వేరవుతుంది. ఇక బెండకాయలు, పచ్చిమిర్చి, చిలగడదుంప మొదలైనవి తాజాగా కనపడుటకు, ఆకర్షణీయంగా కనపడుటకు వాటిపై వేయబడిన రంగులను గుర్తించడానికి నూనెలో ముంచిన దూదిని వాటిపై రుద్దాలి. అప్పుడు దూది యొక్క రంగు మారుతుంది. దీనిని బట్టి ఆయా ఆకుకూరలలో రంగులను చిలకరించినారనే విషయం తెలుస్తుంది. ఈ విధంగా మనం ఆహార పదార్థాలలో కల్తీని గమనించి వాటిని వాడకపోవడం వల్ల ఆ వ్యర్థ పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకున్న వాళ్ళమవుతాము. మరియు ఈ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం మన బాధ్యతగా భావించాలి.
1: విజ్ఞాన విపంచి శీర్షికన ఆహార పదార్థాలలో కల్తీ, డాక్టర్ వి సలీం బాషా గారి ప్రసంగం విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హేమావతి ప్రభాత సంచికలో ఇప్పుడు విందాం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
3: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల

0: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారమైన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్దపీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు.
1: జాతీయాలు. మొదటి జాతీయం అరచేతిలో వైకుంఠం. అరచేతిలో వైకుంఠం, అసాధ్యమైన విషయాలను సాధ్యమని నమ్మించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థలం వైకుంఠం. అక్కడికి చేరుకోవటం ఎంతో కష్టంతో కూడుకున్న పని.

ఇది అంత సులువైన మార్గం కూడా కాదు. అటువంటి వైకుంఠాన్ని అరచేతిలో చూపిస్తామని నమ్మించడం అని ఈ జాతీయానికి అర్థం. ఈ జాతీయం మాటకారితనాన్ని సూచిస్తుంది. ఎదుటివారి బలహీనతలను ఆసరాగా చేసుకొని మాటల చాతుర్యంతో మాయ చేసి నమ్మించడం. సమాజంలో మానవుల యొక్క బలహీనతను వాడుకొని మోసము చేస్తున్న ఉదంతాలు నేడు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని మోసపూరితమైన కంపెనీలు కానీ కొందరు వ్యక్తులు కానీ రాత్రికి రాత్రి డబ్బులు డబుల్ అవుతాయని వసూలు చేసి రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోవడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రియలన్నీ అరచేతిలో వైకుంఠం చూపించడమే అవుతాయి. పంచతంత్ర కథల ఆధారంగా ఈ జాతీయానికి సరిపడే ఒక కథను తెలుసుకుందాం. ఒక అమాయకపు బ్రాహ్మణుడు ఒక మేకపిల్లను దానము తీసుకొని భుజాన వేసుకొని వెళ్తుంటాడు. దాన్ని దొంగలించాలని ముగ్గురు దొంగలు ఒక పథకం వేస్తారు. దారి పొడుగున ఆ ముగ్గురు దొంగలు వేరువేరు చోట్ల నిలబడి బ్రాహ్మణుడు భుజం మీద వేసుకున్న ఆ మేకపిల్లను కుక్క అని నమ్మించి నిజంగా కుక్కేనేమో అని భ్రమపడి ఆ బ్రాహ్మణుడు దానిని విడిచిపెట్టాడు. దొంగలు దాన్ని పట్టుకుపోతారు. ఇలాంటి కథలు ఈ జాతీయానికి చక్కని ఉదాహరణలు. రెండవ జాతీయం పుస్తకాల పురుగు. పుస్తకాల పురుగు, పుస్తకాన్ని వదలకుండా చదువుట అన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఈ జాతీయం పుట్టడం వెనుక ఒక కథ ఉంది. నిరుపయోగంగా పడి ఉన్న పుస్తకాలకు కాగితాలకు ఒక రకమైన చిన్న పురుగులు చేరి పుస్తకాల పేజీలను బైండింగు కోసం వాడిన జిగురును తింటూ ఆ పుస్తకాలని నివాసంగా చేసుకుంటాయి. ఇక బయటి ప్రపంచంతో పనిలేదు ఆ పురుగులకు. అలాగే వ్యక్తులు కూడా పూర్తి సమయాన్ని పుస్తకాలు చదవడానికే కేటాయించడాన్ని పుస్తకాల పురుగులు అని అంటారు. ఈ జాతీయం రెండు అర్థాలనిస్తుంది. ఒకటి అనుకూలమైనది, రెండవది ప్రతికూలమైనది. జ్ఞానాన్ని సంపాదించడం కోసం నిరంతరం శ్రమించేవారిని ఉద్దేశించి గౌరవభావంతో ఈ జాతీయాన్ని వాడుతారు. లోకజ్ఞానము లేని వారినుద్దేశించి ప్రతికూల భావంతో ఈ జాతీయాన్ని చెబుతారు. ఆధునిక ప్రపంచంలో పరీక్షలలోనూ ఉద్యోగాల సాధనలోనూ నిరంతరం పుస్తకాల పురుగులుగా ఉంటేనే విజయం వరిస్తుంది అన్నది సత్యం. వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం నాటకంలోని యుగంధరుడి పాత్ర బహుముఖంగా కనబడుతుంది. యుగంధరుడు మంత్రి, లోకము దృష్టిలో వీరు కేవలం నిరంతరం శాస్త్రగ్రంథాలు రాజకీయ పుస్తకాలు చదివే గొప్ప విద్వాంసుడుగా కనబడతారు. కానీ యుగంధరుడు పుస్తకాలకే పరిమితం కాకుండా ఆ పుస్తక జ్ఞానంతో శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టి రాజ్యాన్ని కూడా కాపాడుతాడు. యుగంధరుడి పాత్ర సమాజానికిచ్చే సందేశమేమిటంటే, పుస్తక జ్ఞానం కేవలం మస్తక భూషణం కాకుండా బ్రతుకు తెరువుకు మార్గం చూపాలి. ఇలా పుస్తకాల పురుగు అనే జాతీయానికి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తరువాతి జాతీయం ఆపద్ధర్మం. ఆపద్ధర్మం, ఆపదలో ధర్మాన్ని పాటించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఆపదలో ధర్మాన్ని పాటించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. విపత్కర పరిస్థితులలో తీసుకునే తాత్కాలిక బాధ్యతలకు ఈ జాతీయాన్ని వాడుతారు. సాధారణమైన రోజుల్లో పాటించే నియమాలు లేదా చట్టాలు అత్యవసర పరిస్థితుల్లో పాటించడానికి వీలు కానప్పుడు, అలానే వ్యవస్థ మనుగడ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఆపద్ధర్మం అని అంటారు. రాజకీయాల్లో ప్రభుత్వం రద్దయినప్పుడు కానీ లేదా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలికంగా విధులు నిర్వహించే ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అని అంటారు.
మహాభారతంలోని శాంతిపర్వములో ఆపద్ధర్మ పర్వమని ఒక ఉపపర్వం కూడా.

కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ధర్మోపదేశాలలో ఆపద్ధర్మ ఉపపర్వం కూడా ఒకటి. జాతీయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సంస్కృత న్యాయాలు. మొదటి సంస్కృత న్యాయం హంసక్షీర న్యాయం. మంచిని గ్రహించి చెడును వదిలివేయటాన్ని హంసక్షీర న్యాయం తెలుపుతుంది. మంచిని గ్రహించి చెడును వదిలేయడాన్ని హంసక్షీర న్యాయం తెలుపుతుంది. హంస అంటే పక్షి, క్షీరము అంటే పాలు. పాలను నీరు కలిపి ఒకే పాత్రలో ఉంచితే అందులో నుండి పాలను మాత్రమే వేరు చేస్తుందని నమ్మకం. ఏది హంస. ఇలా పుట్టినదే హంసక్షీర న్యాయం. తాత్వికంగా ఈ హంసక్షీర న్యాయానికి విశేష అర్థం కూడా ఉంది. ఈ సృష్టి అంతా సత్యం అసత్యాలతో కూడినదని, వివేకవంతుడైన సాధకుడు మాయను విడిచి పరమాత్మ తత్వాన్ని గ్రహించాలని చెబుతారు. అందుచేతనే మహాజ్ఞానులను పరమహంస అని అంటారు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస. ఒకరి మీద అనవసరమైన 100 వదంతులు చెడును ప్రచారం చేసిన వాటికి అవకాశం ఇవ్వకుండా మనకు ఉపయోగపడే జ్ఞానాన్ని తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ సంస్కృత న్యాయం చెబుతుంది. నేడు అంతర్జాలంలో, అదేనండి ఇంటర్నెట్లో, అపరిమితమైన విస్తృత సమాచారం అందుబాటులో ఉంది. విద్యార్థులు వారి ప్రగతికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే గ్రహించాలి. ఇలా హంసక్షీర న్యాయాన్ని గురించి చెప్పుకోవచ్చు. తర్వాతి సంస్కృత న్యాయం కూర్మ అంగన్యాయం. ఆత్మరక్షణను క్రమశిక్షణను వివరించే గొప్ప సంస్కృత న్యాయం ఇది. కూర్మం అంటే తాబేలు, అంగం అంటే శరీర అవయవాలు. తాబేలుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు క్షణాల్లోనే తన శరీర భాగాలను, అంటే తల, కాళ్ళు, వెన్నుచిప్పలోకి లాక్కుంటుంది. ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు శరీర భాగాలను బయటపెట్టదది. భగవద్గీతలో కూర్మ అంగన్యాయం ప్రస్తావన ఉంది. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి దాచుకున్నట్లే వ్యక్తి తన ఇంద్రియాలను బాహ్య భోగ వస్తువుల నుంచి బయటపడతాడో అతని బుద్ధి స్థిరమైనదిగా మారుతుందని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కూర్మ అంగన్యాయం నుండి నవతరం కొన్ని విషయాలను నేర్చుకోవాలి. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం, ఆవేశాన్ని కోపాన్ని అణుచుకొని లక్ష్యం వైపు దృష్టి నిలపాలి. తరువాతి సంస్కృత న్యాయం పక్షి వృక్ష న్యాయం. ఎక్కడికెక్కడికో ఎగిరి వెళ్లిన పక్షులు సాయంత్రం కాగానే ఎగిరి వచ్చి ఒక పెద్ద వృక్షంపై వాలి ఆశ్రయాన్ని పొందుతాయి. రాత్రంతా ఒకే చోట నివసిస్తాయవి. తెల్లవారుజామున కాగానే ఎటువంటి బంధాలు చూడక ఆహారం కోసం వేరువేరు దిక్కులకు ఎగిరిపోతాయి. శాశ్వత సంబంధం ఉండదు. మానవ జీవితంలో కూడా కష్టసుఖాలు కూడా పక్షుల్లాంటివే, వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రాన లక్ష్యం వదులుకోకూడదు అన్న విషయాలను పక్షివృక్ష న్యాయం తెలుపుతుంది. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం కదా. కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. తామర పువ్వులు నీటిని విడిచిపెడితే తమ మిత్రుడైన సూర్యుని ఎండ సోకి కమలిపోతాయి. అలాగే తమ స్థానాలు మారితే తమ మిత్రులే శత్రులవుతారు అన్నది ఈ పద్యానికి భావం. స్థానబలము యొక్క ప్రాముఖ్యతను తెలియచేసేటువంటి ఈ పద్యాన్ని రచించినది బద్దెనగారు. సుమతీ శతకము నీతిబోధకమైన శతకాలలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. తామర పూలకు సూర్యుడు ఆప్తుడు. సూర్యోదయం కాగానే వికసించి సూర్యాస్తమయ సమయానికి ముడుచుకుపోతాయి పూలు. అవే తామర పూలు.
ఇలాంటి సుకుమార్

0: సుకుమారమైన తామరలను నీటి నుండి కోసి ఒడ్డున ఎండకు పెడితే కొంత సమయంలోనే అవి వాడిపోతాయి. ఇది ఎలానో సమాజంలో కూడా మానవులు వారి వారి పరిధిని దాటితే సమస్యలు కలహాలే తాండవం చేస్తాయి అన్న నిగూఢ అర్థాన్ని చెప్పారు బద్దెనగారు.
1: కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట

ఇప్పుడు పొడుపు కథలు. మొదటి పొడుపు కథ. పైరులేని పంట పువ్వులేని కాయ. దీనికి విడుపేమిటి? రెండవ పొడుపు కథ. తల కాళ్ళు లేని మగవాడు దేశమంతా తిరుగుతాడు. దీనికి విడుపును మీరే చెప్పాలి. మూడవ పొడుపు కథ. మంచం క్రింద మావయ్య సంతకి వెడదాం రావయ్య. దీనికి విడుపేమిటో మీరే చెప్పాలి. తరువాతి పొడుపు కథ. పచ్చని పడవల మధ్యన పకపక నవ్వుతూ ఉంటాను. వాటికి నేనే యువరాణిని, నా రూపమే ఎరుపు ఇంకో చోట తెలుపు. అయితే నేనెవరిని? పచ్చని పడవల మధ్యన పకపకా నవ్వుతూ ఉంటాను. వాటికి నేనే యువరాణిని, నా రూపమే ఎరుపు ఇంకొన్ని చోట్ల తెలుపు. అయితే నేనెవరిని? దీనికి విడిపేమిటో మీరే చెప్పాలి. చివరి పొడుపు కథ. నలుగురు పట్టగా పలువురు కొట్టగా లోనికేగు. దీనికి విడిపేమిటో మీరే చెప్పాలి. పొడుపు కథలకు విడుపును తెలుసుకునే ముందు సామెతలు తెలుసుకుందాం. ఇప్పుడు సామెతలు. మొదటి సామెత. ఆకాశానికి నిచ్చెన వేసేవాడు. ఆకాశమనేది తుది మొదలు లేనిది. దానికి నిచ్చెన వేసి ఎక్కడం అనేది మనిషికి అసాధ్యమైన పని. ఒక వ్యక్తి ఎటువంటి కష్టం చేయకుండా రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోతాను అనడం ఆకాశానికి నిచ్చెన వేయటంలా ఉంటుంది. పగటి కలలు కనేవారిని, అతిగా ఆశపడేవారిని ఉద్దేశించి ఆకాశానికి నిచ్చెన వేసేవాడు అనే సామెతను వాడుతారు. తరువాతి సామెత. ఆరుద్రవాన అరుదువాన. 27 నక్షత్రాలలో ఆరుద్ర ఒకటి. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన కాలాన్ని ఆరుద్రకార్తే అని అంటారు. అరుదు అంటే ఎంతో విలువైనది, దొరకనిది అని అర్థం. ఆరుద్రకార్తెలో విత్తనాలు చల్లితే అవి వేగంగా పుష్టిగా ములకెత్తి పంట దిగుబడి బాగా ఉంటుందని రైతులు విశ్వసిస్తారు. తర్వాతి సామెత. ఆడలేక

మధ్యల ఓడు అన్నట్లు, ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు. నిజ జీవితంలో ఒక వ్యక్తికి ఏదైనా పని చేయటం చేత కానప్పుడు, ఒకవేళ చేసిన అది విఫలమైనప్పుడు ఆ తప్పు తన్నది కాదని ఎదుటి వారిదని కప్పిపుచ్చుకోవడం, ఇటువంటి సందర్భంలో ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు అనే సామెతను వాడుతారు. తరువాతి సామెత, చెవి కోసిన మేకవలే అరుస్తాడు. చెవి కోసిన మేకవలే అరుస్తాడు. మేక గొర్రెల మందలను మేతకు తోలినప్పుడు ఇతర మందల్లో కలిసిన గుర్తించడానికి వీలుగా చెవులపై చిన్న ఘాటు పెడతారు. చెవి భాగం చిన్నది కావటం వల్ల నొప్పిని భరించలేక అవి గట్టిగా అరుస్తాయి. నిజ జీవితంలో కూడా కొందరు సున్నిత స్వభావులు, చిన్న కష్టానికి కూడా తట్టుకోలేక గట్టిగా అరుస్తారు. ఇలాంటి సందర్భాలలో చెవి కోసిన మేకవలి అరుస్తాడు అన్న సామెతను వాడుతారు. పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. మొదటి పొడుపు కథ, పైరులేని పంట పువ్వులేని కాయ. దీనికి విడుపేమిటి? సమాధానం ఉప్పు, సాల్ట్. రెండవ పొడుపు కథ, తల కాళ్ళు లేని మగవాడు దేశమంతా తిరుగుతాడు. దీనికి విడుపు చొక్క, షర్ట్. మూడవ పొడుపు కథ, మంచం క్రింద మావయ్య సంతకి వెడదాం రావయ్య. దీనికి విడుపు చెప్పులు. నాలుగవ పొడుపు కథ, పచ్చని పడవల మధ్యన పకపకా నవ్వుతూ ఉంటాను. వాటికి నేనే యువరాణిని, నా రూపమే ఎరుపు ఇంకో చోట తెలుపు, అయితే నేనెవరిని. దీనికి విడుపు తామర పువ్వులు. తర్వాతి పొడుపు కథ, నలుగురు పట్టగా పలువురు కొట్టగా లోనికేగు. దీనికి విడుపు అన్నం, తినేటువంటి అన్నం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన కర్పూర వసంతరాయలు కావ్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. సాంప్రదాయికమైన ఉపమానాలను స్వీకరిస్తూనే స్వతహాగా ఉన్న ప్రతిభతో అభివ్యక్తిని మరింత హృదయంగమంగా రూపొందించటం సి నారాయణ రెడ్డి గారికి కరతలామలకం. లకుమ రాయలు వీరి పరస్పర రాగానుబంధాన్ని తెలియచేసేటువంటి ఘట్టంలో, నీ ఒక నాగస్వరమవు నేనో నాగిని మాత్రము ఇరువుర

మేను కల్వల చెల్వను పరిమళ సోపాన పంక్తి ఇరువర ఏకము చేసెను అన్న పంక్తులను ఇందుకు ఉదాహరణంగా పేర్కొనవచ్చు. ఒక క్రియకు జరిగే భిన్న ప్రతిక్రియలను ఏకకాలంలో గుండెకు హత్తుకునేలా వర్ణించడం కర్పూర వసంతరాయలు కావ్యంలోని ఇంకొక ప్రత్యేకమైన అంశం. లకుమను రాజనర్తకిని చేసేటప్పుడు లకుమకు ఆ వార్త కల్వ నెలంత కంటి పాపల పైన పాల వెన్నెల సోకినటులయ్యే రాణి కావార్త కల్వల నెలంత చెవులలో ఖర కరుణి అశ్వరింఖల చెప్పుడగుతోచే అన్న వర్ణన లకుమ అప్పుడే తొలిసారిగా రాయని తన మనసార కౌగిలించే అచట కొండ వీటి రాణి అతి వికృత స్వప్నమును కలవరించే ఇట రేడు లకుమను తన హృదయ పట్ట మహిషిగా ప్రతిష్ఠించెను అచట రాణి కలలో శయ్యపై పొరలి పొరలి నేలపై దొరలెను అన్న పంక్తులు ఈ భిన్న దృశ్య మాలిక గ్రధన కౌసల్యానికి కరదీపికలుగా భాషిస్తాయి. ఏ కథాకావ్యంలోనైనా నాటకీయత సంవాదాత్మక శైలి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అవి పాఠకుని మనస్సులో పాత్రలను సజీవంగా ప్రతిష్ఠిస్తాయి. ఈ కావ్యంలో కూడా లకుమ వసంతరాయల మధ్య సాగిన ఎన్నో సంవాదాత్మక సంభాషణలు ఆ ప్రయోజనాన్ని పుష్కలంగా సాధించాయి. ఓ

అని రాజు అంటే, ప్రభూ పాదదాసిని ఇటుల ప్రశంసించదగునా, కాలి ధూళి ఏనాటికి గంధపు పొడియగునా అని లకుమ బదులు చెప్పిన తీరు ఎంతో సప్రశ్రయంగా కనిపిస్తుంది. కర్పూర వసంతరాయలు ప్రధానంగా శృంగార రస ప్రబంధంగా సాగిన కరుణరసం, వీరరసం దానికి తోడుగా నిలిచాయి. ముగింపులో త్యాగానికి దేశభక్తికి పెద్దపీట వేయటం వల్ల కావ్య వస్తువు మరింత ఔచిత్యాన్ని సంతరించుకుని విశ్వజనీనమైనటువంటి సందేశాన్ని ప్రబోధించింది. భోగంలో కాదు గొప్పతనం త్యాగంలో ఉంది అని నిరూపించిన లకుమను దేశభక్తికి నిలువెత్తు దర్పణంగా నిలిపింది. తన కోసం కాక దేశ సంక్షేమం కోసం లకుమను త్యాగం చేయమని మహారాణి అభ్యర్థించే సన్నివేశం పాఠకుల హృదయాన్ని పిండివేస్తుంది. దేశమొక దశ నీవు ఒక దశ తేల్చుకొని వెయ్యది ఘనమ్మో, వ్యక్తి సంఘములందు ఎయ్యది ప్రథమ గణ్యమో చెప్పవమ్మా అంటూ మహారాణి వేసిన ప్రశ్న దేశభక్తిని ప్రేరేపిస్తుంది. తూర్పున బాలభానుని తొలి కిరణం ప్రసరణంతో లకుమలోని ఇరుల దొంతర కూడా తొలగిపోతుంది. ఆమెలో ఒక వజ్ర సంకల్పము వేల్లూనుతుంది. శిభీ దదీచులను మించిన త్యాగం చేస్తూ లకుమ తన ప్రాణాలను అర్పిస్తుంది. ఆ బలిదానంలో వసంతరాయనకి కర్తవ్యం స్ఫురిస్తుంది. ఓ లకుమా ఎటు నుంటివో నీవు, ఇంకెచట పరమ సాధ్వీ జగత్

0: గరిష్టమని అంటూ రాజు కర్తవ్య పథంలో అడుగు పెడతాడు. కొమరగిరి చరితము కొండ వీటన శిశిరమున సైతము వసంతముగా రూపుగట్టించు కొండ వీటన పాదు కొన్నట్టి మట్టిలో సైతము కర్పూర సౌరభములు వీచు అంటూ కవి తన కావ్యాన్ని ముగిస్తారు. ఇంతటి మహాకావ్యాన్ని రాసిన డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి ఎన్ని జ్యోతలు సమర్పించినా అవి తక్కువే అనిపిస్తాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు వాటి జవాబులు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు వాటి జవాబులు. మొదటి ప్రశ్న, మాలదాసరి కథ కలిగిన ప్రబంధం ఏది? మాలదాసరి కథ కలిగిన ప్రబంధం ఏది? సమాధానం ఆముక్తమాల్యద. సమాధానం ఆముక్తమాల్యద. రెండవ ప్రశ్న, ఆంధ్ర కవితరంగిణి గ్రంథకర్త ఎవరు? ఆంధ్ర కవితరంగిణి గ్రంథకర్త ఎవరు? సమాధానం చాగంటి శేషయ్య గారు. చాగంటి శేషయ్య గారు. తర్వాతి ప్రశ్న, తెనాలి రామకృష్ణుడు రచించిన ఉద్భటారాధ్య చరిత్ర రచనకు మూలమేది? తెనాలి రామకృష్ణుడు రచించిన ఉద్భటారాధ్య చరిత్ర రచనకు మూలమేది? సమాధానం బసవపురాణం సప్తమాశ్వాసం. బసవపురాణం సప్తమాశ్వాసం. తర్వాతి ప్రశ్న, గురజాడ అప్పారావు గారి నీలగిరి పాటలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? గురజాడ అప్పారావు గారి నీలగిరి పాటలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? సమాధానం ఆంధ్రభారతి. ఆంధ్రభారతి. చివరి ప్రశ్న, మాతృగీతాలు రచించినది ఎవరు? మాతృగీతాలు రచించినది ఎవరు? సమాధానం నాయిని సుబ్బారావు గారు. నాయిని సుబ్బారావు గారు.
1: మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమాన్ని

ఇస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసరమైతే తప్ప మరొక భాష ఉపయోగించకండి. సెలవు మరి, నమస్తే.

మీరింతవరకు మా తెలుగు తల్లికి మల్లెపూదండ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక, హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడొక పాట విందాం.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: final 15 minutes. England will face co-host Mexico in the round of 16 on July 6th. In another round 32 clash, Mexico beat Ecuador 2-0 in Mexico City to reach the round of 16. France defeated Sweden 3-0 in New York, while Norway edged Ivory Coast 2-1 in Texas to book their place in the last 16. In men's cricket, the first T20 international between India and England was abandoned due to rain in Chesterley Street last night. The five-match series now stands level at 0-0. Opting to bat first, India scored 189 for 7 in stipulated 20 overs, with skipper Shreyas Iyer scoring highest 68 runs of 47 balls. Opening batter Abhishek Sharma also scored 59 runs, while Shivam Dubey remained not out at 42 runs. For England, Saqib Mahmood bagged 3 wickets. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Shagun. The Asian Age, quoting Prime Minister Narendra Modi, headlines, "Government's digital push has transformed India," elaborating that 11 years of Digital India initiatives has redefined governance, empowered citizens, and accelerated all-round development. Economic indicators flash green in June. Growth engine revving despite global roadblocks, writes the Economic Times. India's economy ended the first quarter of financial year 2027 on a strong footing, with various high-frequency indicators showing robust growth in June, reflecting resilience despite the West Asia war and other external headwinds. The Hindustan Times opens with the headline, ATF commercial LPG rates cut as crude prices ease, while the Hindu writes, commercial LPG prices reduced by 183 rupees per refill. The Times of India, under a picture of new Indian Army Chief General Dhirat Seth saluting his father, Lieutenant General Krishna Mohan Seth, retired, informs, General Seth said his aim would be to build a tech-enabled, future-ready army capable of operating effectively across multiple domains, while the statesman informs, new army chief outlines Vijay vision, stresses modernization of army. And finally, the Times of India informs that University of Minnesota scientists, under a project called Spud Cells, build from scratch synthetic cells that can grow, feed and reproduce like a natural cell, claiming their work could in time lead to made-to-order living machines. And with that, it's back to you, Shagun.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold annual summit with his Japanese counterpart Sanae Takaichi in New Delhi today. EPFO notifies 8.25% interest rate on EPF deposits for financial year 2025-26. Centre issues notice to Meta over new username feature on WhatsApp in India, seeks detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి ఎం మాధురి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి

కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎంఓ మాధురి పిలుపునిచ్చారు.

0: వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోకదళత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోకదళత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోకదళత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్దిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం, నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆత్మబంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

0: అందరి జత అందిన పసి కందుకు బుసలెందుకు మరి
1: పొద్దుగాల పుందారే పొద్దుగాల ఎండ చూపొద్దు వీలు గండాన్న ముద్దు పూల చెండ
0: కందమ్మ మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్ప చెప్పడానికే
1: ఉందయ్యా చెందయ్యా సోకు నీకు చుట్టబెట్టడానికే
0: ఒక్కటుంచుకుంటన్నా

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.
3: తర్వాత ఆటగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పేసోశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. భామ కలాపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం వాసురావు.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: अभी अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో చివరిగా ఏజెంట్ కు పీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆరుద్ర గీతానికి సంగీతం సత్యం.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం మన ఆలయాలు. అనంతపురంలో నెలకొన్న శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ దత్త ఆలయం గురించి వివరాలు వినబోయే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: தத்தாத்ரேயம் மகாத்மானம் வரதம் பக்தவத்சலம் பிரசன்னார்த்திஹரம் வந்தே ஸ்மர்த்ருகாமி சனோவது தீனபந்தும் கிருபாசிந்தும் சர்வகாரண காரணம் சர்வரக்ஷாகரம் வந்தே ஸ்மர்த்ருகாமி சனோவது சரணாகத தீனார்த்த பரித்ராண பராயணம் நாராயணம் விபும் வந்தே ஸ்மர்த்ருகாமி சனோவது அனி ஸ்ரீ தத்தஸ்தவம் சுவாமிவாரி வைபவான்னி பேர்கொண்டுந்தி. త్రిమూర్తుల స్వరూపమైన శ్రీ దత్తాత్రేయుల వారు గురుతత్వానికి ప్రతీకగా నిలుస్తారు.
1: త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధు సఖాత్వమేవ త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ త్వమేవ శరణం గురుదేవదేవ. అజ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువ అవ్వటం వలన ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడు ఎత్తుతూ ఉంటారు. ఇటువంటి అవరోధాలు సాధ్యమైనంతవరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా మోక్షాన్ని కలుగచేస్తూ ఉంటారు.
0: ఇటువంటి భగవత్తత్వాన్ని దత్తాత్రేయుడు అన్నారు. అత్రి అనే మహర్షి తపో మహిమచేత తాపాలను తొలగించుకుని అత్రి అయ్యారు. ఆయని కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించి అనసూయపతి అయ్యారు. అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడుగా జన్మించారు.
1: అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరం కోరుకోమనగా అత్రి మహర్షి త్రిమూర్తులనే తమకు పుత్రుడిగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదుఃఖాలను పోగొట్టగల యోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటారు. తదనంతరం మార్గశిర పౌర్ణమి నాడు త్రిమూర్తుల అంశతో అత్రి అనసూయలకు స్వామివారు జన్మించారు.

0: స్వామివారు వివిధ రూపాలలో భక్తులను అనుగ్రహించారు. కాలాగ్ని శమనుడు, యోగిరాజు వల్లభుడు, దత్త యోగిరాజు, జ్ఞానసాగరుడు, శ్యామ కమలాలోచనుడు, అత్రివరదుడు, సంస్కారహీన శివరూపుడు, ఆది గురువు దిగంబర దత్తుడు, లీలా విశ్వంభరుడుగా కనిపించి విష్ణుదత్తుడు, కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, నహుషుడు, అలర్కుడు, యదురాజు, పింగళనాగుడు మొదలగు భక్తులను కరుణించారు.
1: మన దేశంలో ఇన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల వారి చేత పరమగురువుగా మూలపురుషుడిగా కీర్తించబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరు సాధకులనో అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేగాక స్వామివారు 13వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులైన తమ భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడిగా అవతరించారు. ఆయనయే శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా 2వసారి అవతరించారు.

0: త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తావతారం వారి చరిత అపారం. దానిని సంపూర్ణంగా చెప్పటం ఎవరితరమూ కాదు. శ్రీ దత్తావతారం సర్వవ్యాపి ఔదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు, భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థాన్ని చెబుతారు పండితులు. అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక ఆయనకు దత్త అని పేరు వచ్చింది. ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామిని ఒక అవతారంగా, అధినాథ సాంప్రదాయానికి సంబంధించి ఆది గురువుగా కీర్తిస్తారు.
1: జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే. కర్పూరకాంతి దేహాయ బ్రహ్మమూర్తి ధరాయ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే అని స్వామివారిని స్తోత్రం చేస్తాము. సర్వజీవులను ఉద్ధరించడమే తన అవతార కార్యమని స్వామివారు ఈ లోకానికి ప్రకటితం చేస్తూ ఉండేవారు. రాముడు కృష్ణ పరమాత్మ అవతారాల కంటే ముందే అవతరించారని పురాణాలు చెబుతాయి. చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట అత్రిపుత్రుడిగా దత్తాత్రేయుడు ఆవిర్భవించారు. ఇందుకు ఉదాహరణగా అక్కడ ఒక దత్తమందిరం కూడా నిర్మించారు.
0: శ్రీ దత్తాత్రేయుల వారు సూక్ష్మ రూపంలో ఈ లోకమంతా సంచరిస్తుంటారు. ఈ విశ్వాసంతోనే పలుచోట్ల స్వామివారికి ఆలయాలను నిర్మించి విశేష పూజలు చేస్తూ తరిస్తున్నారు భక్తజన కోటి. అలా వెలసిన ఆలయాలలో కర్ణాటక కురుపురంలోని శ్రీ దత్తాత్రేయ ఆలయం, మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ ఆలయం, గానుగాపూర్లోని దత్తమందిరం, గుల్బర్గాలోని దత్తమందిరం, గోవాలోని శ్రీక్షేత్ర పింపలేశ్వర దత్తమందిరం, రాజమండ్రిలోని దత్తమందిరం, అనంతపురం పాత ఊరులోని శ్రీ దత్తమందిరం, ఆజాద్నగర్లోని దత్తమందిరం ఎంతో వైభవాన్ని సంతరించుకున్నాయి.
1: శ్రోతలు, ఈరోజు మనం అనంతపురం ఆజాద్నగర్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ దత్తాత్రేయ ఆలయ విశేషాలను తెలుసుకుందాం.

0: బళ్ళారి బైపాస్ కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు మధ్య కూడలిలో ఉంది ఈ ఆలయం. 1939లో శ్రీ దత్తుల వారిని ప్రతిష్ఠించారు ఇక్కడ. అప్పటి నుండి జనావాసాలతో పాటు ఆలయం కూడా రూపాంతరం చెందింది. చిన్న మంటపంలో పూజలందుకునే దత్తులవారు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా, భక్త సులభుడిగా దర్శనమిస్తారు. నేడు ఈ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది.
1: తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి ముందు భాగంలో ఎత్తైన దీపస్తంభం కనువిందు చేస్తుంది. ఈ దీపస్తంభానికి తూర్పు ముఖంగా గణపతి, దక్షిణం వైపుగా శ్రీ అభయాంజనేయ స్వామి, ఉత్తరము వైపుగా శ్రీ దత్తాత్రేయ స్వామి, పశ్చిమాభిముఖంగా కమల పుష్పాల శిల్పాలను చెక్కారు. ప్రధాన ఆలయ ముఖద్వారానికి పైన కోష్టకాలలో మహాశివుణ్ణి, శ్రీ మహావిష్ణువును, బ్రహ్మదేవుల మూర్తులను చూడవచ్చు.

ఇక ముఖమంటపంలో ఈశాన్య దిశలో నవగ్రహ మంటపాన్ని దర్శించవచ్చు. ఇక్కడే దక్షిణాభిముఖంగా కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి మూర్తిని కూడా దర్శించవచ్చు. గోడలపై హనుమాన్ దండకాన్ని లిఖించారు. ముఖమంటపానికి ఉత్తర భాగంలో తూర్పు ముఖంగా ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించవచ్చు. శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలోని ప్రధాన మూర్తిని పోలి ఉంటుంది. వీరికి వెనుక వైపున ఉత్తరాభిముఖంగా హనుమత్ సమేత సీతారామ లక్ష్మణులు కొలువై ఉన్నారు.

శ్రోతలు గర్భాలయం విషయానికి వచ్చినప్పుడు ముఖద్వారానికి కుడివైపున శ్రీ షిరిడీ సాయినాథుడు, ఎడమవైపున వీణాపాణి సరస్వతీ మాతలను దర్శించవచ్చు. గర్భాలయంలో ప్రధాన దైవమైన శ్రీ దత్తాత్రేయుల వారు వారికి ఎడమవైపున అనఘాదేవి కొలువయ్యారు. స్వామివారి కుడి చేతిలో జపమాలను ధరించి ఉంటారు, మరొక చేతిలో ఢమరకం, పై చేతిలో చక్రం ధరించి ఉంటారు. ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమని జలాన్ని కలిగిన కలశముంటుంది, మరొక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో శంఖం నిత్యం ధ్వనిస్తూ ఉంటుంది. శ్రీదత్తులకు ఎదురుగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడు లింగాకృతిలో ఉన్నారు.

0: పరమశివునికి అభిషేకం చేస్తూ శ్రీ శ్రీధర శర్మ గారు,
1: ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నం నమస్తే రుద్రవన్యవతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం మదతే నమః, యాతైష శివతమా శివం భభూవతే దనః, శివాచరవ్యాయాతపతయా నో రుద్రమునయా యాతే రుద్రశివా తనూరఘోరాపాపకాశనే, తయానస్తన వాశంతమయా గిరిశంతాభిజాకషే, యామిషం గిరిశంతహస్తేపి వర్షస్తవే శివాంగిరితదాం గురుమా గింషే, పురుషం జగతో శివేన వచసా త్వాగిరిశాచ్ఛావదామసి యథానస్సర్వమిజ్జగదేక్ష్మగం సుమనాసతు.
2: గర్భాలయంలో నైరుతి భాగంలో మహాగణపతి, వాయువ్య భాగంలో పార్వతీ అమ్మవారి మూర్తులను చూడవచ్చు. పార్వతీ అమ్మవారికి ముందు భాగంలో శ్రీచక్రం ఉంది. ఈ ఆలయ విశేషాలను వివరిస్తూ పూజారి శ్రీ శ్రీధర శర్మ గారు.
1: ఇదం విష్ణు చక్రమే దేధారి దేవం సమూఢం సరే విష్ణు విష్ణు విష్ణు. సార్, మొదట ఈ ఆలయము దత్తాత్రేయ స్వామి ఆలయం ఉన్నది. 1939 నుంచి దత్తాత్రేయ స్వామి ఆలయం మాత్రమే ఉన్నది. మరి ఆ తర్వాత 2014 ఆలయాన్ని పునరుద్ధరించారు. అప్పుడు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి కానివ్వండి, దత్తాత్రేయ స్వామి వారి భార్య అనగాదేవి కానివ్వండి, పార్వతీదేవి కానివ్వండి, శ్రీచక్రం కానివ్వండి, అలాగే శిరిడి నుంచి తెప్పించిన విగ్రహాన్ని బాబావారి గారండి, సీతారాముల వారు, లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, అలా వెంకటేశ్వర స్వామి అండి, నవగ్రహాలు కానివ్వండి, అలాగే అన్నీ 2014 మరీ పునరుద్ధరించామన్నమాట. మొదటగా ఉండేది మటుకు 1939 నుంచి దత్తాత్రేయ స్వామి ఆలయం మాత్రమే ఉన్నది. ఈ ఆలయంలో మొదటగా దత్త జయంతి అని జరుగుతుంది. అది మార్గశిర మాసంలో పౌర్ణమి దత్త జయంతి అని, అలాగే సీతారాముల వివాహము శ్రీరామనవమి నాడు కావండి, సీతారాముల వివాహం కూడా వైభవంగా జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి నాడు శివునికి అభిషేకం కానీ ప్రత్యేక పూజలు కానీ జరుగుతాయి. మరి సోమవారం శివునికి అభిషేకాలు, అలాగే బాబావారికి గురువారం భజనలు కూడా జరుగుతాయి సార్.
2: దత్తాత్రేయ స్వామి వారితో పాటుగా శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగిందా, లేదంటే మరి శివలింగాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది?
1: మొదటగా ఉండేదేమో దత్తాత్రేయ స్వామి వారి ఆలయం మాత్రమే. మరి 2014 ఈ ఆలయం ప్రతిష్ఠించినప్పుడు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి అక్కడి నుంచి తెప్పించారు విగ్రహాన్ని.
2: మరి ఇక్కడ ఆలయం ఏ ముఖంగా ఉంది, మరి స్వామివారు గర్భాలయం ఎన్ని అంచెలలో ఉంది, ఆ సంగతి మాకు మా శ్రోతలకు తెలియజేయండి.
1: ఆలయము తూర్పుముఖంగా ఉంది. మొదట ముఖమంటపము, మరి అంతరాలయము, మరి గర్భగుడి, ఇలా 3 అంచెలుగా ఉన్నది.
2: అయితే పూజారి గారు, మరి గర్భాలయంలో ఏ ఏ మూర్తులు ఉన్నారో వారి గురించి వివరించండి.
1: గర్భాలయంలో మొదటగా అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వాముల వారు, గణపతి దేవుడు, అలాగే పార్వతీదేవి, శ్రీచక్రము, కాశీ విశ్వేశ్వర శివలింగం అని.
2: పవిత్రమైనటువంటి రోజులైన శివరాత్రి కానీ, సంక్రాంతి కానీ, ఉగాది పండుగ కానీ, శ్రీరామనవమి కానీ, ఈ పర్వదినాలు వచ్చినప్పుడు స్వామివార్లకు జరిగేటువంటి విశేష పూజల గురించి తెలపండి.
1: పర్వదినాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి శివరాత్రి కానీ, దత్త జయంతి కానీ, అలాగే సంకష్టహరి అని గణపతి వారికి జరుగుతుంది. అలాగే సోమవారం కూడా శివునికి అభిషేకాలు కూడా జరుగుతాయి సార్. ముఖ్యంగా దత్త జయంతి నాడు మార్గశిర మాసంలో డిసెంబర్లో వస్తుంది. పౌర్ణమి రోజు దత్త జయంతి కూడా ఘనంగా జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి, శ్రీరామనవమి నాడు స్వాముల వారి కళ్యాణము కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఉత్సవమూర్తులకు శ్రీరామనవమి నాడు శ్రీరామ కళ్యాణం కూడా జరుగుతుంది సార్. అలాగే శని త్రయోదశి నాడు నవగ్రహాలకు పూజలు కూడా ప్రత్యేకంగా జరుగుతుంటాయి.
2: శివరాత్రి శివుడికి ఎంతో ప్రత్యేకమైంది, మరి శివరాత్రి సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు తెలపండి.
1: శివరాత్రి నాడు ప్రత్యేకంగా

0: ఇంకా మొదట 5 గంటలకి అభిషేకము, తర్వాత 6 గంటలకు అభిషేకము, 9 గంటలకు అభిషేకము, మరి సాయంత్రము 6 గంటలకు అభిషేకము, రాత్రి 12 గంటలకు కూడా అభిషేకం ప్రత్యేకంగా జరుగుతాయి.
1: దత్త జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించేటువంటి పూజలు తెలుపండి.
0: దత్త జయంతి నాడు దత్తాత్రేయుల వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయాన్నే అభిషేకం కానివ్వండి, తర్వాత సాయంత్రం భజనలు కానివ్వండి, మధ్యాహ్నం వచ్చిన వారికి అందరికీ భోజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి, సాయంత్రం ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి సార్.
1: ఇక్కడ ఈ ఆలయం వెలయడానికి గల కారణం ఎవరంటారు?
0: ఆలయం వెళ్ళడానికి కారణం ముఖ్యంగా పోలీస్ రామయ్య అని ఈ ధర్మకర్త, ఆలయ ధర్మకర్త వాళ్ళ తాతగారు ఉన్నారు. అప్పట్లో ఆయన దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేకంగా అభిమానించి పూజలు చేసేవాడు. దత్తాత్రేయ స్వామి వాళ్ళు ఒక్కడే ఉన్నవారు అప్పుడు. ఆ తర్వాత 2014లో వారికి ఈ దత్తాత్రేయ అనుగ్రహం కలిగి ఇవన్నీ విగ్రహాలు కూడా మొదట మరియపూర్ దించడం జరిగింది. అభిషేకాలు జరుగుతుంటాయి, సోమవారం కానివ్వండి, గురువారం బాబా భజనలు కూడా జరుగుతుంటాయి, అలా వచ్చి పోతుంటారు సార్ వాళ్ళు.
1: సంకష్టహర చతుర్దశి అన్నారు ఇంతకు మునుపు మీరు, మహాగణపతి వారికి ఇక్కడ ఉన్నటువంటి గణపతిని ఏమని పిలుస్తారు? అలాగే మరి సంకష్టహర చతుర్దశికి భక్తాదులు విశేషంగా వస్తూ ఉంటారా?
0: మా విశేషంగా వస్తుంటారు, ఇక్కడ వరసిద్ధి వినాయకుడిగా కొలుస్తుంటాం మేము స్వామివారిని. మరి సంకష్ట చతుర్థి రోజు ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి, అలాగే గురువారం బాబా గారికి కూడా భజన కార్యక్రమాలు, ప్రసాద వితరణలు అన్నీ జరుగుతాయి.
1: గర్భాలయ ముఖద్వారానికి ఎదురుగా ఎడమవైపున వీణాపాణి సరస్వతి అమ్మవారు కొలువయ్యారు. మరి సరస్వతి అమ్మవారికి నవరాత్రులు అన్నవి ఎంతో ప్రత్యేకం అమ్మవారికి, మరి అదే సందర్భంగా సరస్వతి అమ్మవారు ఉన్నారు, అనఘాదేవి ఉన్నారు, పార్వతి అమ్మవారు ఉన్నారు, మరి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి పూజలు తెలపండి.
0: నవరాత్రులు 9 రోజులు ప్రత్యేక అలంకరణలతో కూడా పూజలు జరుగుతుంటాయి సార్. ఆ విజయదశమి కానివ్వండి, ఆ మిగతా 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మవారికి కానివ్వండి, సరస్వతీదేవికి కానివ్వండి, అలాగే శ్రీచక్రానికి, పార్వతీదేవికి, అనగాదేవికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి సార్. నవరాత్రులు 9 రోజులు కూడా విశేషంగా జరగాల్సి వస్తుంటాయి. నవరాత్రుల సందర్భంగా వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రత్యేక పూజలు కానివ్వండి, అలంకరణ కానివ్వండి, అభిషేకాలు కానీ జరుగుతుంటాయి సార్. దత్తాత్రేయ స్వామివారు త్రిముఖంగా 3 ముఖాలు కలిగి ఉంటారు, తూర్పు ముఖమే ఉంటారు. అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వామి వారు వెలిచి ఉన్నారు. అలాగే ఆలయ సమీపంలో అశ్వత్థనామ కట్టే ఉంది, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ షష్ఠి రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు అయితే హోమాలు కానీ కూడా జరుగుతుంటాయి సార్. ఉదయం మొదట 5 గంటలకే స్టార్ట్ అవుతుంది సార్. మొదట పూజలు కానీ సోమవారం ప్రత్యేకించి కాశీ విశ్వనాథ స్వామికి అభిషేకాలు, గురువారం దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు కూడా జరుగుతుంటాయి సార్. మరి సాయంత్రం వేళలో మంగళహారతులు, తీర్థాలు మరి జరుగుతుంటాయి. గురువారం ప్రత్యేకించి ఎక్కువ దత్తాత్రేయ సంబంధించి పూజలు కూడా జరుగుతుంటాయి. అన్నదానాలు వచ్చి మనకి ఇక్కడ శ్రీరామనవమి కానివ్వండి, అలాగే దత్త జయంతి రోజు కానీ అన్నదానాలు ప్రత్యేకంగా జరుగుతుంది.
1: కాశీ విశ్వేశ్వర అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు మాకు, మా శ్రోతలకు తెలియజేశారు, మీకు నమస్కారాలండి.
0: నమస్కారం సార్. ఓం భద్రం కరుణే విశ్రుణీయామదేవ భద్రం పశ్యేమాక్ష విరయత్రా స్థిరైరంగే సృష్టివాగం దస్తనోభి వశేమ దేవైతం విదాయు స్వస్తి నైంద్రో వృద్ధశ్రవ స్వస్తి న పూషా విశ్వవేధ స్వస్తి నస్తాక్షోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్ధాతు. ఓం శాంతి శాంతి శాంతి.
2: ఓం వరదాయ నమః. ఓం కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం విశ్వశ్లాఘ్యాయ నమః. ఓం అమితాచారాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీపాదవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి సద్గురు పాదుకాభ్యాం నమః.
1: దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రోతలు, మనం ఇంతవరకు అనంతపురం ఆజాద్ నగర్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ దత్త ఆలయం గురించి వివరాలు తెలుసుకున్నాం కదా.
3: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
4: మీరింతవరకు మన ఆలయాలు శీర్షికన అనంతపురంలో నెలకొన్న శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ దత్త ఆలయం గురించి వివరాలు విన్నారు.

ఈ సాయంత్రం ప్రసారంలో 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈ వారం అంశం గృహిణిగా ఇంటి బాధ్యతల్లో మురిగి ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో కుట్టుపని అల్లికలు ఇతరత్రా పనులు చేస్తుంటారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలంటే ఈ సాయంత్రం 5:30 2255333 నెంబర్కు కాల్ కలిపి మీ సలహాలను పంచుకోవచ్చు.

ఈ రాత్రి 10:30 లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ ప్రసారం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది.

ఈ ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామయోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా. వీరికోసం ఈ పాట

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఈ ఉత్తరం కర్నూల్ పందిపాడు రమణ రెసిడెన్సీ నుంచి కోరుతున్న శ్రోతలు సుజాత, తరుణిక, సరిత, ఈక్షిత, లిహ్య, జస్వంత్, కార్తీక్, శ్రీకర్, హరిణి, శేఖర్, పవన్, అశోక్, రవి, సుమాంజలి, కాత్యాయిని, లిహ్య, హరిణి. వీరంతా కోరుతున్న పాట అర్జున్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట. వీరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి కోరుతున్న శ్రోతలు బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, మురిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక. వీరంతా కోరుతున్న పాట నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ స్వరకల్పనలో పాడిన పాట. వీరితో పాటు లెనిన్, ఉషా పాడారు. సాహిత్యం భువనచంద్ర. వీరికోసం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈ ఉత్తరం అనంతపురం మండలం కొడిమి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు సర్దానప్ప, అరుణ, అఖిల్, లింగరాజు, సుధీర్ వీరంతా కోరుతున్న పాట పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్రగీతం. సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరంతా కోరుతున్న పాట బంగారు కలలు చిత్రం కోసం. ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్, వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్ధిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ధ బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ధి ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009-10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175,

జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హత ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ధి విధానం. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్థులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు, గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్ధిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ధి చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్ధిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ధి అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకొని ముందుకు సాగే అభివృద్ధి నమూనా. గ్రామస్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి

0: పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టమేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాసరం పంచాయతీలో రాంబట్లపు గ్రామానికి, కంచబల్ గ్రామానికి, ఇరునూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘనవ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మి ఎరు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తా ఉన్నాయి. ఆ సంబంధించి గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాను.
0: ఇలగనూరు గ్రామస్థుడు అమర్నాథ్, గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మన మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు, పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
4: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త, పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త, పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకోబోతున్నారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
0: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్ధితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, స్వయం సమృద్ధి వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు.

ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

అతిథి సినిమాలోంచి సాంగ్ వినేశారు, మనం హర్వీలులో ఉన్నాం అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీరు స్టేజ్ పైన ఇచ్చిన తొలి ప్రదర్శన ఏంటి? స్టోరీ చెప్పారా, సాంగ్ పాడారా, డాన్స్ వేశారా, లేదు ఇంట్రోవర్ట్ లాగా అలా ఉండిపోయి అమ్మో నాకు భయం నేను ఇప్పటిదాకా అలా ఎప్పుడు ఏ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని ఉండిపోయారు? అది నేను అడిగిన క్వశ్చన్. మరి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారు చూసేద్దామా? హర్వీలోకి వెల్కమ్ అంటూ పంపించి చంద్రశేఖర్ గారు ఆప్షన్ డి అంట. అయ్యో మీరు ఇప్పటిదాకా ఇవ్వలేదా, ఇట్స్ ఓకే, పర్లేదులేండి, మీకు కూడా ఛాన్స్ వస్తుంది. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సాంగ్ పాడారట, ఫస్ట్ ప్రైజ్ కాదు సెకండ్ ప్రైజే వచ్చింది అంటున్నారు. ఏదైనా ప్రైజ్ వచ్చింది కదా ఫస్ట్ పర్ఫార్మెన్స్కి, అది మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అండ్ హైదరాబాద్ నుంచి వంశీ గారు, అపర్ణ గారు డాన్స్ అట. ఓకే, ఇంతకీ వంశీ గారా అపర్ణ గారా ఒకళ్ళేనా అది చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మాకు ఆ అదృష్టం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. అయ్యో బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మీకు ఆ ఛాన్స్ రావచ్చేమో కదా, మీకు ప్రదర్శన ఇచ్చే అవకాశం రావచ్చేమో. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడ నుంచి మెసేజ్ చేశారు, నా చిన్నప్పుడు మా ఊర్లో స్టేజ్ మీద డ్రామా వేస్తున్నారు, అది మొదలవడానికి ముందే నేను యముడికి మొగుడు సినిమాలో పాటకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాను, అదే నా మొదటి పర్ఫార్మెన్స్ అంటూ పంపించారు. అప్పటి నుంచి డ్యాన్స్ వేసే అవకాశం వచ్చిందట, వెరీ నైస్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా పోయెట్ స్టోరీ అంటూ పంపించారు చెల్లపండి, అలాగే మోనిష గారు మధురై నుంచి. ఓకే, నైన్త్ క్లాస్లో చెప్పారట అండ్ దానికి సెకండ్ ప్రైజ్ కూడా వచ్చిందట, వెరీ నైస్ వెరీ నైస్. అండ్ అలాగే వందనాలు ఆర్జే చంద్ర గారు అంటున్నారు, నేను అనేక సమావేశాల్లో పాల్గొన్నాను, పాటలు అయితే పాడలేదు కానీ చిన్న చిన్న ఉపన్యాసాలు మాత్రమే ఇచ్చాను అంటున్నారు. ఓకే, సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఓకే థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా బడిలో సుస్వాగతం మూవీలో పాట పాడారట, ఓ నైస్ అండి. గణేష్ గారు కోనాపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు బడి నుంచి పంపించారు, స్టోరీ చెప్పారు డాన్స్ వేశారు, ముందు స్టోరీ చెప్పారా లేదా డాన్స్ వేశారా, అది కదా మనకి ఫస్ట్ అవుతుంది, సో చెప్పండి అది కూడా. అండ్ నేను స్టేజ్ పైన ఉపన్యాసం చేశాను అంటున్నారు వై వెంకటరెడ్డి గారు లక్కవారి నుంచి. ఓకే, అండ్ అలాగే గుడ్ మార్నింగ్ టు వివేక్ భారతి అంటూ పంపించారు, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే

అనంతపూర్ నుంచి అనురాధ గారు టీచర్స్ డే డిబేట్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. వెరీ నైస్, సూపర్. అదనమాట, మన లిజనర్స్ చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంది, అది ఎప్పుడు చిన్నప్పుడే బయటపడింది. సో అట్లా చాలామంది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. సో మన జోరుగా హుషారుగాలో గ్లోజోఫోబియా గురించి తెలుసుకున్నాం కదా, అంటే స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళందరికీ ఉండే ఫోబియా గ్లోజోఫోబియా అని చెప్పి తెలుసుకున్నాం కదా. మరి ఇంకొక రకం ఫోబియా ఉందన్నమాట, అంటే ఇదే స్టైల్లో ఇంకొక రకం ఫోబియా ఉంది. అది ఏ ఫోబియా అంటే జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా. ఇంతకీ దాని పేరేంటి? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా ఒకటి ఉంది, అది ఏ ఫోబియా? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. అండ్ ఇప్పుడు ఒక మంచి సాంగ్ వినేద్దాం, వింటూ స్టే ట్యూన్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం సరిగ్గా 10:30.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
2: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను.

0: కావున ఓటర్ అందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్, విజయవాడ.

0: అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి. మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి. త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3. మనం హర్వీలులో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, జన సమూహంలో ఉండడానికి భయపడే ఫోబియా ఏంటి?

సో మరి ఎవరెవరు ఆన్సర్స్ చేశారో చూసేద్దాం. మరి నాకైతే కొన్ని ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు రెండు ఆన్సర్స్ని, అండ్ అలాగే అప్పల్ రాజ్ గారు పడన నుంచి ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారు, హాయ్ చందన గుడ్ మార్నింగ్, మంచి క్వశ్చన్ అడిగారు. నా చిన్నప్పటి నుంచి అమ్మ సాంగ్స్ పాడుతూ ఉంటే అవే విని నేను పాడటం నేర్చుకున్నా. చిన్నప్పుడే మా బాబాయ్ పెళ్ళికి హారత్ పాట పాడారా? ఓకే. ఇంకా తిరుగులేదు టెంపుల్లో కూడా లలిత గీతాలు పాడాను అంటూ పంపించారు. సారీ, జస్ట్ ఫర్ ఫన్నా మీరు పంపించింది. ఓకే, సుజాత గారు పంపించారు దొడదేవరు పాట నుంచి. ఎనీవే ఒక పాట అయితే పాడారు కదా. అలా అయితే మరి నేను చిన్నప్పుడు డ్రాయింగ్ ఏంటి అని అంటే ఎక్స్ అని ఒక సింబల్ గీసి దాన్ని క్లోజ్ చేసేసి ఎక్స్ని పైన యూ పెట్టేసి సైడ్ ఒక లైన్ గీసేసి శివలింగం అని చెప్పి చూపించా తీసుకెళ్ళి నా 5th క్లాస్లో. సో కొంతమందిలో కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, వాడికి మనం ఫీల్ అవ్వక్కర్లా. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడే నుంచి మెసేజ్ చేశారు రెండు ఆన్సర్స్ని, మేబీ రెండు కాకపోవచ్చు భాస్కర్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా గణేష్ గారు, రాజు గారు, శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. సో మీది కూడా ఆన్సర్ కాకపోవచ్చు. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారు, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు లత గారు ఉయ్యూర్ నుంచి. ఓకే, గూగుల్ తల్లి చెప్పిందా మీకు? ఓకే. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ఆన్సర్ చేశారు, అండ్ అలాగే కొంచెం ఈజీ ప్రశ్నలు అడగండి అంటున్నారు. యాక్చువల్లీ ఇది హరివిల్లులో మనం కొంచెం జనరల్ నాలెడ్జ్ని పెంచుకునే విధంగా క్వశ్చన్స్ని తెలుసుకుంటూ ఉంటాం, కాబట్టి నేను ఇవాళ ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. అది విషయం దమ్మోజ్ వెంకటాచారి గారు. మరి ఇంతకీ జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా ఏంటో చెప్పైనా? అంటే రద్దీ ప్రదేశాల్లో లేదా కొంచెం జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుంచి తప్పించుకోవడం కష్టం అనిపించినప్పుడు ఆ పరిస్థితిలో వచ్చే భయం అనమాట, ఇది అగోరాఫోబియా అనమాట. అండ్ చాలామంది ఎనోక్లోఫోబియా అని పంపించారు. అదేంటంటే జన సమూహాలంటే భయం, అసలు జన సమూహాలంటేనే భయం వాళ్ళకి. అలాంటి వాళ్ళకు ఉన్న ఫోబియా అనోక్లోఫోబియా. జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా అగోరాఫోబియా అనమాట. అది రెండు రకాలు ఉన్నాయి ఇందులో, అది సంగతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. సో ఈజీ క్వశ్చన్ అని అడగమన్నారు కదా, ఇప్పుడు ఈజీగా అడుగుతున్నాను, ఆన్సర్ చేసేయండి. మన ఇండియాలో అతి పొడవైన జీవ నది ఏది? సో ఆన్సర్ తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేయండి. మన ఇండియాలో అతి పొడవైన జీవ నది ఏది తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. సాంగ్ వినేద్దాం, స్టే ట్యూన్. There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try me.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

గీతాంజలి సినిమా నుంచి సాంగ్ వినేసా. మనం హరవిల్లులో ఉన్నాం, మన ఇండియాలో అత్యంత పొడవైన జీవనది ఏది అని చెప్పి నేనైతే క్వశ్చన్ అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మన లిజనర్స్ ఆన్సర్ చేసేసారు. చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ కూడా పంపించేశారు. సో అబ్బలరాజు గారు పడ నుంచి ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ కాదండి పాపారావు గారు నర్సాపురం నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ నుంచి వంశీ గారు, అప్పన్న గారు. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్పన్న గారి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చల్లపండి అండ్ మోనిషా ఇద్దరు కూడా పంపించారు మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నేను ఒక 10 రోజులు అవుతోందండి వెళ్ళొచ్చాను ఈ నదీ స్నానానికి అంటూ పంపించారు. వెరీ నైస్ అండి. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు దాని పొడవు కూడా పంపించారు. ఓకే అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు గరీబ్ నవాబ్ గారు, సాయిదా గారు నర్సరావుపేట నుంచి. అండ్ అలాగే హాయ్ చందన అంటూ సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు సింధు నది అంటున్నారు, కాదు కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు నైలు నది అంటూ, కాదండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు స్వామి గారు అనుకుంటా, మీ పేరు అదేనా? ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. మన ఇండియాలో అతి పొడవైన జీవనది ఏదో తెలుసా? గంగా నది. సో అది ఆన్సర్. మరి ఈ నది పొడవు ఎంతో ఉంది అంటే కనుక 2520 కిలోమీటర్లు అన్నమాట. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి మన హర్విల్లులో నేను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మన ఇండియాలో ఒక రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు చాలానే ఉంటాయి కదా, అలాగా ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం అన్నమాట. ఇంతకీ అది ఏంటో తెలిస్తే 0866-248-8814 వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరి క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మన ఇండియాలో అత్యధిక రాష్ట్రాల సరిహద్దుతో కూడిన రాష్ట్రం ఏది? అంటే వేరే రాష్ట్రాల బార్డర్ లైన్స్ ఉంటాయి కదా, అలాగా వేరే ఎక్కువ రాష్ట్రాలతో బార్డర్ని కలుపుకున్న రాష్ట్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814కి.

సో నేనైతే క్వశ్చన్ అడిగేశాను ఫైనల్లీ ఎవరెవరు ఆన్సర్స్ చేశారో చూద్దాం. మన ఇండియాలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అన్నాను. ఆన్సర్స్ వచ్చేసాయి మరి అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, భీమేశ్వరరావు గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు వెంకటాచలపతి గారట, ఓకే, అండ్ రమేష్ గారు కూడా కలిగిన రాష్ట్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకటాచారి గారు ఫ్యామిలీ అంతా కూడా చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే స్వామి గారు పంపించారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దుర్గారావు గారు మంగళగిరి నుంచి అనుకుంటున్నా అంటూ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్, షార్ట్ కట్లో పెట్టారా అదే నాకు అర్థం కాల. అండ్ అలాగే హాయ్ చందన్న వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ సాంగ్ పాడమని అడుగుతున్నారు మురళి గారు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మీకోసం. అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ అంటూ పంపించారు దస్తగిరి గారు, సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, అండ్ అలాగే కిరణ్ మై గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఛత్తీస్గఢ్ కాదండి కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి, నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కాదిరి వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపించారు గుజరాత్ అంటూ. సో

గుజరాత్ అయితే కాదు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట. దాదాపు 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం మన ఇండియాలో ఏది అని అంటే ఉత్తరప్రదేశ్. సో అది విషయం. మరి ఇది మన హార్వెల్ ప్రోగ్రామ్ అయితే నెక్స్ట్ టైం మీ అందరినీ మళ్ళీ కలిసినప్పుడు మంచిగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను, అండ్ మీ ముఖ చిత్రాలు మార్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ్ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

Bharati, FM News Headlines. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వేగంగా మారుతున్న ప్రపంచంలో డిగ్రీ సంపాదించడంతో చదువు ముగిసిపోకూడదని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు సమీపంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రథమ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ప్రసంగిస్తూ అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపన ఉండాలని, అది ఎంతో బలాన్నిస్తుందని చెప్పారు. కొత్త ఆలోచనలను అన్వేషించడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి ధైర్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ట్రాన్స్కో ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రాజెక్టుల జాప్యంపై కాంట్రాక్టర్లతో సమీక్షించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. హజ్ 2026 యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున మొత్తం 3,31,00,000 రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేసినట్లు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు సాకారమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు తెలిపారు. బట్టు వెంకటరత్నం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన బట్టు మనోరంజితం మెమోరియల్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ప్రతిభతో పాటు నిరంతర కృషి క్రమశిక్షణ అవసరమని

పేర్కొన్నారు. ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో 74.62% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో 70.52%, వ్యవసాయ ఫార్మసీలో 89.59% అర్హత పొందారు. ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి లోకేష్ నిన్న విడుదల చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: యాక్షన్ క్లాసిక్ కల్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

విండో జడ్జెస్ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:18 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సో సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ మీరు వాళ్ళంతా ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం.

అయితే ఇప్పుడు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో ప్రస్తుతానికి మన హీరో రామ్ చరణ్ గారు పెద్ద సినిమా సక్సెస్ తో అలా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఈ మూవీ అలా హిట్ అయిందో లేదో వెంటనే మరొక సినిమా కూడా సేమ్ డైరెక్టర్ తో చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. అయితే దీనికోసం ఒక పెద్ద నిర్మాత కూడా ఉన్నారు దర్శకుడికి హెల్ప్ తో. అంటే ఆల్రెడీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి బుచ్చిబాబు గారితో. ఒక పెద్ద నిర్మాత కూడా ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ చేసేసారు. సో రామ్ చరణ్ తో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వినిపిస్తోంది. మరి చూడాలి, ఇది కనుక నిజమే అయితే మాత్రం పెద్ద సక్సెస్ ఇక్కడతో ఆగకుండా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారనమాట. సో ప్రెసెంట్ అయితే సుకుమార్ గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా రామ్ చరణ్, ఆ తర్వాత ఈ మూవీ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అది విషయం. మరి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి విత్ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:30.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: పాఠశాలలు ప్రారంభమయ్యాయి, వర్షాకాలం కూడా వచ్చేసింది. పిల్లల్లో జలుబు దగ్గు ఎక్కువగా కనిపించే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి, వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో పిల్లలు ఎందుకు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు?
3: నేను డాక్టర్ ఎం సంజీవప్ప, వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. వేసవి సెలవులు కంప్లీట్ అయిన తర్వాత వర్షాకాలంలో స్కూల్ ప్రారంభమైనది సహజము. సో ఈ కాలంలో జలుబు దగ్గు అనేది రావడం సహజంగా జరుగుతుంది. అందులోన స్కూల్ రీఓపెన్ అప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరుతారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే వర్షంలో తడవకుండా చూసుకోవడము, తర్వాత గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు కొంచెం గ్యాదరింగ్ తగ్గించుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల ఈ జలుబు దగ్గు ఇలాంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవి దాన్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది.
2: ప్రజాహితార్థం కోసం అలెంబిక్ ఫార్మా విడుదల చేసింది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మరికాసేపట్లో.
4: ఆ మూవీని ఈ ఇయర్ అక్టోబర్ 2 రిలీజ్ చేస్తున్నాం అని ముందే ప్రకటించేశారు కూడా. మరి దానికి తగ్గట్టుగా ఈ మూవీ దీనికి సంబంధించి ఇంకెంత ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో మనం ఊహించవచ్చు. మరి సూపర్గా చాలా స్పీడ్గా షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా 20 మినిట్స్ పాటు ఒక ట్రైన్ సీన్ షూట్ చేస్తున్నారంట, ట్రైన్ ఎపిసోడ్ ఒకటి. సో ఆ సీన్ అయితే మాత్రం సినిమాకి చాలా హైలైట్గా ఉంటుంది అని కూడా చెప్తున్నారు ముందుగానే. మనకి ఇన్ని హింట్లు ఇచ్చేస్తే ఇంకా సినిమా గురించి మనం అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాం కదా. మరి ఆల్రెడీ త్రివిక్రమ్ గారు డైలాగ్స్ కానివ్వండి, ఆయన మేకింగ్, టేకింగ్, రైటింగ్ అంతా ఎలా ఉంటుంది అనేది మాత్రం బాగా అందరికీ ఐడియా ఉంది. అండ్ దీంట్లో ఇంకా కొంచెం కొత్తగా కనిపిస్తాయి, ఆయన మాస్క్ ఇంకా కొత్తగా ఉండబోతోంది అని మాత్రం తెలుస్తోంది. మరి చూద్దాం త్రివిక్రమ్ గారిది, వెంకటేష్ గారి కామెంట్.

0: నేషన్ ఈ ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూడాలంటే అక్టోబర్ 2 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో విండో స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే నువ్వు నాకు నచ్చో సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల

0: 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

Bharti FM 101.3. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 11:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మన డైరెక్టర్ రాజమౌళి గారి నుంచి సినిమా రావాలి అంటే ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్ ఖచ్చితంగా వెయిట్ చేస్తాం.

ఉంటాం. మరి అంత మంచి సినిమా తీయాలంటే మినిమం ఆ టైం పడుతుంది కదా కదా కదా. మరి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం, వారణాసికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఏ మాటగా మాట ఈ ప్రజెంట్ ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ అయితే చక్కగా ఇచ్చేస్తున్నారు. సో ఈ వారణాసి ఫిలిం అయితే మాత్రం షూటింగ్ అక్టోబర్ కల్లా కంప్లీట్ చేసేసుకుంటాము అని మాత్రం రీసెంట్ గా రాజమౌళి గారు అయితే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. మరి ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా ఇస్తున్నారు, ఇంకొక అప్డేట్ ఇచ్చారనమాట. ఓన్లీ 80 డేస్ లో చిత్రీకరణ అంతా కూడా పూర్తయిపోతుంది. అండ్ ఈ నెల 3వ వారంలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. మరి చూద్దాం, ఇంకా 3 మంత్స్ లో ఖచ్చితంగా వారణాసి షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది. సో 2027 సమ్మర్ టైం కల్లా కూడా మనం వారణాసి కోసం రెడీగా వెయిట్ చేయొచ్చు అనమాట. అది మ్యాటర్. అండ్ ఈ మూవీ కూడా మరి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం బాహుబలి నుంచి ధీవర సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

विविध भारती FM 101.3।

TFM 101.3. సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా. మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల చాలా రకాల ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన ఫెస్టివల్, వాటిని చూడడానికి దేశ విదేశాల నుంచి చాలా మంది టూరిస్టులు అలా వెళ్ళిపోయి అక్కడ వాలిపోతూ ఉంటారు. సో అలా ప్రస్తుతానికైతే సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి జరుగుతోంది స్పెయిన్లో. సో అది ఎప్పటి నుంచి, జూలై 6th నుంచి జరగబోతోంది. సో ప్రతి సంవత్సరం జూలై 6th నుంచి 14th వరకు నిర్వహిస్తారనమాట స్పెయిన్లో సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్. సో అడ్వెంచర్ అంటే ఇష్టపడేవారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ఫెస్టివల్కి అటెండ్ అయిపోతారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేస్తారనమాట. అండ్ అది కూడా చాలా డేంజరస్ ఒక యాక్ట్ అనమాట. ఏంటంటే దీంట్లో మెయిన్గా బుల్ రన్ అని చెప్పేసి కొన్ని రకాల పోటీలు నిర్వహిస్తారు. బుల్ రన్ అంటే తెలుసు కదా, ఎడ్ల బండి కూడా కాదు, ఎద్దుల పోటీలు అనమాట. సో ఎక్కువగా టూరిస్టులు దీనికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అయితే ఈ బుల్ రన్లో ఏం చేస్తారు, ఎద్దులని ఆ స్ట్రీట్స్లోకి వదిలిపెట్టేస్తారు. సో బాగా స్ట్రాంగ్గా ఉన్న ఎద్దులను అనమాట. సో ఎద్దులని వీధుల్లోకి వదిలేస్తే అవి చాలా స్పీడ్గా పరుగులు పెడుతూ ఉంటాయి. కొన్ని వేల మంది జనాలు వాటి వెంట పరిగెడతారు. సో ఇదొక ఒక ఆట అనమాట, వాళ్ళకు ఒక ఫన్ అది. సో మార్నింగ్ 8 గంటలకు కరెక్ట్గా ఈ గేమ్ని స్టార్ట్ చేస్తారు. మరి దీనికి ఎండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సంగతి తెలియదు కానీ, అండ్ ఈ పరుగు చూస్తే చాలా డేంజరస్గా ఉంటుంది అసలు చూడడానికి. సో జనాల కింద ఐ మీన్ ఎద్దులు పరిగెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి స్లిప్ అయి పడిపోతే దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి, ప్రమాదాన్ని బారిన పడతారు, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయినా సరే ఈ జనాలు ఎవరు కూడా తగ్గకుండా ఈ గేమ్లో అలా థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది డేంజర్ అని తెలిసినా సరే ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయడం కోసం ఈ బుల్ రన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు జనాలందరూ. సో తర్వాత అయితే ఇంకొక 1 వీక్ పాటు మ్యూజికల్ కాన్సర్ట్స్ అని, ట్రెడిషనల్ డ్యాన్సెస్ అని, ఎగ్జిబిషన్స్ అని, ఇలా చాలా రకాలవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నమాట సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్ విశేషాలు. మరి మీకు కూడా అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం, ఇలాంటి అడ్వెంచరస్ ఇవన్నీ చేయాలి అనిపిస్తే మాత్రం ఈ ఫెస్టివల్కి అటెండ్ అవ్వాల్సిందే. సో అది విషయం. మరి మరిన్ని విషయాలు మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇలా కొత్త కొత్తవి మాట్లాడుకుంటూ ఉందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:15.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: పాఠశాలలు ప్రారంభమయ్యాయి, వర్షాకాలం కూడా వచ్చేసింది. పిల్లల్లో జలుబు దగ్గు ఎక్కువగా కనిపించే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి, వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో పిల్లలు ఎందుకు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు?
3: నేను డాక్టర్ ఎం సంజీవప్ప, వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. వేసవి సెలవులు కంప్లీట్ అయిన తర్వాత వర్షాకాలంలో స్కూల్ ప్రారంభమైనది సహజము. సో ఈ కాలంలో జలుబు దగ్గు అనేది రావడం సహజంగా జరుగుతుంది. అందులోన స్కూల్ రీఓపెన్ అప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరుతారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే వర్షంలో తడవకుండా చూసుకోవడము, తర్వాత గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు గ్యాదరింగ్ తగ్గించుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల ఈ జలుబు దగ్గు ఇలాంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవి దాన్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది.
2: ప్రజాహితార్థం కోసం అలెంబిక్ ఫార్మా విడుదల చేసింది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: विंटनरो विविध भारती एफएम 101.3।
3: భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనము నమ్మికు తెలుసా ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మంచి మంచి సాంగ్స్ ని అగేక 12:22 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇందాక సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఈ సినిమాలో మర్చిపోలేని ఒక బుడ్డి బుడ్డి క్యారెక్టర్ గుర్తుందా, బుల్లిరాజు క్యారెక్టర్. సో వాడికి అసలు కోపం వస్తాయి, ఏమన్నా ఉందా, పెద్ద చిన్న తేడా లేదు, బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. సో ప్రెజెంట్ కిడ్స్ అందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతే ఎలా తయారవుతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఆ క్యారెక్టర్ ద్వారా చూపించారు మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. సో బయట కూడా చూస్తే అండి, అసలు చిన్నపిల్లలు ఇప్పుడు మామూలుగా ఉన్నారా, పెద్దవాళ్ళని ఎదిరించేసి మాట్లాడుతున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు కూడా వాళ్లే చెప్పేస్తున్నారు. సో వీడికి అప్పుడే అన్ని ఎలా తెలిసిపోతున్నాయి అబ్బా అని మనం ఆశ్చర్యపోవాలి. సో అలా మనం సమాధానం కూడా చెప్పలేకపోతున్నాం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి కానివ్వండి, మాట్లాడే మాటలకు కానివ్వండి. సో ఏదైనా సరే కొన్ని మాటలు, కొన్ని

సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉన్నా కానీ ఇంకొంతవరకు ఏంటంటే పిల్లలు ఏదైనా పెద్దవాళ్ళని చూసే కదా నేర్చుకుంటారు. మనం ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఊర్లో వాళ్ళతో ఎలా ఉంటున్నాం, ఇవన్నీ కూడా బాగా నోటీస్ చేస్తారు. సో ఊళ్ళో గొడవలు పడుతూ ఎలా పడితే అలా తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే. సో అది చూసి పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. సేమ్ ఇలాగే జరుగుతుంది తెలుసా ఒక చోట, ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని బోర్సర్ అనే ఒక గ్రామంలో కొంతమంది పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా ఊర్లో పిల్లలందరితో గొడవలు పడుతూ తిడుతూ గట్టిగట్టిగా ఇలా మిస్బిహేవ్ చేస్తూ ఇలా వాళ్ళు అలా చేస్తున్నారు కదా, అంటే పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ఊర్లో ఒక రూల్ అయితే పెట్టుకున్నారు గ్రామంలో ప్రజలందరూ. ఏంటంటే సరదాకైనా సరే కోపంతో అయినా సరే ఎవరైనా సరే తిట్టుకుంటే గ్రామ పంచాయతీ వాళ్లకు ఒక 500 రూపాయలు జరిమానా వేస్తుందన్నమాట. సో ముందు పెద్దవాళ్ళు మారితే వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా పిల్లలు కూడా మారిపోతారు కదా. సో ఆ విధంగా ఈ రూల్ ఒకటి పెట్టుకొని ఇలా చేస్తున్నారు వాళ్ళకి. అంటే గ్రామ పంచాయతీ ఏం చేస్తుందంటే ఎవరితోనైనా కోపంగా అరుచుకున్నా తిట్టుకున్నా సరదాగా అయినా సరే సో ఇలా చేస్తే 500 రూపీస్ ఫైన్ అయితే పే చేయాలి. ఒకవేళ లేదు అంటే ఒక 1 అవర్ పాటు ఆ ఊర్లోని వీధులన్నీ కూడా ఊడ్చి నీట్గా క్లీన్ చేసే ఒక శిక్ష వేస్తారనమాట తర్వాత. సో ఇదేంటంటే చిన్న వయసు నుంచే పిల్లలు మంచి మాటలు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా గట్టిగట్టిగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు చూసారా. సో వాళ్ళకి ఇంకా తిట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళ గొడవలు, సో వాళ్ళు పిల్లలు తిట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళకు కూడా గొడవలు ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఇంకా పెరుగుతున్నాయంట. సో పిల్లల వల్ల పెద్దవాళ్ళకు కూడా గొడవలు పెరుగుతున్నాయి కాబట్టి ఇలా ఏం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి రూల్ అయితే వాళ్ళకి వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. మరి అంటారు కదా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి అంటారు. సో ఈ సామెతని ఇక్కడ బాగా వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు, మరి చూడాలి ఎలా ఉంటుందనేది అది విషయం. సో ఎక్కడైనా సరే కొంతవరకు పిల్లల మాట తీరు వాళ్ళ బిహేవియర్ అంతా కూడా ఇంట్లో పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం మంచిగా ఉంటే వాళ్ళు అందరితో మంచిగానే మాట్లాడతారు అదే విషయం. అండ్ ఇక మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, తర్వాత ఎగ్జాక్ట్లీ 12:30 తెలుగులో వార్తలు అయితే వినేస్తారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్రస్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్రస్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరుదేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరుదేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం,

గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ

జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపి విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్దరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాదీ తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది.

నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

FM 101.3. Point, point. Oh, point, point. Point, point, point.

0: विविध भारती FM 101.3।
1: మీరు వింటూ ఎంజాయిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే ఇక 12:46 అయిపోయింది అనమాట క్లాక్ లో. టైం చూస్తే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రవాణా సాధనాల్లో బస్సు కూడా ఒకటి కదా, చాలా కంఫర్టబుల్ గా. కానీ ఇప్పుడు కొంచెం స్త్రీ శక్తి వచ్చిన తర్వాత అలా రష్ గా ఉంటుందిలే, కానీ ఇదివరకైతే అసలు బస్సులోనే ఎప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే చాలా కంఫర్టబుల్ గా వెళ్తూ ఉండేవాళ్ళు. మరి మీకు ఎప్పుడైనా బస్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనిపించిందా? అంటే అసలు ఈ బస్సులు ఎలా వచ్చాయబ్బా, ఒకవేళ బస్సులు లేకపోతే మన పరిస్థితి ఏంటి, ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. నిజంగా ఇవన్నీ నాకు ఒక్కొక్కసారి చిన్న చిన్న డౌట్లు వస్తూ ఉంటాయి. బస్సులు ఎలా వచ్చాయి, సైకిళ్ళు ఎలా వచ్చాయి, లేకపోతే అసలు ఫస్ట్ ఎవరు నడుపుంటారు ఏంటి అలా అనమాట. సో చిన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదు, లాటిన్ భాషలో బస్ని ఆమ్ని బస్ అని చెప్పి పిలుస్తారు. అందరి కోసం ఉద్దేశించిన ప్రయాణ సాధనం అనేది కాబట్టి దీనికి ఆమ్ని బస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పేరు రావడం అయితే జరిగిందనమాట. 1600 గుర్రపు బగ్గీలను యూజ్ చేసేవారు అందరు కూడా ట్రావెల్ చేయడానికి. ఇక ఆ తర్వాత 1662 గణిత శాస్త్రవేత్త బ్లెయిజ్ పాస్కల్ కొంచెం దాన్ని అప్డేట్ చేసి నడిపించేవారు గుర్రపు బగ్గీల్ని. ఇంకొంచెం ఆయన తెలిసిన స్టైల్లో దాన్ని అప్డేట్ చేసి గుర్రపు బగ్గీలు నడిపించేవారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, 1820s ఆ టైంలో స్టీమ్ ఇంజన్ ఆధారిత బస్సులు అయితే అందుబాటులోకి వచ్చేసాయి. ఆ తర్వాత 1895 పెట్రోల్తో నడిచే ఆధునిక బస్సులను జర్మన్ ఇంజనీర్ కార్ల్ బెంజ్ పరిచయం చేశారనమాట. సో మనకి బాగా చదువుకున్నది ఏంటంటే కార్ల్ బెంజ్ అనే ఆయన 1895 నుంచి పెట్రోల్తో నడిచేవి బాగా వచ్చేసాయి అని చెప్పేసి ఇది మామూలుగా మనకు తెలుసు. దానికి ముందు ఏంటి అనేది మాత్రం నాకు ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను కూడా మీతో పాటు. సో రవాణా రంగంలో ఏంటంటే ఇది ఒక విప్లవం అనే చెప్పాలి. పెట్రోల్తో నడిచే బస్సులు కదా చాలా ఫేమస్, మొన్న ఇప్పటికీ కూడా పెట్రోల్తో నడిచేవే ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఇంకా ఈ బస్సెస్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. మరి ఇంకా అత్యాధునిక టెక్నాలజీ ఉండే స్మార్ట్ బస్సెస్ కూడా అందరినీ ప్రజెంట్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. సో అదనమాట బస్సు హిస్టరీ. సో ఎలా ఉండే బస్సు ఎలా వచ్చేసిందో చూడండి, మంచి టెక్నాలజీ స్మార్ట్ బస్సెస్ కూడా వచ్చేసాయి, అది మ్యాటర్. సో బస్సు గురించి ఏదో పాట వేశాను కదా, సో దీని గురించి మాట్లాడదాం, ఒక మాట అనిపించింది సో మొత్తానికి షేర్ చేసేసుకున్నాను. ఇక 12:48 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వీరా సినిమా నుంచి ప్లే చేస్తున్నాను నేను. రవితేజ కాజల్ అగర్వాల్ నటించిన సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా

0: డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీ గా ఉంటారు.
1: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
2: 5,000
3: ఏంట్రా 5,000?
2: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదెలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్తాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
2: హే సూపర్ ఐడియా రా.
4: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ತನ್ವಿ. తిరుపతి జిల్లా రైల్వే కొడూరు నియోజకవర్గం ఓబిల్వారిపల్లె మండలం ముక్కావారిపల్లె గ్రామంలో విబీజీ రామ్జీ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజావికా మిషన్ ప్రారంభం కానుంది. ప్రజలకు అవసరమయ్యే విద్యా వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఐటీపై విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సిటీ యూనివర్సిటీలో పలు కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో విబీజీ రామ్జీ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది, రైతుల సంక్షేమం, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధి అభివృద్ది, ఆదాయ వృద్ది, యువత ప్రోత్సాహకమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం అన్నంరాజు వలస గ్రామంలో మత్స్యకారులకు వివిధ మత్స్యకార ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హజ్ 2026 యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున మొత్తం 3,31,00,000 రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేసినట్లు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మీ అందరి కోసం నేను వేసిన పాట పాడిన వారు ఎవరో తెలుసు కదా, ఎవరు? ఎస్పి చరణ్ గారు. సో ఎస్పి చరణ్ గారి వాయిస్ లో వేటూరి గారి రచనలో మరి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. టైం ఎగ్జాక్ట్లీ 1:38 అనమాట. ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ధీరాలో ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, జనరల్ గా మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సో సపరేట్ గా వాళ్ళు ఆ స్పోర్ట్స్ కాస్ట్యూమ్ లోనే వాళ్ళు మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తారు జనరల్ గా.

కానీ ఒక మహిళ మాత్రం 6 గజాల చేనేత చీర కట్టుకుని మరీ పరుగు పందెంలో పాల్గొని గెలిచి రికార్డు కూడా సృష్టించారు తెలుసా. మరి ఇంట్లో కామన్ గా అందరు మహిళల్లాగానే ఇంట్లో కుటుంబం, పిల్లలు, ఆ బాధ్యతలు ఇవన్నీ చూసుకుంటూనే తీరా ఒక మారథాన్లో పార్టిసిపేట్ చేయాలని ఆవిడ కనిపించడం, అందులో పార్టిసిపేట్ చేయడం, ఒకటి కాదు రెండు కాదు చాలా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్నో మెడల్స్, రికార్డ్స్ కూడా గెలుచుకున్నారనమాట. సో చీరతో ఆ ఘనత సాధించడం అంత ఈజీ అయితే కాదు. అసలు చాలా మంది అడుగుతారు చీరతో ఎందుకండి అని అడిగితే ఆవిడ చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా, చీర అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది నా ఆత్మవిశ్వాసం. ఆ చీర కట్టులో అత్యంత వేగంగా మారథాన్ పూర్తి చేసిన మహిళగా నిలవాలి అనేదే నా కళ నా డ్రీమ్ అని చెప్పేసి దానికోసమే నేను శ్రమిస్తున్నాను అంటున్నారమ్మ ఆవిడ అంటున్నారు. సో ఆమె ఎవరు ఇంతకీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక ధీర ప్రోగ్రాంలో ఒక ధీర వనిత గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 నేను మీ RJ తేజు.

0: भारती FM 101.3
1: బ్యూటిఫుల్ సాంగ్ సాయి సినిమా నుంచి కీరవాణి గారు చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. అండ్ ఇక ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఒక మారథాన్ లో ఒక మహిళ ఏకంగా చేనేత చీర కట్టుకుని మరి పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి గెలిచింది. రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆ పేరు మీద అని అన్నాను కదా. మరి ఇంతకీ ఎవరు అంటే ఒడిశాలోని కటక్ జిల్లాలో కుసుపూర్ కి చెందిన మహిళ మధుస్మిత జైన. సో ఈ మధుస్మిత జైన ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో ఇంకా పిల్లలు అండ్ వృత్తిపరంగా ఆవిడ ఒక టీచర్ అనమాట. సో ఇల్లు పిల్లలు ఉద్యోగం ఈ మూడే తన ప్రపంచం ఒకప్పుడు. తర్వాత తనకే సడన్ గా అనిపించింది ఏంటి ఈ నాలుగు గోడల మధ్య ఉంటూ నేను నన్ను నేనే మిస్ అయిపోతున్నాను, నేనేదో సాధించాల్సింది ఉంది అని ఒక్కసారి తనకి ఏంటి తన ఆశయం ఏంటి అని ఆలోచించుకొని వెంటనే ఒక డిసిషన్ తీసుకున్నారు. సో మారథాన్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఆశించి సో ఇప్పుడు అదే ఫీల్డ్లో ఆమె కొనసాగిస్తూ ఉన్నారనమాట. సో ఇటు ఇంటిని పిల్లల్ని అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూనే మారథాన్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏజ్ అయితే 46 అనమాట. సో ఎప్పుడో తన డెలివరీస్ టైంలోనే సెకండ్ డెలివరీ టైంలోనే మారథాన్లో పార్టిసిపేట్ చేయాలని డిసిషన్ తీసుకోవడం. సో అలా వెంటనే తనకి బాబు పుట్టిన తర్వాత 7th మంత్ టైంలోనే ఒక మారథాన్లో పార్టిసిపేట్ చేసి గెలవడం కూడా జరిగింది. సో ఇలా ఆవిడ కొనసాగుతూ వస్తున్నారనమాట కెరీర్. సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికే మారథాన్ ప్రయాణం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు 42 మారథాన్స్ ఆవిడ కంప్లీట్ చేశారు తెలుసా. సో ప్రతి దాని గురించి అంటే ప్రతి పరుగు నుంచి ఒక కొత్త లెసన్ని నేర్చుకుంటున్నారు తను. సో ఆ విధంగా మారథాన్లో ప్రపంచంలో చాలా దేశాల్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరిలో మధుస్మితనే స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఆమె ధరించిన చేనేత చీర దానికి రీజన్ అనమాట. అయితే ఒకసారి మాంచెస్టర్ లో జరిగిన మారథాన్లో అయితే ఏకంగా ఆమె కట్టుకున్న సంబల్పురి చేనేత నూలు చీర తన రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అని చెప్పేసి చాలా మంది ఆమెను అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. సో ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ కదా. సో ఆ రాష్ట్రానికి చెందిన ఒక చేనేత నూలు చీరని ఆవిడ కట్టుకోవడం ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా ఆవిడ ఆ మారథాన్లో నిలిచారనమాట. ఇంకా ఆ టైంలో అంటే ఆ మాంచెస్టర్ లో జరిగిన మారథాన్లో అయితే మాత్రం ఆ పరుగును 4 hours 50 minutes కంప్లీట్ చేశారు. సో మన దేశ మట్టి వాసనను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ఆ తృప్తే వేరు అంటున్నారు మన మధుస్మిత గారు. సో మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే ఆధునిక ప్రపంచంలో ఏ సవాళ్ళనైనా సరే యాక్సెప్ట్ చేయగలుగుతాము అని చెప్పి ఆవిడ నిరూపించాలని చూస్తున్నారనమాట మధుస్మిత గారు. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్గా చీర కట్టుకొని పరిగెత్తడం అంటే ఎంత కష్టమో ఆవిడ తన ఫస్ట్ శారీ రన్లోనే అర్థమైపోయిందనమాట. పరిగెట్టేటప్పుడు కాళ్ళు చీరలో కాళ్ళు చిక్కుకోవడం కానీ గాలి వేగానికి ఆ చీర బరువుగా మారడం, ఎందుకంటే కాటన్ కదా చేనేత వస్త్రం కదా, సో చాలా బరువుగా గాలి వేగానికి మారడం ఇలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. అయినా సరే ఆవిడ ఎదురడుగు వేయలేదనమాట, వెనకడుగు వేయలేదు. సో ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు, ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు, కొన్ని చేంజెస్ చేసుకొని ఆవిడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కోల్పోకుండా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ మెయింటైన్ చేస్తూ చాలా కాన్ఫిడెన్స్తో ట్రైనింగ్స్ తనే ఇంట్లో సొంతంగా ట్రైనింగ్ తీసుకుంటూ రోజుకి 2 kilometers నడవాలి, 2 kilometers వాక్ చేయాలి అని అట్లా పెట్టుకొని తనే సొంతంగా ట్రైన్ చేసుకునేవారనమాట. సో ఇప్పటి వరకు ఆమె తన పేరుతో ఎన్నో రికార్డ్స్ అయితే సాధించడం జరిగింది. అండ్ సాధారణ గృహిణిగా తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడమే తన లక్ష్యం అని చెప్తున్నారు మధుస్మిత జైన. సో ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఇంకా తన వాళ్ళ కెరీర్ అయిపోయింది ఏం చేయలేము అని ఫీల్ అయ్యే మా మహిళలందరికీ కూడా ఇవి నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. సో ఎటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోకుండా నేను సాధిస్తాను అని చెప్పేసి తను సాధించి చూపించారనమాట, అది విషయం. ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతి FM 101.3. ఇక ఎగ్జాక్ట్లీ 1:18 కదా. సో ఇక 2 minutes లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వింటాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. వీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓపులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా వీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है, ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे। इसके लिए ये योजना आई है। विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में పూరే 125 దిన్ మజ్దూర్కు రోజ్గార్ మిలేగా.
0: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీ రామ్జీ ఉపయోగపడుతుంది.
0: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్ట స్థాయి మేధో సదస్సు ఈరోజు, రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈరోజు కేంద్ర పౌర విమానయాన

0: శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలిపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాం.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ విబీసీ రామ్జీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ విబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, విబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తారు మని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో విబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
2: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మైహూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఇందాక సాంగ్ శకుని సినిమా నుంచి వినేసాం కదా, మరి కార్తీ అండ్ అలాగే హీరోయిన్ పేరు మీరే గెస్ చేస్తారేమో అనుకుంటున్నాను, ప్రణీత. సో ప్రణీత అనమాట, మొత్తానికి కార్తీ అండ్ ప్రణీత కలిసి యాక్ట్ చేసిన సాంగ్ అయితే మేము వినేసాం. 11 సో 1 o'clock దాటి 13 minutes అయిపోయింది క్లాక్ లో చూస్తే మాత్రం. జనరల్ గా ఇందాక ఒక మహిళ గురించి మాట్లాడుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఏదైనా సాధించాలి అంటే దాని మీద ఫోకస్ ఉండాలి మెయిన్ గా, అండ్ చాలా డిసిప్లిన్ అయితే ఉండాలి. సో డిసిప్లిన్ చేంజెస్ ఎవ్రీథింగ్ అంటారు కదా, కాబట్టి ఒక సంవత్సరం పాటు మనం చేయాలనుకున్న పని మీద కనీసం కొంచెం ఫోకస్ పెడితే, డిసిప్లిన్ తో ట్రై చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోతారు మన మార్పును చూసి. మరి అలా సాధించాలంటే మనం కొన్ని పాయింట్స్ అయితే ఫాలో అవ్వాలబ్బా. మరి ఏంటి ఆ పాయింట్స్? మనం ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మారిపోవాలి, మన లైఫ్ని మనమే చేంజ్ చేసుకోవాలి. అంటే ఏంటి, మనం ఏదైనా సాధించాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ జస్ట్ 5 points ఉన్నాయి, అవేంటో నేను చెప్తాను ఒక సాంగ్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు. సో సితార సినిమా నుంచి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఎస్పీ బాలు గారి వాయిస్ లో వినజాం కదా. ఇక టైం చూస్తే 1:47 అయిపోయింది. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. సో ఏదైనా సాధించాలి అంటే దానిపై ఫోకస్ ఉండాలి అండ్ మెయిన్ గా డిసిప్లిన్ అయితే ఉండాలని చెప్పాను కదా. సో మనం ఏంటి, ఏం పాయింట్స్ ఫాలో అవ్వాలి మనం ఇలాంటివి మనం అనుకున్నవి సాధించాలి అంటే, అంటే ఫస్ట్ అసలు టేక్ యాక్షన్. సో బోర్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, మనం రొటీన్గా ఒకే పని ఒకే దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుంది. కానీ అది బోర్ అని అనిపించినా సరే ఆ వర్క్ అయితే మనం చేసి తీరాల్సిందే. సో మోటివేషన్ లేకపోయినా సరే మనం యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే సక్సెస్ సాధిస్తాం. అండ్ ఇంకొకటి, ప్రతిరోజు నేర్చుకోవాలి, లర్న్ డైలీ. ప్రతిరోజు కొంచెమైనా సరే ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో డైలీ 1% అయినా ఏదో ఒకటి నేర్చుకుంటే మనం 95% ఆఫ్ ద పీపుల్ కన్నా కూడా ముందుంటాం కొంచెం కొన్ని డేస్ పోయిన తర్వాత. ఇంకా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో కిల్ డిస్ట్రాక్షన్స్, ఫోన్ చూడాలనిపించడం, సినిమాకి వెళ్ళాలనిపించడం, సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలనిపించడం, ఇలాంటివి కొంత డిస్ట్రాక్ట్ అయిపోయామనుకోండి మళ్ళీ ఫోకస్ పోతుంది. కాబట్టి ఇలా కాకుండా ఫోన్ కన్నా సరే మీ గోల్సే ఇంపార్టెంట్ అని, ఇంపార్టెంట్ అనేది ఫీల్ అవ్వాలి. అండ్ డిస్ట్రాక్షన్స్ తగ్గితే ఫోకస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అదనమాట. ఇవి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకా రెండున్నాయి పాయింట్స్, అవి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మీ అందరి కోసం చంద్రలేఖ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

विविध भारती FM 101.3।

రాజేష్ అండ్ సుజాత గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ చంద్రలేఖ నుంచి వినేసి ఎంజాయ్ చేశారు కదా. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇక 1:53 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. అయితే మనం ఏదైనా సాధించాలి అంటే మనకి కావాల్సిన ఫోకస్ ఉండాలి దాని మీద, అండ్ డిసిప్లిన్ తో మనం ట్రై చేయాలి అని చెప్పాను కదా. దానికి సంబంధించి ఒక 5 పాయింట్స్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అన్నాను. ఫస్ట్ పాయింట్, టేక్ యాక్షన్. బోర్ అనిపించినా సరే కూడా పనిచేయాలి, అలాగే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, అలాగే డిస్ట్రాక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ పాయింట్, స్టే కన్సిస్టెంట్ అనమాట. సో రిజల్ట్ లేట్ అవుతుంది అని అనిపించినప్పుడు కన్సిస్టెన్సీని వదిలిపెట్టకూడదు. సో రియల్ గ్రోత్ అనేది ఎప్పుడూ సైలెంట్గానే జరుగుతుంది. మనం కాస్త ఓర్పుతో కన్సిస్టెన్సీతో ఉండాలి. అండ్ ఇంకొకటి పాజిటివిటీ. నెగిటివ్ పీపుల్ చాలామంది ఉంటారు మన చుట్టూ, వాళ్ళందరినీ నెగ్లెక్ట్ చేసేసి. సో పాజిటివ్ మైండ్ సెట్తోనే ఎక్కువగా మనం ఆలోచించాలి దాని

ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ మన చుట్టూ ఉన్న వాతావరణమే మన ఫ్యూచర్ని మన గ్రోత్ని డిసైడ్ చేస్తుంది అనేది మనం అస్సలు మర్చిపోకూడదు. సో ఈ 5 స్టెప్స్ కనుక ఫాలో అయిపోతే బెటర్ పర్సన్స్గా మారిపోతాం, అది విషయం. అండ్ ఇక మీ అందరి కోసం సత్యం సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్ గారి పాడిన పాట. సో స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: विविध भारती FM 101.3।
1: ఫైవ్ థౌజండ్ ఆ
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఇస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మరి సందర్స్ నడిలోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు మీరు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలంటే తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662438114 నెంబర్ కి మెసేజెస్ చేస్తే చాలు. మీ ఆన్సర్స్ అన్ని కూడా నేను టకటక మీ నేమ్స్ అన్ని కూడా చదివేస్తాను. మరి చాలా ఈజీగా ఇవాళ క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు చెప్తారు కరెక్ట్ గా. అండ్ ఇప్పుడు చక్కగా అందరూ భోజనం చేసుకుని అలా ఎఫ్ఎం వింటూ కూర్చొని ఉన్నారు. సరే, అయితే మీకు ఒక ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. కదలీ ఫలం అని చెప్పేసి ఒక ఫ్రూట్ని పిలుస్తాం మనం, కదలీ ఫలం. అయితే ఆ పేరు ఏంటి, అంటే కదలీ ఫలం అంటే ఏంటి, ఏ ఫ్రూట్ని మనం అలా పిలుస్తాం, కదలీ ఫలం అంటే ఏంటి, తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే విన్నాం అల్లరి నరేష్ నటించిన సినిమా సీమట పాకే నుంచి సాంగ్ అనమాట. అయితే ఇక 2:37 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మాత్రం నేను మిమ్మల్ని అడిగాను, కదలి ఫలం అంటే ఏంటి? చాలా ఈజీ ఆన్సర్ అనమాట. మన వాళ్ళు ఎవరెవరు మెసేజ్లు పంపించారు, శుభ మధ్యాహ్నం మేడం గారు అంటూ కేదర్ వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. హాయ్ తేజు గారు అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు. సాంగ్స్ ఆర్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ ఎక్కడ? ఇక సింహాసనం సినిమాలోని పాట ప్రసారం చేశారు, ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ పంపించారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్, యాక్చువల్గా ఇది రీమేక్స్ సాంగ్ అనమాట. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహేశ్వరి గారు విజయవాడ వంటో నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, కరెక్ట్ ఆన్సర్. ఎం కొన్నారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. షేక్ అయాన్ అండ్ ఎస్కే సాజిద్ తిప్పన్నపల్లి నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇక లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మలాంబి ఫ్రమ్ కర్నూల్ బాలాజీనగర్, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గోలకందుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. తర్వాత తిరువిధుల వెంకట సుబ్బారావు గారు పద్మశ్రీ అండ్ శ్రీదేవి కాజా నుండి పంపించారు, మువ్వ మండలం, కరెక్ట్ ఆన్సర్. కథలి ఫలం అంటే ఇది అని చెప్పేస్తూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఇంకా ఖమ్మం నుంచి రబ్బవరం విలేజ్ నుంచి అనమాట అమీదా బేగం అండ్ రజియా హాసిత, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెల, వల్లి, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి, వెన్నెలవల్లి 2 times వచ్చింది. సరే నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చాలా సిన్సియర్గా గూగుల్ నుంచి చూసి

పంపిస్తున్నాను అండి ఆన్సర్ అంటున్నారు మీరు రమణమూర్తి గారు. తర్వాత కామత శంకర్ గారు రాజుల నుంచి పంపించారు, హాయ్ అని మాత్రమే పెట్టారు. ఇక సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ పవన్. ఓకే, పీలేరు నుంచి హలో ఎవ్రీవన్ అంటున్నారు, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. హలో. ఇక పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యోగేష్ అండ్ విమల, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్. షేక్ అయాన్ అండ్ తిప్పనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. వెస్ట్ తామరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. అయితే కదలి ఫలం అంటే ఏంటి, చక్కగా భోజనం చేసిన తర్వాత చాలామంది, ఈవెన్ కొంతమంది పెరుగన్నంలో నంచుకొని తింటారు. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు అండ్ చిన్ని, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి, కందికాయపల్లి విలేజ్ నుంచి పంపించారు, అరటి పండు అని చెప్పేస్తూ. సో అదనమాట, అరటి పండు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కదలి ఫలం అంటే అరటి పండు. ఇక నెక్స్ట్ ఒక ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ వినగానే ఇంకా మీకు ఆన్సర్ గూగుల్లో వెతికేద్దామని అనుకుంటారేమో. సో ఇది బ్రెయిన్కి సంబంధించింది. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, విన్నారు కదా, 1 సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి. సో దీన్ని ఒరిజినల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తారా, లేకపోతే మీ బ్రెయిన్తో ఏదో లాజికల్గా ఆలోచించి చెప్తారా, చూద్దాం ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారో. విన్నారు కదా, 1 సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి. మరి మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 8662438114 నెంబర్కి.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయని అడిగాను కదా, మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు? పడిన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి పంపించారు, సిన్సియర్గా పెద్ద ఆన్సర్ అయితే, కానీ అదైతే కాదు, నేను అనుకుంటున్న ఆన్సర్ కాదండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్కి అరటిపండు అంటూ కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహమాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పెద్ద ఆన్సర్ పంపించారు, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట్ట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ రాంగ్ అండి. పెడ నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవని గారు ఆన్సర్, కానీ రాంగ్. భాస్కర్ రావు గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, వెరీ నైస్, బాగా ఆలోచించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు ఆన్సర్ పంపించారు, కానీ చాలా కష్టపడ్డట్టున్నారు, కానీ అదైతే కాదండి. కోనేరు విష్ణు గారు మీరు కూడా అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, విజయవాడ కష్టపడిపోయారు, కానీ రాంగ్ అండి. మువ్వ మండలం కాజా నుండి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు పంపించారు, శ్రీదేవి గారు, పద్మశాలి గారు. తర్వాత ఆన్సర్ అయితే రాంగ్. ఇక మళ్ళీ రాంగ్ ఆన్సర్తో దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కర్నూలు నుంచి. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, రాంగ్ అండి. అంటే నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు మీరు పంపించింది, రాంగ్ అంటే అర్థం. ఓకేనా, సో నేను ముందే మీకు అడిగాను ఏంటి చాలా ట్రిక్కీగా ఉంటుంది కొంచెం అని. ఇంత ఈజీది నేను మరీ గూగుల్లో చూసి చెప్పేసి ఇంత ఈజీది ఎందుకు అడుగుతాను, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటూ మౌనిక ఫ్రమ్ ధర్మవరం, కానీ చెల్లి నువ్వు పంపించింది కష్టపడి పెద్ద ఆన్సర్ అయితే పెట్టావు, కానీ కాదమ్మా అది కాదు. నెక్స్ట్ డాక్టర్ జిలానీ గారు తిప్పనపల్లి నుంచి పంపించారనమాట, కానీ రాంగ్ అండి.

గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. నేను అనుకుంటున్న ఆన్సర్ పెట్టలేదు మీరు. జానక జనక రామ్ అండ్ రామ్, కానీ రాంగ్ అండి ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. కానీ జనరల్గా ఏంటి ఎన్ని సెకండ్స్ ఉంటాయనేది పెడుతున్నారు, కానీ నేను అడుగుతున్న లాజిక్ ఎక్కడ రావట్లేదు. సరే చూద్దాం. ఇక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్, లాజిక్ కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు అంటూ పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్ అండ్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు. కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు ఇది. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి. సో ఇలా అందరూ కూడా కొంతమంది పెద్ద మెసేజ్లే పెడుతున్నారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, తర్వాత ఎం మురహరి యశోద గారు జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పెట్టారు. తర్వాత గణేష్ ఫ్రమ్ తెనాలి, అలాగే పరిమళ రత్న వీళ్ళందరూ కూడా పెట్టారు మెసేజ్. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పెట్టారు. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా అరటి పండు అంటూ కరెక్ట్ ఆన్సర్, అండ్ ఈ క్వశ్చన్కి మాత్రం కాదండి, రాంగ్ అండి. తర్వాత అమితా బేగం, రజియా, హాసిఫా కరెక్ట్ ఆన్సర్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు ఇది. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు, రాంగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పెనంబలూరు నుంచి శరత్ బాబు గారు, రవి గారు విజయవాడ పెనంబలూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు. శోభారాణి గారు, రంగారావు, సాగర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పెట్టారు కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ వియూర్, రాంగ్ అండి. కేవీ రమణమూర్తి గారు రాంగ్ కాదు, రైటే పెట్టారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి అరటిపండు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దామర్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి పెట్టారు మెసేజ్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర, రాంగ్ అండి. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, రాంగ్ అండి. విఖ్యాత్ గారు ఫ్రమ్ చిత్తూర్, రాంగ్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవని గారు కరెక్ట్ ఆన్సర్. మండూర్ మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటసాలి కాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత గోళ్లపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్, కరెక్ట్ ఆన్సర్. గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ బాబు, జయమ్మ, కానీ రాంగ్ అండి. సుమలత వీళ్ళందరూ, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి. స్టిల్ టైపింగ్. ఓకే దెన్. సో అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ రమేష్ గారు పంపించారు. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. ఇంకా నాకు ఇంకెవరు కష్టపడకండి, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తా. సో ఇప్పుడు 55 అబో వచ్చినట్టున్నాయి మెసేజెస్ అయితే. ఇక 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి అంటే

సో సింపుల్ లాజిక్ తో అడిగాను అంతే. నేను ఎగ్జాక్ట్ గా ఎన్ని సెకండ్స్ అనేది కొన్ని మిలియన్ సెకండ్లు వస్తాయి అన్నమాట, అది కాదు. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి ప్రతి నెలకి? 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 12. ఆ 12 మంత్స్లో ఎన్ని సెకండ్స్, సెకండ్ అనేది ఎన్నిసార్లు వస్తుంది ఒక్కొక్కసారి? సో జనవరి సెకండ్, ఫిబ్రవరి సెకండ్, మార్చ్, ఏప్రిల్ సెకండ్ వస్తుంది కదా. సో అలా ఎన్నిసార్లు? 12 టైమ్స్. సో 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 12. ఇదన్నమాట లాజిక్, అంతే సింపుల్. మరి కొంతమంది అయితే కరెక్ట్గానే ఆలోచించి పెట్టారు, కానీ ఇంకొంతమంది ఎగ్జాక్ట్గా 3,15,31,536,000 సెకండ్లు అని చెప్పి పెట్టారు. కాదండి, ఓకేనా, అంత కష్టపడద్దు. ఇది ఆన్సర్. ఇక 254 అయిపోయింది కదా టైం చూస్తే మాత్రం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను, తర్వాత ఒక సాంగ్ వేద్దాం, తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి. న్యూస్ అయిపోయిన తర్వాత ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చెప్తాను, సరేనా? ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే పురాణాలకు సంబంధించింది, విష్ణుమూర్తి గద పేరు ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 8662488114 నెంబర్కి. విన్నారు కదా, విష్ణుమూర్తి గద పేరు ఏంటి?

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈరోజు అధికారికంగా ప్రారంభమైన వీపీజీ రామ్జీ పథకం కింద ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందిస్తామని, వెనుకబడిన పంచాయతీలకు ఎక్కువ నిధులు వినియోగించుకునే అవకాశముందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులను ఉపయోగించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో దేశం, రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 875 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. బాపట్ల మండలంలోని చెరువు గ్రామ పంచాయతీలో వీపీజీ రామ్జీ పథకం కింద పనులను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఆసియా బ్రౌన్ బొవేరి ఏబీబీ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఏబీబీ ఇన్నోవేషన్ సెంటర్లో ఇటీవల నిర్వహించిన ఏబీబీ యాక్సిలేటర్ 2026 జాతీయ స్థాయి పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమం ఈరోజు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 8 నుంచి విశాఖపట్నం విమాన సంస్థలు తమ కార్యకలాపాలను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మార్చనున్నాయి. దీంతో పాత నేవీ బేస్లో పౌర విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. కొత్త కోడ్ల కోసం ప్రయాణికులు తమ పీఎన్ఆర్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న సింహాచల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ అభిషక్తి కిషోర్ అధికారులకు సూచించారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి తెలియజేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: भारती FM 101.3
1: FM 101.3 వింటూ చేస్తున్నారు కదా. మరి నేను అడిగాను మిమ్మల్ని క్వశ్చన్, ఏంటి విష్ణుమూర్తి గద పేరు ఏంటి అని అడిగాను కదా. మరి సందరేశ నదిలో మనం ఉన్నాం. 3:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నాకైతే 55 మెసేజెస్ అయితే వచ్చేసాయి అనమాట. మొత్తానికి ఆన్సర్స్ అయితే ఎవరు పంపించారు కరెక్ట్ గానా రాంగ్ గా చూద్దాం. నాకు తెలిసి మోస్ట్లీ అందరూ కరెక్ట్ గానే పంపించేశారు కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా చదివేస్తాను. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తా. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు. రాజోలి నుంచి జయన్న, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ గారు, సుమలత, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, అర్జున్ ప్రసాద్ జోగులమ్మ గద్వాల్ జిల్లా నుంచి పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, సిరిగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల డిస్టిక్ట్, లేఖన ఫ్రమ్ శ్రీవారినగర్ మదనపల్లి, బ్రహ్మయ్య ఫ్రమ్ ధర్మవరం, మలాంబి గారు కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, తర్వాత లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి, తర్వాత పాపారావు గారు టి నరసాపురం నుంచి, పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, దామర్ల చినమస్తన్రావు గారు పెద్దమస్తన్రావు గారు మంగళగిరి నుంచి పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, నందిపేట నుంచి రంగోలి శ్రీనివాస్ గౌడ్, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి ఫ్రమ్ కందికాయపల్లి విలేజ్, భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, గజేంద్ర మోక్షమా కాదండి, మై నేమ్ ఈస్ దారిపనేని సాయికృష్ణ అంటున్నారు, కర్నూలు నుంచి పెట్టారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఇందాక నేను చదివిన పేర్లు అన్నీ కూడా కరెక్ట్గా పెట్టారు మెసేజెస్ అయితే. ఓకే, జబియుల్లా గారు నంద్యాల కలీల్ థియేటర్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమను జైనుద్దీన్,

నిజామాబాద్ జిల్లా. అనంతపూర్ నుంచి భాషా గారు. తర్వాత రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా, హాసిఫా. నెక్స్ట్ జరుపుతుల బుచ్చయ్య గారు ఫ్రమ్ తరాలపల్లి గ్రామం నుంచి. శోభారాణి గారు నిన్న నుంచి పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. తర్వాత రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని. జానకరామ్ అండ్ ఉమా ఫ్రమ్ నందిగామ. ధను ఫ్రమ్ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం. విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్. సత్యానంద్ గారు, సత్యానంద్ ఫ్రమ్ హయత్ నగర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. డాక్టర్ జిలాని షేక్ అయాన్ అండ్ సాజిత్ గౌస్ తిప్పనపల్లి నుంచి. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. సులోచన ఫ్రమ్ కరీంనగర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, కడప జిల్లా. విశ్వనాథచారి చిక్బల్లాపూర్, కర్ణాటక. భోజనం చేశారా మేడం? ఎస్, చేశానండి, లేకపోతే మాట్లాడడం కష్టం కదా ఇప్పుడు. కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఇంకా ఇంకా ఓన్లీ వన్ మెసేజ్. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, కానీ మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అండి. ఏదో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో అందరూ కూడా కరెక్ట్గా పెట్టారు మొత్తానికి. అయినా నేను టైం ఇచ్చాను కదా, బిఫోర్ న్యూస్ అడిగాను నేను, తర్వాత న్యూస్, తర్వాత ఇంకొక సాంగ్. బాగా ఆలోచించి అందరూ ఎక్కడ మిస్టేక్ లేకుండా, ఎవరో ఒకరిద్దరు మాత్రం తప్పు పెట్టారు. ఓకే, విష్ణుమూర్తి గద పేరు ఏంటి అంటే కౌమోదకి. చాలామందికి ఇది ఐడియా లేదు, కౌమోదకి. కొంతమంది నందనం, నందకము ఇలా పెట్టారు, కానీ కన్ఫ్యూజ్ అయిపోయారు, అది కాదు. లేఖన ఫ్రమ్ శ్రీవారినగర్, మదనపల్లి. ఓకే, కౌమోదకి కరెక్ట్ ఆన్సర్. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ మాత్రం మనకి. ఇక 3:12 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఆ తర్వాత పాట ప్లే చేస్తా. సో ఇక సందరే సందడిలో ఇవాల్టి మన ఫోర్త్ క్వశ్చన్, అప్పుడే ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. 65 ఉంది కదా, 65, ఈ 65ని 3 అక్షరాలలాగా రాయాలి అంటే ఎలా రాస్తారు? 3 లెటర్స్ లాగా రాయాలి అంటే ఎలా రాస్తారు? సో 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి, అది ఎలా సాధ్యం? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, ఆ లెటర్స్ ఏంటో నాకు మెన్షన్ చేయండి. 3 లెటర్స్ అనమాట, 65 ఇస్ ఈక్వల్ టు ఆ 3 లెటర్స్. సో రెండు ఈక్వలే, అదేంటో నాకు మెసేజ్ చేస్తే మీ పేర్లని కూడా చక్కగా చదివేస్తాను. సో విన్ టు స్టేడియం టు వివిధ్ భారతి FM 105.3.

0: भारती FM 101.3
1: వివిధ భారతీయ ఫెమన్ అండ్ 1.3 వింటున్నారు కదా. మరమైతే సర్రై నోడు మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఇక 3:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలన్న. జాగ్రత్తగా వింటే లెటర్స్ అంటే ఎట్లా వస్తాయి అబ్బా, 65ని లెటర్స్లో ఎలా రాయొచ్చు అనేది మీరు ఆలోచించాలి. నేను అంకెల్ అని అడగలేదు, చాలా కాన్ఫిడెంట్గా అందరూ 6 ఆల్ఫాబెట్ T అండ్ 5 65 ఇలా పెట్టారు మెసేజ్లు. అవన్నీ రాంగ్ ఆన్సర్సే. సో విన్నారు కదా, 605 అది కూడా రాంగ్ ఆన్సరే. అలా కాదు, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి అన్న. మరి ఆల్ఫాబెట్స్ అనమాట, అది ఎలా సాధ్యం? కొంతమంది అయితే కరెక్ట్గానే గెస్ట్ చేసి పంపించారు. ఇప్పటిదాకా నాకు 40 మెసేజెస్ వచ్చాయి. మరి రాంగ్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఆలోచించి మళ్ళీ పెడతారా లేకపోతే ఏంటి చూద్దాం. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజ్లు కూడా చదువుతాను. విన్నారు కదా, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి. స్టేడియం టు వివిధ భారతి FM 101.3. దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర

శాను గారు అండ్ శ్రావణ భార్గవి పాడిన పాట సింహ మూవీ నుంచి వినేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనమున్నాం సందడే సందడి ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ఇక 324 325 కూడా అవుతుంది టైం చూస్తే మాత్రం. సరే, ఇక నేను అడిగాను 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి, అది ఎలా సాధ్యం, అండ్ ఆ 3 లెటర్స్ ఏమై ఉండొచ్చు ఒకసారి గెస్ చేయండి అని చెప్పి అడిగాను కదా. ఇక నాకైతే 52 మెసేజెస్ అయితే వచ్చాయి. చూద్దాం కరెక్ట్ చేసుకున్నారా లేదా మీ ఆన్సర్స్ని. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపించారు, కానీ ఆన్సర్ రాలా. కేదర్ వీరేష్ గారు రాచోలి మండలం నుంచి

పంపించారు. కరెక్ట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కానీ ట్రై చేశారు కానీ అదైతే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఆన్సర్ ఈస్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్, 6T5 ఇట్లా పెట్టారు, కాదండి రాంగ్ అండి. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. రాకేష్ గారు ఫ్రమ్ ముంబై, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్. పెడన జోగరేందర్ కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రెండు నుంచి శోభారాణి గారు, రంగారావు, చాందిని, అవినాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బట్ రాంగ్ అండి ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాపల్లి గ్రామం నుంచి పెట్టారు మెసేజ్, కానీ రాంగ్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పెట్టారు, కానీ రాంగ్ అండి. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు, ఆన్సర్ కానీ రాంగ్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాంగ్ ఆన్సర్తో గోల్నపల్లి నుండి మిరియాల గోవర్ధన్ మెసేజ్ చేశారు. శంకర్ గారు ఫ్రమ్ వరంగల్ పైడిపల్లి, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, రాంగ్ అండి. నెక్స్ట్ బృహస్పతి, కాదు కాదు, ఇంతకే ఒక మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు ఎక్కడా? సో ప్రీవియస్ దాంట్లోకి వెళ్తే వివి రెడ్డి గారు, పేరు ఎక్కడో మర్చిపోయారండి మీరు, కానీ రాంగ్ ఆన్సర్ పంపించారు. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, రాంగ్. లత ఫ్రమ్ వియూర్, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, రాంగ్ ఆన్సర్. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, రాంగ్ ఆన్సర్. ఎం మురహరి, యశోద, జానకీరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రాంగ్ ఆన్సర్. ముబల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, రాంగ్ ఆన్సర్. ఇవాళ ఈ క్వశ్చన్కి రాంగ్లు వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. వాకాటి గిరిరెడ్డి గారు పెళ్లకూరు మండలం చిల్లుకూరు విలేజ్ నుంచి అంట, కానీ రాంగ్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ పంపించారు, నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. షేక్ జిల్లాని తిప్పనపల్లి కొత్తగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, కరెక్ట్ ఆన్సర్. వినుగొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్యనగర్ నగర రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లగొందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇమాంబి గారు మస్తాన్ బాషా జాను అనంతపూర్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. తర్వాత నూనె నుంచి శోభరాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. తర్వాత దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్ అండి. మురహరి యశోద జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ మొత్తం కూడా నాకు. ఇంతకీ 65ని ఎలా రాస్తారబ్బా 3 లెటర్స్ వచ్చేలాగా అంటే, రోమన్ నెంబర్స్లో LXV, సో LXV అని రాస్తే రోమన్ నెంబర్స్లో 65 అని అర్థం. అలా అనమాట, 3 లెటర్స్ ఎలా వస్తాయి అంటే ఇలా వస్తాయి, రోమన్ నెంబర్స్లో వస్తాయి. ఓకే దెన్, సో అయిపోయింది. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ అయిపోయాయి, కానీ ఇంకా చక్కగా సినిమా టైమ్, సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను మిమ్మల్ని వేస్తాను. సో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ టక్కటగా పంపించవచ్చు. మరి ఏ క్వశ్చన్ అడుగుదాం అబ్బా? చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తు, ఫస్ట్ అంటే హారర్ సినిమాలు, కాస్త భయం కలిగించే సినిమాలు వీటికి దూరంగా ఉంటాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని చంద్రముఖి సినిమా మాత్రం బాగా చూశాను, బాగా భయం కూడా ఆ చిన్నతనం నుంచి ఎక్కువగా, బట్ ఇప్పుడు లేదులేండి. తర్వాత సో చంద్రముఖి గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఎందుకో. సో చంద్రముఖి సినిమాలో మన రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ ఏమైంటుంది మీకు గుర్తుందా? ఎంతసేపు గంగా గంగా గంగా తప్ప. సో చంద్రముఖిలో మన రజనీకాంత్ గారి పేరు ఏముంది అండ్ ఆయన వృత్తి కూడా చెప్పాలి మీరు. సో ఆయన ఏ వర్క్ చేస్తారు ఆ సినిమాలో, అండ్ వృత్తి జస్ట్ మెన్షన్ చేస్తే చాలు, అండ్ పేరు కూడా. సో పేరు, ఆయన వృత్తి ఏంటో చెప్తే

నాకు వాట్సాప్ చేస్తే నేను మీ పేర్లని కూడా అనౌన్స్ చేస్తాను. సో విన్నారు కదా, చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ అండ్ ఆయన చేసే వృత్తి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనమైతే శక్తి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇక 3:39 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను అడిగాను చంద్రముఖి మూవీలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ ఏంటి, ఆయన ఏ వృత్తి చేస్తారు, ఆయన వృత్తి కూడా నాకు మెసేజ్ చేయండి అన్నాను కదా. అయితే మెసేజ్లు భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఓకే ఆయన డిజిగ్నేషన్ కరెక్టే కానీ పేరు అయితే రాంగ్ అండి మీరు పంపించింది. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఓకే డిజిగ్నేషన్ కరెక్టే నేమ్ అయితే రాంగ్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో భార్గవి గారు, సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు ఆన్సర్ రాంగ్ అండి, నేను చంద్రముఖి సినిమా పేరు అడిగితే సినిమాలో క్యారెక్టర్ నేమ్ అడిగితే మీరు ఏకంగా రోబోలో క్యారెక్టర్ నేమ్ చెప్పారు, కాదు. రాజోల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఇక అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి, వృత్తి కరెక్టే కానీ నేమ్ రాంగ్. తర్వాత సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ, మీరు ఓన్లీ పేరు అయితే పెట్టలేదు కానీ ఆయన ఏ వృత్తి ఏ డిజిగ్నేషన్ అయింది అనేది మాత్రం పెట్టారు, ఓకే కరెక్ట్గా. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు కరెక్ట్ ఆన్సర్. వాకాటి గిరిరెడ్డి గారు పెళ్లకూరు మండలం చిలకూరు విలేజ్ నుంచి పంపించారు, ఓకే డిజిగ్నేషన్ కరెక్టే. తర్వాత పట్టణ జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నేమ్ రాంగ్ ఆయన వృత్తి కరెక్ట్. ఓకే ఏంటి నేమ్ బ్రాకెట్లో పెట్టారేంటి, ఓకే కరెక్ట్ ఆన్సర్. బ్రాకెట్లో పెట్టింది కరెక్ట్ ఆన్సర్. మీరు ఒకవేళ తమిళ్లో నేమ్ చెప్తున్నారా, చాలామంది తమిళ్

తెలుగులో అడిగాను. మనం వచ్చ తెలుగులో మాట్లాడుకుందామండి, తమిళ్లో కాదు. ఓకే, కొంతమంది తమిళ్లో పేరు పెడుతున్నట్టున్నారు. సో కర్నూలు జిల్లా కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కేళం సీతారామాంజనేయులు గారు, తమ్మవరం గ్రామం, పెద్దకూరపాడు మండలం నుంచి పంపించారు, పల్నాడు జిల్లా. ఐరాల నుంచి శ్రీను గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గోలకందొడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి వడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ. ఆ పేరు అయితే రాంగ్ అండి, మీరు బహుశా అందరూ తమిళ్లో పెడుతున్నారేమో, నేను తెలుగులో నేమ్ అడిగా. ఓకే, వృత్తి కరెక్టే. ఇక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ గారు, శ్యామల గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాసిక వేణు ఫ్రమ్ దేశాయిపేట, కరెక్ట్ ఆన్సర్. దత్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఇక రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమసాయి, మరుణ్ అండ్ ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. లతా ఫ్రమ్ వియూర్, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. మురహరి యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఇమాంబి భాషా పంపించారు కరెక్ట్గా. ఓంకార్ చందు రాజు ఫ్రమ్ మేడ్చల్ మల్కాజుగిరి, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ. వృత్తి కరెక్ట్గానే, మీ నేమ్ అయితే రాంగ్ పెడుతున్నారు చాలామంది. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా, సుబ్బరెడ్డిపల్లి గ్రామం, కరెక్ట్ ఆన్సర్. శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. ఇక సుభాషిణి కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఊర్మిళ ఫ్రమ్ గోసాల, కరెక్ట్ ఆన్సర్. కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు, మీరు ఆయన ఫ్రెండ్ పేరు పెట్టారు. నున్న నుంచి శోభారాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దారిప్రేణి సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కానీ రాంగ్ అండి ఆన్సర్, పేరు రాంగ్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి, రాంగ్ ఆన్సర్. ఇక ఆత్మకూరు నుంచి ఆదిశేష గారు, పేరు కరెక్ట్గానే పెట్టారు బట్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి కరెక్ట్ సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. మౌనిక, తులసి, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. వెంకటపతి రాజు గారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కైలాష్ అని చెప్తున్నారు కానీ కాదు. సుజాత శ్రీనివాస్ దొడ్డతేవరపాటి నుంచి మెసేజ్ పంపించారనమాట, కైలాష్ అంటున్నారు పేరు, కానీ రాంగ్ ఆన్సర్. అంటే మీ అందరికీ చంద్రముఖిలో గంగ పేరు, గంగ క్యారెక్టర్ తప్ప మిగతా అంత ఎక్కువ గుర్తులేదని మాత్రం అర్థమవుతుంది. సో ఆయన వృత్తి అయితే బాగానే చెప్తున్నారు కానీ నేమ్ మాత్రం ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి పంపించారు కరెక్ట్గా. పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్, కరెక్ట్ ఆన్సర్. కాదు, కైలాష్ అయితే కాదు. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారు నుంచి మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. ఈశ్వర్, ఎస్ ఈశ్వర్ అని చెప్తూ ఇంకొక మెసేజ్, తిరుపతి నుంచి దేవసేన పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు, శంకరా కాదు, దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఓకే, ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే. ఇంతకీ ఏంటంటే, చంద్రముఖి అని నేను అచ్చ తెలుగులో అడిగాను, తెలుగు పద సినిమా పేరు, చంద్రముఖిలో రజనీకాంత్ క్యారెక్టర్ నేమ్ ఏంటి, ఆయన వృత్తి, ఆయన చేసే వృత్తి ఏంటి ఆ సినిమాలో. సో చక్కగా ఈశ్వర్ లేకపోతే డాక్టర్ ఈశ్వర్ అని చెప్పి అని పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. చాలామంది ఈశ్వర్ అని కాకుండా కైలాష్ అని, వెంకటపతి రాజా అని, ఇంకొకటేదో తమిళ్లో పంపిస్తుంది.

కొంతమంది. సో అవన్నీ వద్దండి, ఎందుకంత కష్టపడుతున్నారు? సో అర్జెంటుగా వెళ్ళి సినిమా చూసేయండి అయితే, సో ఇంకా మీకు క్లియర్గా ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే దెన్. సో లాస్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట మనకి. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు ఎక్కడ? తాడిపత్రి. ఓకే, భార్గవి గారు, సత్య భార్గవి గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, సూపర్. అసలు సో చంద్రముఖి మూవీలో రజనీకాంత్ క్యారెక్టర్ నేమ్ అండ్ ఆయన ప్రొఫెషన్ ఏంటి అంటే డాక్టర్ ఈశ్వర్. సో ఇక నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, అది జాగ్రత్తగా విని అది ఏ సినిమాలోది అండ్ ఆ పాట పాడుతున్న ఫీమేల్ సింగర్ ఎవరో మీరు గెస్ చేసి నాకు వాట్సాప్ చేయొచ్చు మీ మెసేజ్లు అన్నీ కూడా. సరేనా, ఒక సాంగ్ ఇప్పుడు నేను ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి.

సాంగ్ అయితే వినేశారు కదా, ఒక పాట అయితే నేను ప్లే చేశాను. సింగర్ ఎవరు అండ్ సినిమా పేరేంటి మరి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

స్క్రీన్టోన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జోడీ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా. మరి సందర్శ నటిలో నేను అడిగిన క్వశ్చన్ కి ఒక సాంగ్ అయితే ప్లే చేశాను, మరి సింగర్ ఎవరు, సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించారు? హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, పాడినది పలానా సింగర్ అంటూ కరెక్ట్ ఆన్సర్స్తో సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. రాజోర్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి పుష్ప అంటున్నారండి, కానీ కాదు. ఇక కరెక్ట్ ఆన్సర్స్తో కాళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ మెసేజ్ పంపించారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. మీ పేరు ఎక్కడ? గణేష్ ఫ్రమ్ తెనాలి అండ్ పరిమళ రత్న. ఓకే కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. ఇక నేను అందరివి కరెక్టే కాబట్టి నేమ్స్ అయితే చదివేస్తాను, ఇంక మనకి టైం చాలా తక్కువగా ఉంది కదా. నెక్స్ట్ కర్నూలు నుంచి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దారిపినేని సాయికృష్ణ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, శ్రీనివాస్ ఫ్రమ్ గన్నవరం. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, సుభాషిణి కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, తర్వాత దామర్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి, పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని, ఊర్మిళ ఫ్రమ్ గోశాల, సిరిగిరి హరికృష్ణ గారు ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ పంపించారు ఏకలవ్య నగర్ నుంచి, మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి. నెక్స్ట్ మెసేజ్ కందకాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, మేడ్చల్ నుంచి మల్కాజుగిరి నుంచి ఓంకార్ అండ్ చందు రాజు, గోలకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ రమేష్ బాబు, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, కాకాని నుంచి పద్మ భవ్య అండ్ చింటూ శేఖర్, శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నున్నా, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా గారు, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. నెక్స్ట్ నంద్యాల డిస్టిక్ నుంచి భువనేశ్వరి గారు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. సో గీతా మాధురి ఈజ్ ద ఆన్సర్, సింగర్ గీతా మాధురి అండ్ మూవీ నేమ్ వచ్చేసి షాడో. ఇది ఇవాళ మన సందర్శనది. ఇప్పుడు మీరైతే వింటారు న్యూస్ హెడ్లైన్స్.

0: FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పిఎస్సీలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్గా అమలు కానుంది. పీఎం వికాస్ పథకం కింద 10 కోట్ల 60 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో 1500 మందికి సాంప్రదాయేతర నైపుణ్య శిక్షణను కల్పిస్తున్నామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎనమిడి ఫరూక్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కూలీల నుంచి డబ్బులు వసూలు చేసేవారిని తప్పనిసరిగా సస్పెండ్ చేయాలని కలెక్టర్లు పీడీకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గడిచిన 2 ఏళ్ల పరిపాలనే ఇందుకు నిదర్శనమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన సంస్కరణలు పేద ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని, పేద ప్రజల ఉన్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 3వ తారీఖు గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమస్యలు పరిష్కరించే విధంగా 10:30 సమావేశం నిర్వహించడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు శ్రామికులకు పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని ఏటి అగ్రహారం అంకమ్మ నగర్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే, డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాము వివిధ ప్రోగ్రామ్ లో. ఇక ఇప్పుడు టైం చూస్తే 4:30, 10 minutes అయిపోయింది కదా. అండ్ సందేశ్ నరీ షో బాగుంది అని ఇట్లా మెసేజ్లు కూడా పెట్టినందు వాళ్ళందరికి థ్యాంక్ యూ. అండ్ కామతి శంకర్ గారు రాజుల నుంచి మెసేజ్ పంపించారు షాడో ఫిల్మ్ అని చెప్పేస్తూ. సో సందేశ్ నరీ అలా ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు షాడో నుంచి సాంగ్ కూడా వినేసాము. అండ్ ఇక డైరెక్టర్ స్పెషల్ అనమాట ఈరోజు వివిధ థీమ్. మరి ఏ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మరి ఫస్ట్ అయితే పూరి జగన్నాథ్ గారు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే ఫిలిం అంటే నాకు కూడా గుర్తొచ్చే ఫిలిం ఎక్కువగా పోకిరి కదా. సో పోకిరి నుంచి ఫస్ట్ అయితే ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. తర్వాత ఇంకా వరుసగా గోలీమార్, చిరుత అన్ని మంచి మంచి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

भारती FM 101.3 వింటున్నారు కదా. మనమైతే వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. 4:20 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. డైరెక్టర్ స్పెషల్ థీమ్ కదా ఈ రోజు. మరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ మీరు ఆయన ఫిలిమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కొంచెం కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి ప్రతి సినిమాలో. ప్రతి సినిమాలో ఒక స్లో మోషన్ సాంగ్ ఉంటుంది. అండ్ ఆ సాంగ్ ఖచ్చితంగా బీచ్ లో కానీ లేకపోతే ఎడారిలో కానీ అక్కడ షూటింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా బీచ్లో

షూట్ చేసిన సాంగ్ అనమాట ఇప్పుడు మనం విన్నది. ఇందాక పోకరీ నుంచి నేను ఆ పాట ప్లే చేయలేదు, కానీ ఇంకొకటి ఉంది కదా పోకరీలో చూడొద్దంటున్న సాంగ్ అయితే వేశాను. కానీ దేశముదురు, పోకిరి, బద్రి, ఇంకా బిజినెస్ మ్యాన్, ఇలా కొన్ని మూవీస్, చిరుత, ఈ సినిమాల్లో ఖచ్చితంగా బీచ్లో ఒక సాంగ్ ఉంటుంది. సో కన్నా గమనిస్తే కనుక సో ఆయన స్టైల్ అలా ఉంటుందన్నమాట. కింగ్ సినిమాలో కూడా, కింగ్ కాదు, కింగ్ అంటే శ్రీను వైట్ల గారు కదా, సో ఇలా కొంచెం సిమిలర్గా ఉంటాయన్నమాట ఆయన మూవీస్లో. అండ్ ప్రతి సినిమాలో హీరో, పూరి జగన్నాథ్ హీరోస్ అందరూ కూడా ఎలా ఉంటారంటే బాగా నేనే రౌడీ, నేనే పోలీస్, నేనే రౌడీ అన్నట్టుగా మంచి టెంపర్ క్యారెక్టర్స్ అనమాట. మన టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారో, సో ఆయన సినిమా హీరోలందరూ కూడా అలానే ఉంటారు. సో అదనమాట. సో ఇక నెక్స్ట్ మీ అందరి కోసం టెంపర్ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు మీకోసం.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా.
2: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3. ఇప్పుడు సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

చాలా వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో యువతరాలకు మనం అందించగలిగే అత్యంత ముఖ్యమైన స్కిల్ ఫైనాన్షియల్ లిటరసీ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ఫైనాన్షియల్ లిటరసీ అందరికీ ముఖ్యమే. ఆ లిటరసీ మనకే తెలుసుంటే కొన్ని లాస్ అయ్యేవి కావు కదా అనుకుంటాం మనం ఒక్కసారి గతాన్ని అలా వెనక్కి తిరిగి చూసుకుంటే. మరి అలాంటప్పుడు ఇది చిన్నపిల్లలకు చిన్న వయసు నుండే నేర్పిస్తూ వస్తే సేవింగ్స్ ఏంటి, ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళకున్న చిన్న మొత్తాన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అని నేర్పిస్తే అదొక అలవాటుగా మారిపోతుంది. ఎల్డర్స్లో ఫైనాన్షియల్ జ్ఞానానికి సంబంధించిన స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నట్టు చాలామంది చెప్తారు, బ్యాంక్స్ చెప్తూ ఉంటాయి. ఇది స్కూల్లో కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆవశ్యకతని ఈ మధ్య మరీ నొక్కి చెప్తున్నారు. విద్యార్థులను వారు ఖచ్చితంగా ఎదుర్కోబోయే ఫైనాన్షియల్ సవాళ్లకు సిద్ధం చేయడానికి వారికి ఫైనాన్షియల్ లిటరసీలో బలమైన పునాది వేయడం అనేది అత్యంత ముఖ్యం. ఇవాళ వెన్నెలా ప్రోగ్రాంలో స్కూల్స్లో పిల్లల కొరకు కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఉంచవలసిన ప్రైమరీ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ గురించి మనం ఇవాళ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పిల్లలకు అవసరం, కోరిక మధ్య డిఫరెన్స్ సమర్థవంతంగా గుర్తించడానికి స్కూల్స్ ఎలా వారికి నేర్పగలవు, ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కలిగే దీర్ఘకాల లాభాల గురించి కూడా మనం

ఈ వెనల ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే, స్కూల్స్ లో పిల్లల కోసం కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా బేసిక్స్ తో మొదలు పెట్టాలి. ఫైనాన్షియల్ సామర్థ్యాన్ని బిల్డింగ్ బ్లాక్స్ గా వ్యవహరించే ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్లను పరిచయం చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ లో ఒక పాయింట్. బడ్జెటింగ్, పిల్లలకు బడ్జెట్ సృష్టించండి, మేనేజ్ చేయడాన్ని నేర్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. వారు వారి ఫైనాన్షియల్ రీసోర్సెస్ ని తెలివిగా ఎలా కేటాయించుకోవాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. పొదుపు చేసుకోవడం, సేవింగ్స్ ఉండడము, క్రమం తప్పకుండా డబ్బుని పొదుపు చేసుకోవడం అనే అలవాటుని పిల్లలకు మనసుకు హత్తుకునే విధంగా చెప్పాలి. ఇందులో ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడము, అత్యవసర ఖర్చులు చేయవలసిన వచ్చినప్పుడు ఈ ఫండ్ రక్షణ వల్ల ఏం జరుగుతుందో అన్నదాన్ని మీరు స్పష్టం చేయాలి. సేవింగ్స్ అయిపోయింది, బడ్జెటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టింగ్, పెట్టుబడి పెట్టడం. పిల్లలకు పెట్టుబడి పెట్టడం గురించి చెప్పడం అనేది ఒక అడ్వాన్స్ టాపిక్గా కనిపించవచ్చు. వాళ్ళకి పెట్టుబడి పెట్టడం యొక్క బేసిక్స్ గురించి ముందుగానే పరిచయం చేయడం అనేది దీర్ఘకాలంలో గణనీయమైన లాభాలను అందిస్తుంది. కాంపౌండింగ్ గురించి చెప్పండి. వాట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? హౌ సమ్ సేవింగ్స్ విల్ అట్రాక్ట్ కాంపౌండింగ్? ఆ డబ్బు ఇంకా ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు? చక్రవడ్డీ కట్టడం, దీర్ఘకాల పెట్టుబడుల యొక్క పవర్ వంటి కాన్సెప్ట్లను యువ మెదళ్లకు అర్థమయ్యేలా సులభతరం చేసి చెప్పాలి. స్మార్ట్గా డబ్బులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని విద్యార్థులకు అందించాలి. వారికి గల ఆప్షన్లను వాళ్ళు చూడగలగాలని, వాళ్ళు తెలుసుకున్న చాయిసెస్ని ఎంచుకోగలగాలి. అదే సమయాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా వారికి హెల్ప్ చేయాలి. ఇదంతా చెప్పేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్పాలి, రిస్క్ అనాలిసిస్ కూడా చెప్పాలి. రాబోయే రిస్క్ గురించి సామర్థ్యం కలిగి ఉండాలి ఈ స్టూడెంట్స్. డబ్బుని మేనేజ్ చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ఒడిదొడుకులను అసెస్ చేసి మేనేజ్ చేసే సామర్థ్యం మనం లెసన్స్ చెప్పే దాంట్లో నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, అవసరాలు కోరికల మధ్య భేదం గుర్తించడం. ఎమోషనల్ అయిపోతారు చిన్నపిల్లల్లోనే అండి, మనం కూడా ఎమోషనల్ అవుతాం, పెద్దవాళ్ళు ఎమోషనల్ అవుతారు, ఏజ్ ఓల్డ్ వాళ్ళకు కూడా ఎమోషనల్ డిసిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫైనాన్షియల్ లిటరసీలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం ఏమిటంటే, పిల్లలు వారి అవసరాలు కోరికల మధ్య భేదమును గుర్తించడంలో సహాయం చేయడమే. ఈ కాన్సెప్ట్ ని సమర్థవంతంగా పిల్లలకి మనసుకు హత్తుకునే విధంగా చెప్పడానికి స్కూల్స్ నిజ జీవిత సినారియోస్ ని ఉపయోగించాలి. ఇందులో విద్యార్థులు ఐటమ్లని అవసరాలు కోరికలుగా క్లాసిఫై చేస్తారు. అసలు దే హ్యావ్ టు మేక్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నీడ్స్, వాంట్స్ అండ్ ఓన్లీ ఫర్ ఎమోషనల్ డిజైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు అనేది అవసరం, గేమింగ్ కన్సోల్ ఒక కోరికగా క్లాసిఫై చేస్తారు. అదనంగా బడ్జెటింగ్ ఎక్సర్సైజెస్ ఈ భేదాన్ని మరింత విశదీకరిస్తాయి. ఈ ఎక్సర్సైజెస్ లో ఊహాజనితమైన బడ్జెట్ తయారు చేయవచ్చు. అవసరమైన ఆహారం, హౌసింగ్, విద్య వంటి వాటికి ముందుగా రీసోర్సెస్ కేటాయించడం, తరువాత అత్యవసరం కాని ఐటమ్స్ ని పరిగణించడం. ప్రయారిటీస్ అన్నట్టు ఇక్కడ మనకు ఏది ఇంపార్టెంట్, అకార్డింగ్ టు ద ప్రయారిటీ వీ హ్యావ్ టు సెట్ అసైడ్ ద మనీ. ఇలాంటి చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉంటే పిల్లలకు ఎంతో నేర్చుకున్న వాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు ఇప్పటికే చాలా చాలా చాలా లాసెస్ చేశారు ఎమోషనల్ డిసిషన్ అనుకోండి, లేదా సడన్ గా ఎవరో చెప్తే ఇంకోటి అనుకోండి, అంతెందుకండి, ఆశ చూపెట్టగానే ఇంకో రేంజ్కి వెళ్ళిపోతారు అన్నట్టు. మీ డబ్బు మల్టిప్లై అవుతుంది, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇంకెక్కడికో వెళ్ళిపోతారో, ఎందుకు ఫోన్ తెరిస్తే చాలు, ఇవాళ ఫ్రాడ్స్టర్స్ గురించి ఫస్ట్ ఫోన్ రింగ్ టోన్ కన్నా ముందు మనకు మెసేజెస్ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళనే కాకుండా, విద్యావంతులనే కాకుండా, ఇంటలెక్చువల్స్, ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఈ బుట్టలో పడిపోతున్నారు, ఈ ఫ్రాడ్స్టర్స్ వలలో పడిపోతున్నారు. దానికంతా ఒకటే ఒక కారణం, ఆశ అత్యాస మాత్రమే అండి. ఎవరు ఆశావాది మనిషి అని అందరికీ తెలుసు, కానీ అత్యాసవాది అయిపోయాడు. మీ డబ్బులు దీంట్లో పెట్టండి, ఇంకా ఎక్కువ అయిపోతాయి, దాన్ని ఇంకా మల్టిప్లై చేయొచ్చు అని అలా మల్టిప్లికేషన్లో పోతున్నాయి. నంబర్స్ అన్నీ చూసుకుంటూ మనిషి ఇంకెక్కడో ఊహించుకుంటూ ఉన్నాడు, కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవట్లేదు. అలా ఒక్క దగ్గరకు వచ్చి మొత్తం డబ్బు బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అవుతున్న డబ్బును తీయడానికి ఇంకా కొంచెం పెట్టండి అంటారు. ఉన్నది అన్నీ తెచ్చి అప్పులు చేసి పెట్టిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. ఒక్కసారి ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎన్ని వందల వేల కేసులు నమోదవుతున్నాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు.
దీనికి అంతటికీ కారణం ఒకటే అండి, ఫ్రాడ్స్టర్స్ వలలో పడుతున్నామంటే ఆశ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఫస్ట్ ఏంటంటే అందుకే అంటున్నాను.

0: ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోకండి. ఫస్ట్ క్లాసిఫై చేయండి, అవసరం ఏంటి, అనవసరం ఏంటి, వాట్ ఈస్ అ నీడ్, వాట్ ఈస్ గివింగ్ మీ గ్రాటిఫికేషన్, ఇవన్నిటిని చూసుకోండి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్. ట్రెడిషనల్ మెథడ్ ఆల్వేస్ ఈస్ కరెక్ట్. సేఫ్గా ఉంటుంది డబ్బు, మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా బయలుదేరాలండి, ఆ ట్రెడిషనల్ మెథడ్ వద్దు మనకు, మనం మోడర్న్ మెథడ్లో వెళ్దాము. ఈ మెథడ్లో కంటెంపరీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని, ఇప్పుడు జరిగేవన్నీ మోసాలే అని తెలిసినప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్లో ఉండడమే ఇంకా మంచిది. ఒకప్పుడు మనము తాతలు తండ్రుల కాలంలో అంతకుముందు కూడా వాళ్ళు డబ్బును ఎలా ఆదా చేసేవారు, ఎలా సేవ్ చేసుకునేవారు, ఆ సిస్టమ్ మనకి ఎప్పుడు కూడా మనకు పనికొస్తుంది. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ డిసిషన్స్ తీసుకోండి, వాళ్ళని కన్సల్ట్ కండి, వాళ్ళు ఎలా చేశారు అనే దాన్ని మీరు ఒక్కసారి దాన్ని అనాలిసిస్ చేసి తర్వాత మీరు ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడం మంచిది. స్కూల్స్లో ఒక బలమైన ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్కి పలు దీర్ఘకాల లాభాలను అందిస్తుంది. ఈ లాభాలు వారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి సంబంధించినది. ఫస్ట్, ఇది విద్యార్థులకు ఫైనాన్షియల్ స్వాతంత్రం అందిస్తుంది. ఇది వారికి వారి డబ్బుని పొదుపు చేయడం, ఖర్చు చేయడం, వృద్ధి చేయడానికి సంబంధించిన వివరణ కలిగించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంది. తద్వారా ఇది వారి ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ఇతరుల పైన ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అదనంగా ఇది అప్పులు చేయకుండా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫైనాన్షియల్ లిటరేట్ అయిన వ్యక్తులు అవసరాలకి మించిన అప్పులను చాలా తక్కువగా చేస్తారు. వారు వారి క్రెడిట్ ని బాధ్యతతో మేనేజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తద్వారా వారు ఆర్థిక స్టెబిలిటీకి దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే, ఫైనాన్షియల్ లిటరసీ అనేది వ్యక్తులకు వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి శక్తినిస్తుంది. ఈ లక్ష్యాలు ఒక ఇంటికి యజమాని అవ్వడం లేదా విద్య వంటి అవ్వచ్చు. ఇవి జీవితం యొక్క క్వాలిటీని మెరుగుపరుస్తాయి. చివరిగా ఇది తరాల తరబడి తన ప్రభావాన్ని చూపుతుంది. సో ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. చిన్నపిల్లలకు అసలు మీరు ఆ ప్రైమరీ స్కూల్లోకి హై స్కూల్లోకి రాకముందే నేర్పించినట్టు అవుతే, వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఏంటంటే గొడవబడి అడచేసి లేదా ఏడ్చేసి మీకు ఇది కావాలి అది కావాలి అని ఏడిపించరు. ఒక్కసారి ఆ ఫైనాన్షియల్ లిటరసీ అని నేర్పిస్తే వాళ్ళకు వాట్ ఈస్ అ వాంట్, వాట్ ఈస్ అ డిజైర్, వాట్ ఈస్ అ నీడ్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బాయ్ ఫర్ నౌ. బట్ మరో ప్రోగ్రామ్ లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంటాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కాల్ ఆర్ మెసేజెస్ ఆన్ 09515227039, దట్ 09515227039, ఆర్ రైట్ టు అస్ అట్ feedbackamc1@gmail.com, దట్స్ feedbackamc1@gmail.com. యూ కెన్ ఆల్సో ఫాలో అస్ అట్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్ spice.lamhe.venela, దట్స్ spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 5:01.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం పలుకుతోంది శ్రీమతి మాధవి. ఈ ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి. అశోక్ చిత్రం కోసం కేకే పాడిన ఈ పాట.

జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభం.

0: దానికి ప్రారంభం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. అందమే ఆనందం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట

0: శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ సాయంత్రం 5:30 ప్రసారమయ్యే హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఈనాటి అంశం, గృహిణిగా ఇంటి బాధ్యతల్లో ఉన్నప్పటికీ తీరిక సమయాల్లో మీరు ఇతర ఏ పనులు చేస్తూ ఉంటారో మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255-33 ఎస్టీడీ కోడ్ 08554. గమనికి విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మనకి పాడిన పాట విన్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం అదియా పడ్వాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.

0: పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం కూడా వచ్చేసింది. పిల్లల్లో జలుబు దగ్గు ఎక్కువగా కనిపించే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి, వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో పిల్లలు ఎందుకు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు?
1: నేను డాక్టర్ ఎం సంజీవప్ప, వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. వేసవి సెలవులు కంప్లీట్ అయిన తర్వాత వర్షాకాలంలో స్కూల్ ప్రారంభమైనది సహజము. సో ఈ కాలంలో జలుబు దగ్గు అనేది రావడం సహజంగా జరుగుతుంది. అందులోన స్కూల్ రీఓపెన్ అప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరుతారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే వర్షంలో తడవకుండా చూసుకోవడము, తర్వాత గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు కొంచెం గ్యాదరింగ్ తగ్గించుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల ఈ జలుబు దగ్గు ఇలాంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవి దాన్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది.
0: ప్రజాహితార్థం కోసం ఒలింపిక్ ఫార్మా విడుదల చేసింది.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. పాఠశాలలు ప్రారంభమయ్యాయి, వర్షాకాలం కూడా వచ్చేసింది. పిల్లల్లో జలుబు దగ్గు ఎక్కువగా కనిపించే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి, వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో పిల్లలు ఎందుకు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు?
1: నేను డాక్టర్ ఎం సంజీవప్ప, వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. వేసవి సెలవులు కంప్లీట్ అయిన తర్వాత వర్షాకాలంలో స్కూల్ ప్రారంభమైనది సహజము. సో ఈ కాలంలో జలుబు దగ్గు అనేది రావడం సహజంగా జరుగుతుంది. అందులోన స్కూల్ రీఓపెన్ అప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరుతారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే వర్షంలో తడవకుండా చూసుకోవడము, తర్వాత గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు కొంచెం గ్యాదరింగ్ తగ్గించుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల ఈ జలుబు దగ్గు ఇలాంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవి దాన్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది.
0: ప్రజాహితార్థం కోసం ఒలింపిక్ ఫార్మా విడుదల చేసింది.
3: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. తర్వాత కార్యక్రమం హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. మరి ఈనాటి మన కార్యక్రమంలో గృహిణిగా మీకు ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ తీరిక సమయాల్లో మీరు ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మరి మా మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0854. మరి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో

0: హలో, నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎవరు మాట్లాడుతున్నది?
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి. ఎవరో తెలుసుకోవచ్చా మీ పేరు?
1: రాధా మేడం.
0: ఎక్కడి నుంచి?

0: అనంతపురం నుంచి మేడం.
1: అనంతపురం నుంచి రాధ గారు. ఏం చేస్తూ ఉంటారు రాధ గారు?
0: హౌస్ వైఫ్ మేడం.
1: హౌస్ వైఫ్. బాగున్నారా?
0: బాగున్నాం మేడం. మీరు అందరూ బాగున్నారా?
1: అందరూ బాగున్నారు. మరి ప్రతి గురువారం బాగున్నారా అంటూ మిమ్మల్ని ఆకాశవాణి పలకరిస్తుంది కదా. మరి ఇవాళ మన టాపిక్ ఏంటంటే, గృహిణిగా మీరు ఇంటి పనుల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు?
0: తీరిక సమయాల్లో ఏదన్నా మిషన్ కుట్టుకోవడము, ఇంకేదన్నా వేరేగా ఏమన్నా స్పెషల్ వంటలు చేసుకోవడము.
1: స్పెషల్ వంటలు ఏం చేస్తూ ఉంటారు?
0: ఏ మేడం, స్నాక్స్ ఏమన్నా తినడానికి అలా ఏమన్నా చేసుకోవడము, ఇంకేమన్నా ఇల్లు సర్దుకోవడము, ఇంకేదన్నా వేరే బయటికి వెళ్ళడవడము,
1: ఇంటి పనులతో కూడా చేస్తూ ఉంటారు. ఏదన్నా ఒక స్నాక్ ఐటమ్ మాకు చిన్నది సింపుల్ గా ఉండేది చెప్తారా?
0: అంటే బియ్య పిండి, పప్పుల పిండి వేసి దాంట్లోకి కొంచెం ఉప్పు కారము, కాచిన నూనె వేసి మేడం, కొంచెం తెల్ల నువ్వులు వేస్తాం మేడం, వేసి కొంచెం నీళ్ళు వేసి కలిపి కొంచెం గట్టిగా పిండి మనం నూనెలో వేయించడమే మేడం.
1: బియ్య పిండితో స్నాక్స్ అన్నమాట, కొంచెం కారంగా ఉప్పగా ఉంటాయి. పిల్లలు ఇంట్లో
0: అంటే
1: ఉప్పుగా మీన్స్ ఉప్పు కారం అన్నారు కదా, కారంగా అట్లా ఉంటాయి. పిల్లలకి తినడానికి ఇష్టంగా ఉంటాయి. స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు స్కూల్ కి
0: వెళ్తున్నారు,
1: రకరకాలుగా చేయొచ్చు. అయితే వంటలు కూడా చేస్తూ ఉంటారు స్పెషల్ గా. చాలా సంతోషం అండి రాధ గారు కార్యక్రమానికి కాల్ చేసినందుకు. ధన్యవాదాలు.
0: మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండాలి.
1: ఓకేనా?
0: తప్పకుండా మేడం.
1: నమస్తే అండి. నమస్తే.
0: నమస్తే మేడం. నమస్తే.

0: మరి ఈనాటి మన హలో బాగున్నారా కార్యక్రమానికి రాధగారు కాల్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మరి మా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0855. మరి ఈనాటి మన టాపిక్ ఏంటంటే, గృహిణిగా ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు ఆడవాళ్ళు, వాటితో పాటు తీరిక సమయాల్లో మీరు ఏవేవి పనులు చేస్తూ ఉంటారో మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ మరొకసారి 2255533, ఎస్టీడీ కోడ్ 0855. హలో హలో హలో, బాగున్నారా కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? కోటంక నుంచి
1: మాట్లాడుతున్నాను.
0: మీ పేరు తెలుసుకోవచ్చా?
1: సుభాషిణి
0: గారు. ఏం చేస్తూ ఉంటారు? మగ్గం నేస్తూ ఉంటారు. ఓకే. మగ్గం నేసిన తర్వాత ఎప్పుడైనా మీకు కొంచెం తీరిక దొరికినా సరే ఏం చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా?
1: డిఫరెంట్ గా అంటే పిల్లలకి స్వీట్ అట్లా
0: ఏం హల్వా చేస్తారు?
1: క్యారెట్ హల్వా చేసి ఇస్తాంటాను మేడం, పాల్కో చేసి ఇస్తాను.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారండి. ఇది చిన్నగా ఎలా చేస్తారు క్యారెట్ హల్వా, కొంచెం మాతో షేర్ చేసుకుంటారా?
1: క్యారెట్ తురిమి మేడం బాగా వేయించి కొన్ని పాలు పోసి మేడం, పాలు వేగినాక లాస్ట్ లో చక్కెర వేసి, మనం తగినంత చక్కెర వేసుకోవచ్చు లేదంటే బెల్లమన్న వేసుకోవచ్చు మేడం. అట్లా అదొకటి మన క్యాల్షియం అయితే అది వేసుకోవచ్చు మేడం.
0: క్యారెట్ తురుముకుని పాలలో ఉడికించుకోవాలి, ఆ తర్వాత బెల్లం వేసి కలుపుకోవాలి.
1: నెయ్యితోనే వేయించుకోవాలి మేడం. అది
0: నెయ్యితో వేయించుకుంటే బాగుంటుంది.
1: బాగుంటుంది మేడం, అది కొంచెం తిన్నట్లు టేస్ట్ ఉంటుంది కదా మేడం, విటమిన్లు ఉంటాయి కదా నెయ్యి.
0: నెయ్యి మంచిది, క్యారెట్ కూడా మంచిది. ఫ్లేవర్ కోసం ఇలాచి, యాలకులు,
1: ఇలాచి, ద్రాక్ష, గొడమి వేసుకోవచ్చు.
0: చాలా సంతోషం అండి సుభాషిణి గారు కార్యక్రమానికి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. నమస్తే.
1: నమస్తే.

0: ஹலோ ஹலோ ஹலோ హలో హలో నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
1: హలో మేడం.
0: హలో నమస్తే అండి, బాగున్నారా విజయలక్ష్మి గారు? మీ పేరండి? ప్రమీల గారు. సారీ అండి, తప్పు చెప్పాను. ప్రమీల గారు గుర్తించాను మిమ్మల్ని. ప్రమీల గారు బాగున్నారా? రేడియో వింటూ ఉన్నారు, గట్టిగా మాట్లాడాలి. మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోంది. ప్రమీల గారు బాగున్నారా? మీ వాయిస్ డల్గా వినిపిస్తోంది. మీ మాట చాలా చిన్నగా వినిపిస్తోంది, గట్టిగా మాట్లాడతారా? హలో
1: హలో
0: ప్రమీల గారు బాగున్నారు కదా? బాగున్నారు. చెప్పండి, ఇవాళ టాపిక్ మీరు వినే ఉంటారు. కళ్ళు కనిపించకపోయినా మీరు మంచిగా రేడియో వింటున్నారు, రేడియో కార్యక్రమానికి కాల్ చేశారు, చాలా పనులు చేస్తున్నారు మీరు. బాగా మాట్లాడతారు కదా ప్రతిసారి, ఈరోజు డల్గా ఉన్నట్టున్నారు. ప్రతిసారి చాలా యాక్టివ్గా మాట్లాడతారు కదా, ఇవాళ ఏంటి డల్గా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? అదే, వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, సీజనల్ వేరియేషన్లో అందరికీ జలుబులు దగ్గులు, కొంచెం కేర్ తీసుకోండి. ఓకేనా? కార్యక్రమానికి కాల్ చేసినందుకు చెప్పండి. వినిపిస్తానండి, తప్పకుండా. కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ప్రయత్నిస్తానమ్మా వినిపించడానికి. ఓకేనా? నమస్తే. ఇప్పుడు ఒక పాట విందామా?

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: ఇక్కడ మేడం, టీవీ టవర్ దగ్గర. శనివారం కూడా చేస్తున్నాను.
0: మీ పేరండి, మళ్ళీ ఒకసారి చెప్తారా?
1: ముంతాజ్.
0: ముంతాజ్ గారు, ఓకే. ఏం చేస్తూ ఉంటారు?
1: ఏం లేదు మేడం, 60 ఏళ్ళు. నాకు ఏం చేయమంటారు?
0: 60 ఏళ్ళు చాలా చేస్తున్నారు. రేడియో కాల్ చేశారు కదా?
1: అవును మేడం.
0: మరి అది మంచి పనే కదా, ఆకాశవాణితో మాట్లాడుతున్నారు, మీ మాటలు అందరూ వింటున్నారు కదా ముంతాజ్ గారు.
1: అవును మేడం.
0: చెప్పండి, గృహిణిగా ఎన్నో పని.
1: రెండు వారము నంబర్ తీసుకున్నాను, చేసినాను. ముందు వారం ఇచ్చి తీసుకొని 2 వారాలను ట్రై చేస్తే తగ్గలేదు.
0: ఈ వారం కలిసింది, చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నందుకు ముంతాజ్ గారు. చెప్పండి, ఇవాళ మన కార్యక్రమంలో గృహిణిగా ఎన్నో బాధ్యతలు చేస్తూ ఉంటారు కదా, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. మరి తీరికగా ఉన్నప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుంది, ఏం పని చేస్తారు?
1: నేను మామూలుగా వైర్ బుట్టలు అల్లుతా ఉంటాను మేడం, అమ్ముతా ఉంటాను. ఇప్పుడైతే ఏం చేయలేను మేడం, షుగర్ బీపీ అన్ని వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళ కిందటి వరకు దోశలు వేసినాను మేడం నేను నగర్ లో.
0: దోశలు బాగా వేస్తారా?
1: అవును మేడం,
0: రుచిగా వేస్తారు. అయితే మీ దోశ స్పెషల్ అన్నమాట, ఎలా వేస్తారో మాతో ఒక్కసారి పంచుకుంటారా?
1: ఏముంది మేడం, అప్పుడు ఒత్తిపిండి కదా ఆడిస్తా ఉంటుంది, ఉద్దిబేళ్ళ దాంట్లోనే వేసి ఆడిచేసి కలిపెట్టేసి పొద్దున్నకి, రాత్రి కలిపెట్టేసి పొద్దున్నకి దోశలు బాగా వస్తాయి మేడం.
0: అవును,
1: అంతే.
0: అలా కాకుండా అంటే స్పెషల్గా మీరు వేరే అంటే స్పెషల్గా ఏమైనా దోశలు వేస్తారా, నార్మల్ దోశలు కాకుండా?
1: కారం వేసి, ఆయిల్ వేసి, ఎగ్ వేసి, రకరకాలుగా కావాలని వాళ్ళకి వేస్తా అంటే మేడం నేను. అప్పుడు అంతా 2 రూపాయలే మేడం దోశ అంతే.
0: బుట్టలు అల్లేవారు అన్నారు కదా, మరి ఎటువంటివి, ఎటువంటి బుట్టలు?
1: వైర్ వస్తుంది కదా, ఈ వైర్ వస్తుంది లేదు, ఆ వైర్ తో వేస్తా మేడం. వేసి వేసి వేసి 30 సంవత్సరాల నుండి ఇప్పుడు నా చేతులు
0: వైర్లు అల్లి అట్లా గంటలు కట్టింది. ఓకే,
1: అది వేసకపోతే ఇప్పుడు అప్పుడే వాపు వచ్చేస్తుంది చేతులు, 2 చేతులు అంతే. చేతికి బాగా వచ్చేసింది, ఎడం చేతికి వస్తుంది అనేటప్పటికి ఇంకా మానేసినాను మేడం, వేయలేదు అది కూడా.
0: సరేనండి, ముంతాజ్ గారు చాలా మంచి విషయం చెప్పారు, బుట్టలు అల్లేవాళ్ళు, దోశలు వేసేవాళ్ళు అని. బుట్ట ఎంత అమ్మేవారు
1: అంటే, అది కేజీ 200 ఉండే మేడం వైరు, మేము చేస్తే 400 అమ్ముతా అండి మేడం. రోజులు అట్లా వస్తా అండి.
0: ఎంత సమయం పడుతుందండి ఒక బుట్ట అల్లడానికి?
1: ఈ రోజు బాగా కుట్టేస్తే 5 రోజులు పడుతుంది మేడం.
0: అంటే ఒక ఎంత సైజ్ ఉంటుంది, ఒక చిన్నది, మిడిల్ సైజా, చిన్న సైజా?
1: బాగా మనం 5 గిన్నెలు కాడే పెట్టుకోవచ్చు మేడం, అంత సైజ్ వస్తుంది కేజీ అంటే.
0: ఆహా, ఓకే, సుమారుగానే వస్తుంది అయితే, పెద్దగానే ఉంటుంది అన్నమాట.
1: మాండలు వస్తుంది దానికి, మాండలు పట్టుకుంటే మనం బుట్టి క్యారెట్ లోపలికి పోతుంది మేడం.
0: 5 రోజులు పడుతుంది ఒక బుట్ట అల్లడానికి.
1: 5-6 రోజులు పడుతుంది మేడం, వేరే పని లేకపోతే 5-6 రోజులు. ఇంకా వేరే పని ఉంది ఇంట్లో,
0: అదే
1: ఇంకా కొంచెం
0: ఇంటి పని చూసుకుంటూ ఇది బుట్ట అల్లడం అనేది ఒక మీకు హాబీగా ఉండేది అన్నమాట. చాలా సంతోషం అండి ముంతాజ్ గారు, మంచి విషయం చెప్పారు. కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే. చెప్పండి, ఏ పాట?
1: అనురాగ దేవతలది.
0: ప్రయత్నిస్తాను. ఓకేనా? ఓకేనండి, నమస్తే. హలో.

0: హలో, నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? హలో,
1: నా పేరు అఫ్సా సుల్తానా మేడం.
0: సుల్తానా? హస్తా.
1: అనంతపూర్ మేడం.
0: అనంతపూర్ నుంచి హస్తా సుల్తానా? ఏం చేస్తుంటారు? ఏ క్లాస్? సిక్స్త్ క్లాస్. ఏ స్కూల్ చదువుతున్నావు? ఏ స్కూల్? ఫిఫ్త్ క్లాస్. ఓకే, హస్తా సుల్తానా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూలు? మీ స్కూల్ పేరేంటి?
1: మా ఇంటి పేరా?
0: మీ స్కూల్ పేరు?
1: మాంటేశ్వరి మేడం.
0: మాంటేశ్వరి,
1: సంగమేష్ నగర్
0: దగ్గర. సరే సుల్తానా, మరి నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటావు కదా, తిరిగ్గా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేస్తూ ఉంటావు? వినిపిస్తోందా నా మాట? స్కూల్కి వెళ్తావు కదా, ఇంకా ఏమైనా స్కూల్ ఆటలు ఆడడం లేకపోతే ఇంకేదన్నా హాబీస్? నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్? చెప్పాలి గట్టిగా, వినిపించట్లేదు. కాల్ కట్ అయిపోయింది, మన్నించాలి. హలో.
2: హలో
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
2: థ్యాంక్ యూ అండి. ప్రొద్దుతున్న విజయలక్ష్మిని.
0: గొంతు వినిపించేస్తుంది, చెప్పండి విజయలక్ష్మి.
2: నేను పని అంతా ఏ టైంలో బాగున్నానండి. ఏ టైంలో చేసుకోవాల్సింది అన్ని పనులు చేసేసుకుంటాను. అందరూ అంటుంటారు, ఎప్పుడు చేస్తావో నువ్వు పనులు, ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు అని. ఒక అర్ధ గంట కిచెన్ రూమ్ లోకి పోయినావంటే వంట అయిపోతుంది. పొద్దున్న పూట ఒక అర్ధ గంట టిఫిన్ దానికి పోయినామంటే అది అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక ఇంకా ఫ్రీగా ఉంటాను, ఏవ నాటకాలు చూస్తూ ఉంటాను. లేకపోతే సండే ఈనాడు బుక్ వస్తుంది కదా, అది వారంలో అంతవరకు చదువుకుంటా ఉంటారు, రెండు రెండు పేజీలు ఒక్కొక్క పేజీ అట్లా బాగా నెమరేసుకుంటా. మనకు గుర్తుండిపోవాలా
0: దాంట్లో ఉంటే. ఏమేమి టాపిక్స్ వస్తాయండి అందులో?
2: దాంట్లో వంటల గురించి వస్తుంది, రాజు మంత్రి ఉండే కథలు వస్తాయి. చాలా బాగుంటదండి ఈనాడు బుక్ లో. చాలా మన విదేశీ వస్తువులు ఎలా ఉంటాయి, ఆరోగ్యం గురించి, ఎక్కడెక్కడ మన చూడని ప్రదేశాలు, దేవాలయాలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా సండే బుక్ లో వేస్తారు. ఎలా వెళ్ళాలి, ఎట్లా, ఏమైనా అంత వివరంగా వేస్తారు అనమాట. అది నా టైం, అది చూస్తా ఉంటాను. నాకు వీలైనంత వరకు తొందరగా పని చేసుకుని ముందు వినేదంటూ రేడియో వింటాను.
0: తెలుస్తుంది
2: ప్రోగ్రామ్ వస్తుంది, మనం బెన్న బెన్న పని చేసుకోవాలి, దేవుడా ఈ రోజు లైన్ కల్పించాలి అనుకుంటా ఉంటా.
0: చాలా సంతోషం అమ్మా విజయలక్ష్మి గారు, మీతో మాట్లాడుతూ ఉత్సాహం వచ్చేస్తా అన్నమాట అందరికి, శ్రోతలకు.
2: మేడం స్నాక్స్ అన్నారు కదా, ఒక్కటి సింపుల్ గా చెప్పేస్తాను.
0: ఓకే,
2: సాయంత్రం పూట మనం టైం పాస్ కు మన పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, అడాబుడిగా లేకుండా సింపుల్ గా చేసుకుంటే పని. స్వీట్ కార్న్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్ గింజలు ఒక రెండు కంకులు అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ కంటే తక్కువ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని ఆ కంకి గింజలు ఉంటాయి సిమ్లో బాగా కొంచెం మీడియం మంట మీద ఏం చేసి ఉప్పు కారం చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
0: టేస్టీ అండ్ హెల్తీ.
2: హెల్దీ పీచు పదార్థం కదా అది,
0: ఫైబర్
2: బాగా జీర్ణం అవుతుంది, తొందరగా అవుతుంది, మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది, కడుపు నిండినట్టు
0: తింటే తినాలనిపిస్తుంది కూడా. వర్షాకాలం చల్లగా ఉంది కాబట్టి
2: నేను టైం వీలున్నప్పుడల్లా సాయంత్రం అయితే నాకు కొంచెం చాలా ఫ్రీగా టైం అయిపోతుంది, టైం ఉంటుంది అనమాట ఎక్కువసేపు. అప్పుడు నేనేం చేస్తానంటే నాకు దేవుడి కాడ ఒత్తులు చాలా రకాలు వస్తాయి. దారం ఒత్తులంట, కమలమొత్తులంట, కడ్డి ఒత్తులంట, పువ్వొత్తులంట, చాలా చాలా రకాలు వస్తాయి నాకు. గుమ్మడి ఒత్తు, గుమ్మడి ఒత్తులని అట్లా. కడ్డీ ఒత్తులంటే కాకర పుల్లు వస్తుంది చూడండి, దానికి మనం పత్తి పెట్టి అట్టు ఉంటుంది కదా పరీక్షలు అట్ట, రఫ్గా ఉండే చోట అనాలి, నున్నగా ఉండే చోట రాదు మరి.
0: ఓకే,
2: అట్లా ఒత్తులన్నీ చేస్తూ నా టైం పాస్ అది చేసుకుంటూ ఉంటాం మేడం.
0: రేడియో వింటూ మంచిగా ఒత్తులు చేయడము, ఇట్లా స్నాక్స్ చేయడము, చాలా మంచి విషయాలు చెప్పారండి విజయలక్ష్మి.
2: అవును అవును మేడం, అని కొన్ని ఒత్తులు చేయడమేనా కానీ కొంచెం ఇటు రేడియో కార్యక్రమాలు వింటా అంటాను, ఈ టీవీ కార్యక్రమాలు వింటా అంటాను.
0: అదే చాలా
2: రెండు ఫాలో అవుతా ఉంటాను మేడం.
0: అదే చాలా మంచి విషయాలు.

0: అంటే పప్పు ఉండదు, పప్పు లేకుంటే అన్నం ఉండదు, అని లేకుంటే అన్నం పప్పు రెండు కలిపి చేస్తాంట.
1: నిజమే కదా, ఎప్పుడు ఒక పని చేస్తే రకరకాల పనులు చేస్తుంటే మనకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. చాలా సంతోషం మీ అభిప్రాయం,
0: ధన్యవాదాలు.
1: చాలా సంతోషం,
0: భాగ్యమ్మ కూడా వస్తుందేమో ఎదురు చూస్తూ ఉన్నా.
1: అవునా, చూద్దాం మీద అయితే, ఇంకా టైం ఉంది కదా. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది మా విజయలక్ష్మి గారు. నమస్తే.
0: నమస్తే.
1: హలో
2: మేడం. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్.
1: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుంచి?
2: అనురాధ మేడం, ముదిగుబ్బ.
1: ముదిగుబ్బ నుంచి అనురాధ గారు, ఏం చేస్తుంటారు
2: మేడం? జస్ట్ ఇప్పుడు ఇంట్లోకి కాల్ పెట్టిన, రేడియో ఆన్ చేసిన, విజయలక్ష్మి గారితో మీరు మాట్లాడతారు, విషయం ఏదో తెలియదు మేడం. టాపిక్ ఒక మాట చెప్పండి మేడం.
1: టాపిక్, మీరు గృహిణిగా ఇంటి పనుల్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు కదా, మరి ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి పనులు కాకుండా, ఐ మీన్ డిఫరెంట్ గా ఏం చేస్తూ ఉంటారు?
2: ఏమని చేస్తుంటారు అంటే మేడం,
1: మీరు టీచర్ గా వర్క్ చేస్తుంటారు కదా అండి
2: మేడం, అక్కడే టైం జరిగిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులు మేడం, ఇంత ముందు పని మనిషి ఉండే మేడం, ఇప్పుడు తీసేసినాము మేమే, ఇంట్లో అందరం మంచిగా పని చేసుకుంటాము. ఇంకా మిగతా టైంలో నేను కవితలు రాస్తాను మేడం. ఆల్రెడీ మీకు ఒకటి రెండు సార్లు కవితలు కూడా వినిపించిన మేడం, తెలుగు భాష పైన, మహిళ గురించి.
1: చాలా సంతోషం, బాగా చెప్పారు.
2: టైలరింగ్ కొద్దిగా చేస్తాను మేడం, అవగాహన ఉంది. అంటే నాయు నేను కుట్టుకుంటా ఫాల్స్ లో,
1: ఓకే,
2: ఇట్లాంటివి చేస్తాను మేడం. ఏమన్నా వంటలు అంటే మరీ ఎక్కువేం రావు మేడం, ఇంకా నేను నాలెడ్జ్ స్కిల్స్ పెంచుకొని నా సబ్జెక్ట్ పెంచుకోవడానికి నేను బుక్స్ చదువుతాను మేడం, నాది సబ్జెక్ట్ రిలేటెడ్.
1: చాలా మంచి విషయం అండి.
2: తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ఇట్లాంటివి కోసం కొంచెం నేర్చుకుంటా మేడం. ఇంకా ఫ్రెండ్స్ కొంచెం బాగా తర్వాత స్కూల్లో పిల్లలకి నేను కోకరికులర్ యాక్టివిటీస్ అని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఎవ్రీ సాటర్డే గవర్నమెంట్ స్కూల్స్ నో బ్యాగ్ డే ఉంటుంది ప్రతి శనివారం. ఉండదు మేడం, అన్ని ఆర్ట్ క్రాఫ్ట్ క్రియేటివ్ థింకింగ్ ఇట్లాంటివి నేర్పించాలి పిల్లలకి. ఓన్లీ లెర్నింగ్ బై డూయింగ్, ప్లేవే మెథడ్ ఇట్లాంటివి చెప్తాం.
1: చాలా బాగుందండి,
2: అట్లాంటివన్నీ నేర్చుకుంటారు మేడం. తర్వాత వాళ్ళకి మ్యాథ్స్ కాన్సెప్ట్ లో ఒక సిక్స్ అనే నెంబర్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకోండి, వాళ్ళకి సిక్స్ అంటే వరకు బట్టి మెథడ్ వెళ్ళిపోతాడు, కానీ వానికి కొన్ని వస్తువుల ద్వారా సిక్స్ అంటే ఉంటుంది, ఫైవ్ ఒకటి యాడ్ చేసే సిక్స్ వస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్తాంట మేడం. దానికి సంబంధించినట్టు కొన్ని మాకు అది ఏమంటే కరికులం కూడా ఫ్రేమ్ చేసి పెట్టేస్తారు, ఈ శనివారం ఇది వాడాలి, ఇది చెప్పాలా, ఈ శనివారం ఇది చెప్పాలా అని. దానికి సంబంధించినట్టు ఇంకా నేను చూసుకుంటాంట మేడం.
1: చాలా మంచి విషయాలు చెప్పారండి, ఎన్నో ఎన్నో చేయొచ్చు తీరిక సమయాల్లోనే. అందరికి కొన్ని క్లూస్ కూడా మీ మాటల్లో మహిళలందరికి కూడా బాగా తెలియజేశారండి. ఇంకా
2: ఆర్ట్ కూడా బాగా చేస్తాను మేడం నేను, పిల్లలకి ఆర్ట్ చేసి చూపిస్తా ఉంటాను. ఇంకా స్కూల్లో క్రియేటివ్ గా ఆలోచించి మన కొత్తదనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల వచ్చేసి జూలై అనుకోండి, జూలై 11 జనాభా దినోత్సవం. ఈ జనాభా దినోత్సవానికి మనం ఎట్లా ప్రజలలో పేరెంట్స్ ని అదే అవేర్నెస్ చెయ్యాలా, దానికి సంబంధించి ఏమైనా స్లోగన్స్ ఎట్లా తయారు చేయాలా, ఇట్లాంటివన్నీ స్కూల్లో అవన్నీ చూసుకుంటాం మేడం నేను.
1: అవన్నీ చెప్తారు, చాలా బాగా చెప్పారండి అనురాధ గారు, చాలా మంచి.
2: పద్మలతానా మేడం మీరు?
1: నేను మాధవి అండి.
2: మాధవి మేడం, మేడం మాట్లాడినా మీతో ఏమైనా, ఏమైనా గుర్తున్నానా మీకు?
1: గుర్తున్నారు, మీరు టీచర్ గా వర్క్ చేస్తారని చెప్పారు, పొదుపు రోజు ఒక రోజు నాకు పేటిఎం లేదు మేడం అని చెప్పారు.
2: లేదు మేడం, నాకు ఇంతవరకు అది గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ.
1: అందుకు బాగా గుర్తున్నారు మీరు, పేటిఎం లేదు, వారే చూసుకుంటారు అంతా, నాకు లేదు అని చెప్పి
2: మేడం. ప్రపంచంలో నాకు నచ్చని వస్తుంటే షాపింగ్ మేడం, ఓనే పోను మేడం, అన్ని సారి తీసుకొస్తాడు మేడం.
1: బాగా నచ్చేది అదొక విషయమేనండి, మీరు ఒక్కరు డిఫరెంట్ గా చెప్పారు
2: మేడం. నేను సార్ అంటాడు, మా ఆయన అంటాడు ఎప్పుడన్నా, ఏం జడ పదార్థమా ఈ విషయంలో నువ్వు అంటాడు.
1: మంచి విషయం, అందరూ అట్లా ఉండరు, జడ పదార్థం కాదు. మీరు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు కదా, చాలా మూమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర.
2: నాకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది మేడం.
1: అవునా, కంగ్రాచులేషన్స్ అండి అనురాధ గారు. మీరు ఇన్ని వర్క్స్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు రావాల్సిందేనండి, అది వచ్చింది కూడా, గుర్తించారు మీ ప్రతిభని.
2: అప్లై చేసుకోకుండానే ఆఫీసర్లే గుర్తించి నాకు ఇచ్చినారు మేడం, నాకే నాకు అనౌన్స్ చేసేంత వరకు తెలియదు.
1: మీరు అన్ని విషయాలు అన్ని పనులు చేస్తూ ఉంటే మీ ప్రతిభకి ఇవ్వాల్సిందేనండి. చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్. మీతో మాట్లాడినందుకు కూడా చాలా సంతోషంగా ఉందండి అనురాధ గారు. కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.
2: నమస్తే మేడం.
1: హలో.
3: హలో
1: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి, ఎవరు, ఎక్కడి నుంచి? భాగ్యమ్మ గారు, మీ ఫ్రెండ్ ఎదురు చూస్తున్నట్టున్నారు.
3: అవును మేడం, విజయలక్ష్మి విజయలక్ష్మి గారు. నేను అనుకుంటా అంటే ఏం ప్రొద్దుటూరు విజయలక్ష్మి గారు ఇంకా వయసు రాలేదే అనుకుంటా అంటే వచ్చేసి

0: మేము రేడియో దగ్గరే ఉంటానేను.
1: కాదండి, మీరు మీ సెల్ ఫోన్స్ తో కాకుండా ఆకాశవాణితో కూడా కనెక్ట్ అయిపోతున్నట్టున్నారు మరి.
0: అవును మేడం, అవునా? విజయలక్ష్మి గారు కోరుకున్నట్లే నాకు లైన్ కలిసింది.
1: చాలా సంతోషం. మరి మీరు చెప్పాలనుకున్నది ఒక్క నిమిషంలో చెప్పండి.
0: చెప్పేస్తాను మేడం. నేను ఖాళీగా ఉన్నప్పుడు మా చెల్లెళ్ళు అందరూ ఇంకా వాళ్ళ ఇళ్ళలోనే ఉంటారు కదా, ఖాళీ టైంలో ఇంకా ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం మేడం. మళ్ళీ సీరియల్స్ హాట్స్టార్ ఉంది మాకి, అది దాంట్లో టీవీలో హాట్స్టార్ లోకి వెళ్ళి నేను యూట్యూబ్ లో అది హాట్స్టార్ లో సీరియల్ చూస్తాను మేడం. కార్తీక దీపము హాట్స్టార్ లో చూస్తా. టీవీలో చూద్దామంటే చున్నీడు మేడం, మా ఆయన సీరియల్ అంటే చున్నీడు.
1: ఖాళీ టైంలో చూస్తున్నారా?
0: అవును మేడం.
1: మరి అన్నకు చెప్పాల్సిందే మరి.
0: ఆయన అడొస్తానట్లే కట్ చేస్తాను మేడం నేను.
1: చూడు, విజయలక్ష్మి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. మీరేంటండి ఫోన్ లో నేను సీరియల్ చూస్తానంటారు?
0: ఫోన్ లో కాదు మేడం, టీవీలోనే చూస్తాను. ఏం గానీ
1: ఓకే.
0: మళ్ళీ చీర కుచ్చులు మేడం, ఖాళీ టైం కదా అంగాని అవి బేబీ కుచ్చులు అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఆ చీర కుచ్చులు గాని అవి సెల్లులో చూసి అవి రెండు మూడు చీరలకు వేసినా మేడం నేను.
1: ఇది మంచి విషయం అండి, ఇది ఉపయోగపడే విషయం కదండి. సీరియల్ అంటే మీ ఒక్కదానికి ఏదైనా ప్రొడక్టివిటీ ఉండాలి కదా, కుచ్చులు వేయడం అనేది. ఇంకా
0: అంతే మేడం, ఫోన్ రేడియో దగ్గర కూర్చుంటాను సాయంత్రం టైం. నేను పని చేసుకుని తొందరగా, చెట్లు ఉన్నాయి మాకు జాజి పూల చెట్లు, పూలు వీక్కుంటా తొందరగా కసులు నొక్కేసి సామాన్లు అన్ని అడిగేసి ఇంకా రేడియో టైం అవుతుంది కదా, హలో బాగున్నారా విను వినిపించు అట్లా ఈ ప్రోగ్రామ్ మనం ఉంటాయి కదా మేడం.
1: అంతే, మహిళా శ్రోతలందరి కోసం చాలా సంతోషం అండి. మీరు రేడియో వింటూ ఇన్ని పనులు చేస్తున్నారు మహిళలు అంటే చాలా సంతోషంగా ఉంది వింటూ ఉంటానండి. చాలా సంతోషం అమ్మ భాగ్యం గారు కాల్ చేసినందుకు.
0: విజయలక్ష్మి గారు బాగా బాగా లైన్ కలిసింది, నాకు లైన్ కలిసింది మేడం. థాంక్స్ మేడం,
1: రేడియోలో చెప్పాలన్నమాట.
0: అవును మేడం.
1: సరేనమ్మా, నమస్తే. కార్యక్రమం శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఈనాటి అంశం గృహిణిగా ఇంటి బాధ్యతల్లో ఉన్నప్పటికీ మహిళలందరూ తీరికి సమయాల్లో ఎన్నో పనులు చేస్తూ వారి అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. మరి ఈనాటి మన కార్యక్రమానికి కాల్ చేశారు అనంతపురం నుంచి రాధగారు, కోటంక నుంచి సుభాషిణి గారు, మరి ప్రమీల గారు, టీవీ టవర్ నుంచి ముంతాజ్ గారు, అనంతపూర్ నుంచి హస్తా సుల్తానా గారు ఈవిడ మధ్యలో మాట్లాడలేకపోయారు, ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి గారు, ముదిగుబు నుంచి అనురాధ గారు, నార్పల్ నుంచి భాగ్యం గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తోంది మీ అనంతపురం ఆకాశవాణి. మరి మాతో మాట్లాడటానికి ప్రయత్నం చేసిన మా శ్రోతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6 గంటలు.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా విబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు విబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం 2025 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ముక్కవారిపల్లి గ్రామంలో 455,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ది పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను విబీజీ రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 216,250 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ

0: विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा। विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना शेयर दिया है, पैसा दिया है, वो है 95,600 करोड़ रुपया। इतनी बड़ी धनराशि मजदूरों को काम और गांव के विकास के लिए दी जाएगी।
1: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలు అందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై తిరుపతిలో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్ లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లీక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిస్ప్లే చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing data center so that I want to go for different modules for application. Simultaneously, we got an idea aware. Outside data, I wanted to collect real time through satellite, through drones, IoTs, sensors, and also, if necessary, wearables for health devices.
1: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర జౌళి రంగాభివృద్దికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్స్ హబ్గా అభివృద్ది చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో న్యాయశాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్దికి అనుమతులిచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దృష్టి పుస్తకం చాలా మందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పవర్గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్

0: మద్కాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:05 జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమంలో మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో తన అనుభవాలు తెలియచేస్తారు కుందుర్పి మండలం యనుమలదొడ్డి అభ్యుదయ మహిళా రైతు శ్రీమతి కె రాజమ్మ గారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు గారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:30 జాతీయ వార్తలు. 8:45 కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటికి వింటారు. రచన శ్రీమతి కె పద్మ. నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 మార్పు రూపకం వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ మూళ్ళగిరి హరి. 10:30 ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య లండన్లోని ద ఓవల్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం వింటారు మ్యాచ్ ముగిసే వరకు. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్.

0: ప్రారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: రేపటి ప్రసార వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణ అష్టకం, అన్నపూర్ణాదేవి భక్తిగీతాలు వింటారు. 6:30కు వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ టి నాగరాజు గారు, 6:35కు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో గొర్రెలు మేకలలో వచ్చే వ్యాధులు నివారణ గురించి దొన్నికోట పశు వైద్యాధికారిణి డాక్టర్ వై హరిత గారు అందించే వివరాలు వింటారు. 6:45కు ప్రాంతీయ వార్తలు, 7:00కు లలిత గీతం, 7:05కు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:15కు భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20కు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులు నివారణ గురించి చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సి నీలిమ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు వార్తా వ్యాఖ్య, 8:35కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00కు వేమన విశ్వదృష్టి గురించి శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 9వ భాగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30కు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00కు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. 10:27కు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30కు అలాగే 11:30కు వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. ఆ తరువాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:00 హిందీలోను, 12:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10కు వివిధ భారతి కార్యక్రమాలు, 12:15కు వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. 12:17నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00కు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30కు యువవాణి కార్యక్రమంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జర్నలిజం విద్యార్థినులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 6:00కు లలిత గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:30కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00కు లలిత గీతం, 7:05కు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15కు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. ఆ తర్వాత శ్రీ జి నారప్ప బృందం వారిచే చెంచు నాటకం. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00కు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30కు జాతీయ వార్తలు, 8:45కు కనబడుటలేదు నాటికి వింటారు. రచన నిర్వహణ శ్రీ ఎం సుందరరాల,

9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం రామాంజనేయులు గారి నాదస్వరం వింటారు. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, గీతరచన జాలాది, సంగీతం బప్పిలహరి,

0: పాఠశాలలు ప్రారంభమయ్యాయి, వర్షాకాలం కూడా వచ్చేసింది. పిల్లల్లో జలుబు దగ్గు ఎక్కువగా కనిపించే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి, వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో పిల్లలు ఎందుకు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు?
1: నేను డాక్టర్ ఎం సంజీవప్ప, వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. వేసవి సెలవులు కంప్లీట్ అయిన తర్వాత వర్షాకాలంలో స్కూల్ ప్రారంభమైనది సహజము. సో ఈ కాలంలో జలుబు దగ్గు అనేది రావడం సహజంగా జరుగుతుంది. అందులోన స్కూల్ రీఓపెన్ అప్పుడు పిల్లలందరూ ఒక చోటు చేరుతారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే వర్షంలో తడవకుండా చూసుకోవడము, తర్వాత గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు కొంచెం గ్యాదరింగ్స్ తగ్గించుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల ఈ జలుబు దగ్గు ఇలాంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవి దాన్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది.
0: ప్రజాహితార్థం కోసం అలెంబిక్ ఫార్మా విడుదల చేసింది.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. అగ్గిరవ్వ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి.

గోవిందమ్మా నీ కదవులకు నా కదవులకు నీ కదవులకు నా కదవులకు నేస్తం కుదిరింది గీదె

0: పాఠశాలలు ప్రారంభమయ్యాయి, వర్షాకాలం కూడా వచ్చేసింది. పిల్లల్లో జలుబు దగ్గు ఎక్కువగా కనిపించే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి, వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో పిల్లలు ఎందుకు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు?
1: నేను డాక్టర్ ఎం సంజీవప్ప, వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. వేసవి సెలవులు కంప్లీట్ అయిన తర్వాత వర్షాకాలంలో స్కూల్ ప్రారంభం అనేది సహజము. సో ఈ కాలంలో జలుబు దగ్గు అనేది రావడం సహజంగా జరుగుతుంది. అందులోన స్కూల్ రీఓపెన్ అప్పుడు పిల్లలందరూ ఒక చోటు చేరుతారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే వర్షంలో తడవకుండా చూసుకోవడము, తర్వాత గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు కొంచెం గ్యాదరింగ్స్ తగ్గించుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల ఈ జలుబు దగ్గు ఇలాంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవి దాన్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది.
0: ప్రజాహితార్థం కోసం అలెంబిక్ ఫార్మా విడుదల చేసింది.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

మీరు విన్న ఆ పాట భైరవ ద్వీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. బంగారం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన ఈ పాట

విన్న పాట అనురాగ దేవత చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి గారు, సంగీతం చక్రవర్తి. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం. బావ నచ్చాడు చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన ఈ పాట.

శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం లలిత గీతం

ఎంఎస్ రామారావు గారు గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభి అభి హమ్నే హర్యానాకే ఖర్ఖోదా మే మారుతి సుజుకీకే నయే ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కీ ఎక్స్పర్టీజ్ ఔర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఔర్ స్కేల్ కే సాథ్ జుడ్తీ హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడం

0: మే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
1: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీరామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజన మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని

0: వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6.54 కోట్ల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో తమ అనుభవాలు తెలియజేస్తారు కుందిర్పి మండలం యనుమలదొడ్డి అభ్యుదయ మహిళా రైతు శ్రీమతి కె రాజమ్మ.
4: ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఈ కుందిర్పి, సెట్టూరు, కంబదూరు అలాగే బ్రహ్మసముద్ర మండలాల్లో చాలామంది రైతు సోదరులు చాలా రకాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఇది కర్ణాటక ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే ఈ వాతావరణం ఉందో అది చల్లగా ఉండడం వల్ల చాలామంది రైతు సోదరులు ఈ మల్బరీ పట్టుపురుగుల పెంపకాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పంటకు వాతావరణం చల్లగా ఉంటేనే ఆ పంట మనకి బాగా రావడానికి అవకాశం ఉంది. ఈ పంట సాగు చేసుకోవడానికి కూలోళ్ళు ఎక్కువ అవసరం ఉండదు, తర్వాత నీరు తక్కువన్నా కూడా ఈ పంట సాగు అవుతుంది. ఇంటిలో భార్యాభర్త ఇద్దరుంటే కూడా ఈ పంటను సాగు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పురుషుని విజయం అనక ఎవరో ఒకరు ఉంటారు, ముఖ్యంగా స్త్రీ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా వారు వారి యొక్క సహధర్మచారణి అయి ఉంటారు కాబట్టి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుందుర్పి మండలం యనమలదొడ్డి గ్రామంలో కె రాజమ్మ, ఈమె కూడా ఓ అభ్యుదయ మహిళా రైతు. ఒకప్పుడు భర్తతో పాటు వ్యవసాయం చేసేవారు, ఇప్పుడు భర్త లేని కారణంగా ఈమె చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో మనగలుగుతున్నారు. మరి ఈమె ఎప్పటి నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నారు, వారికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఆ పొలంలో ఏమేం పంటలు సాగు చేస్తూ ఉన్నారన్న విషయాలు ఈరోజు వారిదైన మాటల్లో మనతో పంచుకుంటారు. నమస్కారం అమ్మ రాజమ్మ గారు.
5: నమస్కారం అండి.
4: రాజమ్మ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఆ పొలంలో ఏమేం పంటలు సాగు చేసేవారు?
5: నేను ఇంతకు ముందు అయితే చెనిక్కాయలు వేసేదాన్ని, ఇంతకుముందు సన్ఫ్లవర్లు వేసేదాన్ని. దాన్ని బట్టి ఏం ఆదాయం అంతా ఏం ఉండదు. వస్తే 6 నెలలకు ఒకసారి 40,000-50,000 దాకా వస్తుంది, అంతే. మళ్ళీ చెనక్కాయలు కూడా అంతే. అందుకోసమే నేను దాన్ని ఇడిచిపెట్టేసి మలబరీ సాగు చేస్తున్నాను.
4: రాజమ్మ గారు, మీరు ఏమైనా చదువుకున్నారా? చదువుకుంటే ఏం చదువుకున్నారు? పెళ్ళి అయిన తర్వాత మీ భర్త వాళ్ళింటికి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్నారా, లేదంటే మీ పుట్టింటి నుంచే వ్యవసాయ రంగంలో ఉండడం జరిగిందా?
5: నా పుట్టినింట్లో అయితే వ్యవసాయం అయితే లేదు, కానీ నేను భర్త దగ్గరికి వచ్చిన మా ఆయన కండెట్టరు, నేను వచ్చేసి మా ఆయన కండక్టర్గా డ్యూటీకి పోయిన

0: తర్వాత కూడాను నేను వ్యవసాయమే చేసుకుంటూనే ఉన్నాను.
1: రాజమ్మ గారు ఇప్పుడు చెప్పారు కదా, అంటే మీ పుట్టింట్లో అయితే లేదు, ఏదైతే వ్యవసాయం ఉందో అది లేదు, మీరు మెటినింటికి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో రావడం జరిగింది కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు మీ భర్త ఉద్యోగంలో ఉన్నారని చెప్పారు, అయినా కూడా మీరు వ్యవసాయ రంగం మీద మక్కువతో వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. అంటే ఎన్ని ఎకరాల్లో మరి ఈ మలబరీ పట్టుపురుగులను పెంచుతున్నారు?
0: నేను వచ్చేసి 7 ఎకరాలు ఉన్నింది నాకు, దాంట్లో 3 ఎకరాలు సాగు చేస్తున్నాము.
1: ఈ మల్బరీ పట్టుపురుగుల్ని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు?
0: 2006 నుండి సాగు చేస్తున్నాను.
1: ఇప్పుడు 2006 నుంచి సాగు చేస్తున్నారు, దాదాపుగా 12 ఏళ్ళు 11 ఏళ్ళు అవుతూ ఉంది మీరు ఈ మల్బరీని సాగు చేయబట్టి. మరి ఇవే కాకుండా మిగతా పంటలు ఏమన్నా సాగు చేశారా?
0: మామిడి సాగు చేస్తున్నాను ఇప్పటికి కూడాను, అవి కూడా ఉన్నాయి. అయినా నాకు మామిడి ఏమీ ఇంట్రెస్ట్ లేకపోయింది, కొద్దిగా దాన్ని లేపి 1.5 ఎకర సాగు చేయాలని చెప్పేసి దాన్ని లేపేసి మళ్ళీ మలబరీ పెట్టాలని అనుకున్నాను.
1: రాజమ్మ గారు, మరి మనము మలబరీ సాగు చేసుకోవాలంటే మరి పొలాన్ని అంటే భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, తర్వాత మీరు ఆ మలబరీ మొక్కల్ని ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది, ఈ మలబరీ ఏమేమి రకాలు ఉన్నాయంటారు?
0: హైబ్రిడు, మరి ఇంకో 2 రకాలు ఉంది, మళ్ళీ రేషం వచ్చేసి సన్ఫ్లవర్ ఇది అంటున్నారు. అదైతే ఆకైతే ఇంతకుముందు అయితే నాటి ఉన్నింది, ఇప్పుడైతే మంచి క్వాలిటీ ఆకు ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నాము, బాగా ఉంది పంట.
1: ఇప్పుడు అంటే ఏదైతే మీరు తీసుకొని వస్తున్నారో కట్టెలు, కట్టె పొలాలని, అంటే ఎక్కడి నుంచి ఇంతకుముందే ఉండేటివే మీరు వాడుకుంటున్నారా, వేరే పొలాల నుంచి తీసుకువచ్చి నాటుకుంటున్నారా?
0: మేము వచ్చేసి ఇది నర్సరీ వచ్చేసి అగ్రహారం నుండి తీసుకొస్తున్నాము. అది వచ్చేసి ఒక పుల్ల వచ్చేసి 5 రూపాయల నుండి 2.5 రూపాయల వరకు తీసుకొచ్చాము ఇంతకుముందు. ఇప్పుడు కూడాను 2.5 రూపాయలు 1.5 రూపాయలు ఎంత కంపల్సరిగా ఉంది ఇప్పుడు రేటు. అది వచ్చేసి ఎకరాకు వచ్చేసి 5,000 నాడుతున్నాము. అది 3x3 పెడుతున్నాము, ఒకసారి 3 నుండి 6 వరకు సాగు చేస్తున్నాము. అది కొంచెం గడ్డి ఎక్కువ పడుతుందని చెప్పేసి 3x3 పెట్టినాము. దాన్ని మేము బాగా ఫస్ట్ దున్నేసి ఫ్లవర్ వేపిచ్చేసి బాగా నీట్గా పెట్టుకున్నాక నాటిన తర్వాత డ్రిప్ వేసేస్తాము. డ్రిప్ వేసిన తర్వాత దానికి 2 రోజులు 3 రోజులు తేమ అయిన తర్వాత నాటేస్తాము.
1: రాజమ్మ గారు, మీరు నాటిన తర్వాత మరి ఎన్ని రోజులకు అది చిగురిస్తూ ఉంది, తర్వాత నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాల్సి ఉంటుంది?
0: రోజుకు వచ్చేసి 2 గంటలు 3 గంటల సేపు దానికి తడి ఇచ్చినామంటే ఒక 1.5 రోజులకల్లా చిగురొచ్చేస్తుంది. చిగురు వచ్చిన తర్వాత మాకు 4 నెలలు కటింగ్కి రాదు. అయిన తర్వాత 25 రోజులకి ఆకు వచ్చేస్తుంది, మళ్ళీ 20 రోజులకి మళ్ళీ 25 రోజులకల్లా పట్టు పురుగులు తీసుకురావచ్చు.
1: సరేనండి, ఇప్పుడు ఆ చిగురు వచ్చిన తర్వాత మరి అది మనకి ఆకు రావడానికి సమయం ఎంత పడుతుంది, తర్వాత ఆ వచ్చేంత వరకు మరి దానికి ఏమేమి పోషకాలు అందిస్తున్నారు?
0: ఆకు రావడం అంటే 120 రోజులు, స్టార్టింగ్ నాటినప్పుడు 120 రోజులు పడుతుంది ఆకు రావడం అంటే. మళ్ళీ అది ఇది అయిన తర్వాత 25 రోజులకల్లా మళ్ళీ పెరుగుదల ఇదైపోతుంది. అసలు కటింగ్ అయిపోయిన తర్వాత ఒక 25 రోజులు 4 రోజులకల్లా పెరుగుతుంది.
1: దానికి మరి ఎలాంటి ఎరువులు వేసుకుంటున్నారు, తర్వాత ఆకు అనేది మరి ఎప్పుడు కట్ చేయడం జరుగుతుంది?
0: ఎరువులంటే మామూలు పశువుల ఎరువు ఎక్కువ వాడాలి, ఎక్కువ మందులు కొట్టేకి లేదు. ఆల్ 19 13045 మళ్ళీ లేదంటే ఇది అమోని సల్ఫాటు అంతే. ఎప్పుడన్నా కొంచెం ఇది గడ్డి ఎక్కువ ఉన్నిందంటే ఇది సూపరు అంతే సార్ వేసేది, అద్మేంత వరకు అదే వేసేది.
1: ఇప్పుడు ఎప్పుడైతే ఆకు తయారైపోతుందో, తయారైన తర్వాత మనకి ముఖ్యంగా ఈ మలబరీ పట్టుపురుగుల పెంపకంలో ఏమంటే మనము గూళ్ళు తెచ్చుకోవాలి. మరి ఆ గూళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, తర్వాత ఆ గూళ్ళు తెచ్చుకునే కన్నా ముందు మనము ఈ రేరింగ్ షెడ్ని మనం తయారు చేసుకోవాలి. మరి రేరింగ్ షెడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, తర్వాత అవి కొలతలు ఎన్ని కొలతల్లో మనం తయారు చేసుకోవాలి, తర్వాత మీరు రేరింగ్ షెడ్ తయారు చేసుకునేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఫస్ట్ వచ్చేసి బాగా నీట్గా బ్లీచింగ్ కొట్టేస్తాము. బ్లీచింగ్ కొట్టి 50 అడుగులకు గాను 30 కేజీలు బ్లీచింగ్ వేసుకుంటాము. బ్లీచింగ్ వేసుకొని జనరేటర్ తీసుకొని తొట్టిలాగా అడుగు నీళ్లు పెట్టుకొని అడుగు అయిన తర్వాత మామూలు స్ప్రే చేస్తాము. షెడ్ అంతా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నీట్గా చేసి వాకిలేసేసి మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత ఇది ఆస్త్రాన్ని కొడతాం అనమాట. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ స్ప్రే చేస్తాము. మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత బాగా ఇదైన తర్వాత మళ్ళీ

0: రోజులకి పురుగులు పట్టు పురుగులకి వస్తాము.
1: రాజమ్మ గారు, అంతకన్నా ముందుగా మరి మనము రేరింగ్ షెడ్ కట్టుకోవాలి ముందుగా. అంటే మీరు దాదాపు 15 నుంచి చేస్తున్నారు కదా, మీరు రేరింగ్ షెడ్ కట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, కట్టుకునేటప్పుడు ముందుగా మీరు అప్పుడు దాదాపుగా ఎంత ఖర్చు వచ్చింది మీకు, తర్వాత మీకు ఈ పట్టు పరిశ్రమ శాఖ ఏమన్నా మీకు సబ్సిడీ ఇవ్వడం జరిగిందా?
0: సబ్సిడీ అయితే అప్పుడు 80,000 నిండింది. అప్పట్లోన నాది వచ్చేసి 3 లక్షల వరకు అయ్యిందనమాట షెడ్కి. 3 లక్షలు అంటే వాళ్ళు ఇచ్చింది 80,000, చేతుంటే వేసుకుండేది 2.5, అంత మాత్రం వేసుకున్నాను. బాగా ఇది అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ అప్పుడు స్టార్టింగ్లోనే కట్టెలు పెట్టుకున్నాము. కట్టెలు తీసేసి ఐరన్ చేసుకుని బాగా స్టాండ్ చేసుకుని పంట బాగా నీట్గా వస్తూ ఉన్నట్లల్లా ఒక్కొక్కటి స్టాండు సైడు అంతా నీట్గా చేసుకుని వేసినాము.
1: ప్రస్తుతం అయితే ఎవరైతే కొత్తగా ఈ మల్బరీ సాగు చేసుకోవాలనుకుంటున్నారో రైతులు, మరి ఇప్పుడైతే ప్రస్తుతము ఎంత ఖర్చు కావచ్చు, అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంటుందంటారు?
0: ఇప్పుడైతే 6 లక్షల దాపు అవుతుంది. 1-2 డబుల్ అవుతుంది. 1-2 డబుల్ 6 అవుతుంది, 7 అవుతుంది. ఇప్పుడు రేటు తక్కువ ఉన్నింది, ఇప్పుడు రేటు ఎక్కువ ఉన్నింది. 1-2 డబుల్ అవుతుంది. ఇప్పుడు రేషన్ వీళ్ళు సబ్సిడీ కూడా చాలా ఇస్తున్నారు. అప్పుడు బరీ 80,000 ఇస్తున్నారు, ఇప్పుడు 1.5 ఇస్తున్నారు. వీళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు.
1: అంటే ఈ పట్టు పరిశ్రమ శాఖ వారు సబ్సిడీ రేటు పెంచారు, తర్వాత అప్పుడైతే 80,000, ఇప్పుడు దాదాపు 1.20 నుంచి 1.80 దాకా ఇస్తుండడం జరుగుతుంది.
0: 1.80 దాకా ఇస్తున్నారు. దాంట్లో వచ్చేసి అప్పుడు ఏంది అంత అమౌంట్ కట్టించుకుంటుంటారు. ఇప్పుడు చంద్రికలు వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు, షెడ్డు కట్టించుకున్న తర్వాత మామిస్ట్ ట్రైలు వాళ్ళు ఊరికే ఇస్తున్నారు.
1: సరేనండి, ఇప్పుడు మీరు దాదాపుగా 15 నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నారు, చాలా పంటలు సాగు చేశారు, తర్వాత ప్రస్తుతం అయితే ఈ మల్బరీ అలాగే పట్టుపురుగుల పెంపకంలో చాలా అనుభవం మీరు గడించారు కదా, మరి అప్పటికి ఇప్పటికీ పద్ధతులు ఏమన్నా మారాయి అంటారా? మారితే ఏమేం మారాయి? అప్పుడు ఎట్లా చేసుకునేవారు, ప్రస్తుతం అయితే ఎట్లా చేసుకుంటున్నారు?
0: అప్పుడైతే రోజుకి 4 సార్లు వేస్తూ ఉండింది అప్పుడు గంపల్లా మేపేటప్పుడు. ఇప్పుడు షెడ్లో వచ్చేసి రోజుకి 2 సార్లు వేస్తాము. 2 సార్లు అంటే చలికాలం వచ్చేసి 9 గంటలుంటే 10 గంటల లోపల వేస్తాము. మామూలు ఎండాకాలం అయితే 5-6 గంటలకే పోయి 8 గంటలకల్లా వేస్తాము. వర్షాకాలం వచ్చేసి కొద్దిగా వర్షం కొంచెం ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా మంజు కురుస్తుంది కాబట్టి 7 నుండి 8 నుండి వేస్తూ ఉంటాము.
1: అప్పుడైతే మామూలుగా ఏదైతే ఆకు ఉందో దాన్ని తీసుకువచ్చి కట్ చేసి చిన్నగా ఆ పరికరాలు వాడి మేపేవారు. ప్రస్తుతం అయితే ఈ కొమ్మ మేప పద్ధతి అనేది వచ్చేసింది, ట్రేలో వేసేస్తున్నారు. అప్పుడంతా చంద్రికలు ఉండేటివి కదా, మరి అప్పటికిప్పటికీ ఈ పెట్టుబడిలో తేడా వచ్చిందంటారా? తర్వాత పని చేసే దాంట్లో కూడా మరి పని ఇప్పుడు తక్కువ ఉందా అప్పుడు తక్కువ ఉందంటారా, ఇప్పుడు ఎక్కువ ఉందా అప్పుడు ఎక్కువ ఉందంటారా?
0: అప్పుడు చాలా పని నింది. అప్పుడు చాలా అంటే ఎప్పుడు ఎనీటైము పని చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 1:30 2 గంటల సేపు, సాయంత్రం వచ్చేసి 1-2 గంటల సేపు, మధ్యాహ్నం వచ్చేసి 1 గంట సేపు, అంతా 4 గంటల సేపు అంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఈ వ్యవసాయం వచ్చేసి ఇది మరబలి వచ్చేసి ఎప్పుడు నీటిలోనే ఉంటాం. అది వచ్చేసి ఎప్పుడు ఎండ్లో ఉండాల్సింది, వేరే పని అయితే ఎండ్లోనే ఉండాల్సింది. ఇదైతే ఎప్పుడు నీటిలోనే, మామూలు రేషన్ షెడ్లోకి పోతే ఏందో 1:30 2 గంటల సేపు, సాయంత్రం 2 గంటల సేపే, ఏమి ఎప్పుడు నీటిలోనే ఉన్నట్లు ఉంటుంది. ఏమి ఇబ్బంది పడేంత అవసరం కూడా ఉండదు అన్నమాట.
1: అంటే దాదాపుగా ఈ పంట అంతా మనము షెడ్లోనే మేపుతున్నాం కాబట్టి మనము నీడ కిందే ఉంటాము, ఎక్కువ ఎండ తగలదు.
0: అసలు ఎండ అనేది పడదు అనమాట. ఎప్పుడు మనం ఎప్పుడు ఇచ్చేసుకుంటాము, ఎప్పుడు ఆకు ఎండకు పడితే మనకు ఆకు ఉండదు కదా, అందుకోసం ఎప్పుడు నీటిలోనే ఉన్నట్లు ఉంటుంది.
1: రాజమ్మ గారు, మరి ఈ పట్టు గూళ్ళు అనేవి మీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? అందాజుగా మరి నెలకో తర్వాత 2 నెలలకో 3 నెలలకో మీరు పంట అయిపోతూ ఉంటుంది కదా, మరి ఎన్ని కేజీలు తీసుకురావడం జరుగుతుంది? అందాజుగా మీకు ఈ ప్రభుత్వ సహకారం ఏదైతే ఈ పట్టు విస్తరణ కేంద్రం ఉందో కళ్యాణ దుర్గంలో, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ వివరాలు చెప్పండి.
0: మాకు వచ్చేసి కిరణ్ కుమారు సీనియర్ శాస్త్రవేత్త, మామూలు ఇది కళ్యాణ దుర్గం మండలము, ఇది పరిశ్రమ కళ్యాణ దుర్గము, అక్కడి నుండి తీసుకొస్తాము. మాకు వచ్చేసి 3 ఎకరాలు, 15 రోజులకు ఒకసారి గ్యాప్ ఒకటే ఉంటుంది, నెల పంట వస్తుంది.
1: ఇప్పుడు మీరు ఏవైతే గూళ్ళు తీసుకువస్తారో అంటే మీరే చాకీ కట్టుకోవడం జరుగుతూ ఉందా, లేకపోతే మీకు చాకీ కట్టిన తర్వాత ఎన్నో జ్వరానికి మీకు అందించడం జరుగుతుంది?
0: మాకు వచ్చేసి కళ్యాణ దుర్గం వచ్చేసి 2 జ్వరం వరకు లేపిస్తారు. అక్కడ ఇక్కడ నుండి కళ్యాణ దుర్గం నుండి మా ఊర్లోకి ఎనమల దొడ్డికి తీసుకుపోతాము. తీసుకుపోయి రెండో జరుము అంటే తిరుగు రోజు ఆకేమ అప్పుడు మేము

0: చూస్తామన్నమాట, ఆకేయొచ్చినా వేయకూడదు అని చెప్పేసి. సో ఆకేయచ్చు అనుకుంటే వేసేస్తాము, లేదు ఇది ఇంకో రోజు వెయిట్ చేసేదంటే వేసేస్తాము అనమాట. అది మేము చూసుకొని వేస్తాము.
1: రాజమ్మ గారు, ఏదైతే మీరు రెండవ జ్వరం తర్వాత ఈ పట్టుగుళ్ళు తీసుకుపోతున్నారో, తీసుకుపోయినప్పటి నుంచి మరి పంట అయిపోయేంత వరకు దాదాపుగా ఎన్ని రోజులు పడుతుంది అంటారు?
0: 20 రోజులు 23 రోజుల కంటే అయిపోతుంది. 23 రోజుల కల్లా అయిపోతుంది. అయిపోతున్నట్లే మేము అది చంద్ర అంటే పంట అంతా అయిపోతుంది, గూళ్ళు అయితే ఇంకో 4-5 రోజులు ఉంటాయి. అది ఇచ్చేసేదానికి 5 రోజులు పడుతుంది, 5 రోజులు 6 రోజులు పడుతుంది. చంద్రికలు పొరిచిన తర్వాత 7వ రోజు మేము గూడు ఇప్పిస్తాం.
1: సరేనండి, ఇప్పుడు మరి ఏవైతే మీరు తీసుకొని వచ్చి ఆ గూళ్ళు వేసుకుంటారో మీ యొక్క రేరింగ్ షెడ్లో, అప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే మనకి ఈ కాలాలు అనేటివి వర్షాకాలము, చలికాలము, వేసవికాలం ఉంటాయి కదా. ఈ కాలంలో మరి ఆ గూళ్ళకి మనము ఏదైతే ఎండాకాలం అనుకో చల్లదనాన్ని కల్పించాలా, తర్వాత వర్షాకాలం అయితే దానికి వేరే విధంగా వెచ్చదనం, ఆ వివరాలు చెప్పండి.
0: చలికాలం వచ్చేసి బొగ్గులు పెడతాము, రౌండ్గా 4, ఆ పక్క 4, ఈ పక్క 4 బొగ్గులు పెడతాం, బాక్సుల్లో పెడతాము. ఇది ఎండాకాలం వచ్చేసి చుట్టూరా షెడ్ బయట పాగర్స్ వేస్తాము. పాగర్స్ వేసి ఇది జనరేటర్ ఎత్తేస్తాము. జనరేటర్ ఎత్తేస్తే పాగర్స్ అంతా మనము వర్షాకాలంలో అట్లా తుఫాను పట్టుకొని ధూమ్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అనమాట, చల్లగా ఉంటుంది.
1: సరేనండి, తర్వాత మీది కుందిరిపి మండలము, మీకు కళ్యాణదుర్గం దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ కళ్యాణదుర్గంలో మరి పట్టు పరిశ్రమ శాఖ విస్తరణ కార్యాలయం ఉంది. ఇక్కడ ఒక శాస్త్రవేత్త కూడా ఉంటారు, కిరణ్ కుమార్ గారు. మరి వీరు మీ ఊరికి రావడం జరుగుతుందా? తర్వాత అక్కడ మీ పొలాలను చూసి తర్వాత ఏమన్నా అక్కడ దానికి ఏమన్నా చీడపిడులు అవన్నీ ఏమన్నా వస్తే అవన్నీ ఏమన్నా సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుందంట?
0: అవును, కిరణ్ కుమార్ గారు వస్తుంటారు, సలహా ఇస్తుంటారు. పలానా ఇది చేసుకోండి, ఇది చేసుకోండి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము కూడాను పాటిస్తాము. పాటించి ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని వాళ్ళు కూడా మాకు చాలా సుసాగం ఇస్తున్నారు.
1: రాజమ్మ గారు, ఈ పంట మరి అంటే ఏవైతే పట్టుగుళ్ళు మీరు మేపుతారో అయిపోయిన తర్వాత ఎక్కడికి మార్కెట్కి తీసుకువెళ్తారు? తీసుకువెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అందాజుగా రేటు ఏ విధంగా ఉంటుందంటారు?
0: 400 నుండి 500, 600 వరకు ఉంది రేట్. అయితే తక్కువ అంటే మినిమం అంటే 450 నుండి కష్టంగా అంటే కూడా 470, ఇప్పుడు వచ్చేసి 500, 600, 650 వరకు రేట్ ఉంది. దాదాపు నేను వచ్చేసి 250-300 గుడ్లు మేపుతాను. నెల వచ్చేసింది ఏంటంటే 80,000-90,000 కంపల్సరీ తీసుకొస్తాను. నేను ధర్మవరం ఇందోపురం పోతుంటాను.
1: మరి ఇక్కడ నుంచి అక్కడికి మరి మీరు ఏ విధంగా తీసుకువెళ్తారు? అంటే రవాణా వ్యవస్థ మీకు ఏ విధంగా ఉంది? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మవరం కానివ్వండి, హిందూపురం కానివ్వండి, అక్కడ మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి?
0: మాకైతే ఇంత నేనే మహిళ పోతుంటాను, నేనైతే చాలాసార్లు కంపల్సరీ నేనే పోతున్నాను. నాది వచ్చేసి మహిళ ఆడైతే జాలరీ, ఇది మామూలు. మేము ఇప్పుడు ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాము, మహిళ అంటే రూములు కూడాను మాకు ధర్మవరం కానీ బాగానే సారు ఇచ్చేస్తున్నారు. మాకు వర్కర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏం మాకైతే ఇబ్బంది పడము. దాదాపు నేనైతే 7 ఏళ్ళ నుండి ధర్మవరమే పోతున్నాను. ఫస్ట్ మనము సారు ఇక్కడ ఇంతకుముందు ఇక్కడే పనిచేసేవాళ్ళు, అక్కడ పోయినాక మీరు రాండి మేమల్లా రేట్ వేసిస్తామన్న అప్పటి నుండి బాగానే మేమైతే ఇచ్చేస్తున్నాము.
1: రాజమ్మ గారు, మీరు ఒక మహిళ అభ్యుదయ రైతు కదా, మరి మీరు మల్బరీ పట్టు పురుగుల్ని పెంచుతూ ఉన్నారు, బాగా సక్సెస్ఫుల్గా ఆ పంట దిగుబడి సాధిస్తున్నారు కదా, మరి ఎవరన్నా అంటే ఈ మహిళా రైతులు పని చేసుకోవాలంటే మల్బరీ పెట్టుకోవాలంటే బాగుంటుందంటారా లేకపోతే వేరే విధంగా ఉంటుందంటారా?
0: చాలా బాగుంటుంది. ఇది మాత్రము ప్రతి ఒక్కదానికి అది పంట వస్తే ఎంత ఖుషి అంటే ఎంత పెద్ద పండుగ వస్తుందో అంత ఖుషిగా ఉంటుంది. ఇది రేషన్ పంట తీసేటప్పుడు మాత్రం అది ఏమన్నా ఇది కానీ ఏమన్నా కానీ చాలా బాగుంటుంది.
1: బాగుందండి రాజమ్మ గారు, మీరు మీకున్న పొలంలో దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఒక మహిళా అభ్యుదయ రైతుగా వ్యవసాయాన్ని సాగిస్తూ అలాగే కొన్ని పంటలు పండించి తర్వాత మీకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో ముఖ్యంగా ఈ మల్బరీని సాగు చేసుకొని ఒక మహిళా అభ్యుదయ రైతుగా మీరు ఏమేమి సాధించారు, ఆ పంటను సాగు చేసుకోవడంలో మరి ఎలాంటి మెళకువలు తీసుకున్నారు, ముఖ్యంగా మీకు ఈ కళ్యాణదుర్గంలో ఉండే పట్టు విస్తరణ కేంద్రం ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందాయన్న విషయాలు బాగా తెలియజేసారు. నమస్కారం
0: సార్. నమస్కారం అండి.
2: విన్నారుగా, మల్బరీ ఆకును ఏ విధంగా పెంచుకోవాలి, ఎలాంటి ఎరువులు వేస్తే ఆకు నాణ్యతగా ఉంటుంది, అలాగే పట్టు పురుగులను పెంచుకోవడంలో ఎలాంటి మెళకువలు తీసుకోవాలి అన్న విషయాలు కుందిరిపి మండలం ఎనుమ

0: కోమలదొడ్డి అభ్యుదయ మహిళా రైతు శ్రీమతి కె రాజమ్మ గారు పరిచయ కార్యక్రమంలో వివరంగా తెలియజేశారు.
1: మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు,
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం ఓ జానపద గీతం.

0: में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
2: కార్యక్రమం తర్వాత రైతులకు సూచనలు.
3: వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకి సూచన ఏమిటంటే, ఈ భూమి దున్నుకోవడం, సేద్యం చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. దాంట్లో ముఖ్యంగా రైతులు ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే, ఏ రకం ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, రసాయనిక ఎరువులు తీసుకుని ఉంచుకోవాలి, నిల్వ చేసుకోవాలి అవసరమైనప్పుడు వేసుకోవడానికని ఒక ఆలోచన రైతుల్లో ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళకి ఊహలో కానీ వాళ్ళకి తెలిసినటువంటి ఒకటి రెండు బ్రాండ్లు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ దృష్టిలో పెట్టుకుని అవే కావాలి అని అంటూ ఉంటారు. ఉదాహరణకి ఏంటంటే యూరియా. యూరియా అంటే చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, అవి రైతుకి తెలుసు. అలాగే పొటాష్, MOP అని అంటాం, యూరియా పొటాష్, అది కూడా చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, అవి రైతుకి తెలుసు. కానీ

0: ఈ భూమి దున్నుకోవడం, సేద్యం చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. దాంట్లో ముఖ్యంగా రైతులు ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే ఏ రకం ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, రసాయనిక ఎరువులు తీసుకుని ఉంచుకోవాలి, నిల్వ చేసుకోవాలి అవసరమైనప్పుడు వేసుకోవడానికని ఒక ఆలోచన రైతుల్లో ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళకి ఊహలో కానీ వాళ్ళకి తెలిసినటువంటి ఒకటి రెండు బ్రాండ్లు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ దృష్టిలో పెట్టుకుని అవే కావాలి అని అంటూ ఉంటారు. ఉదాహరణకి ఏంటంటే యూరియా, యూరియా అంటే చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, అవి రైతుకి తెలుసు. అలాగే పొటాష్, MOP అని అంటాం, యూరియా పొటాష్, అది కూడా చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, అవి రైతుకి తెలుసు. కానీ భాస్వరం మాటకు వస్తే సూపర్ ఫాస్ఫేట్ అది ఒకటే కాకుండా ఈ కాంప్లెక్స్ రూపాల్లో కూడా ఈ భాస్వరం బాగా లభ్యమవుతూ ఉన్నదనమాట. ఈ భాస్వరం కాంప్లెక్స్ రూపాల్లో లభ్యమయ్యే వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే DAP, డైఅమోనియం ఫాస్ఫేట్ అంటాం. దీంట్లో 18% నత్రజనింది, 46% ఈ భాస్వరము ఉందన్నమాట. ఈ భాస్వరం ఈ DAP అడిగేటప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఈ గోదావరి DAP కావాలని అడుగుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన బ్రాండ్ నేమ్ అదొకటి కాబట్టి. తర్వాత దాంట్లో అదే ప్రతి రైతు కావాలని అడిగినప్పుడు కొంత ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మిగతా కంపెనీ ఉన్నాయి. IPL కంపెనీలో DAP ఉంది, ఇఫ్కో DAP ఉంది, గోదావరి DAP ఉంది, కోరమాండల్ వాళ్ళది DAP ఉంది, జువారి వాళ్ళ DAP ఉంది. ఇదివరకు స్పిక్ కంపెనీ కూడా DAP తయారు చేసేది, కానీ ఇప్పుడు తయారు చేయట్లేదు అనుకోండి. తర్వాత RCF వాళ్ళది, రాష్ట్రీయ కెమికల్స్ వాళ్ళది కూడా DAP ఉందన్నమాట. ఇన్ని DAPలు మనకి ఉత్పత్తి అవుతున్నప్పుడు మన దేశంలో ఒక గోదావరి DAP కావాలని రైతు అడిగితే మన రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా గోదావరి ఫెర్టిలైజరు DAP సప్లై చేయడం చాలా కష్టం అవుతుంది. దానితో ఏంటంటే ఇంకా రైతుల్లో అసంతృప్తి, మాకు DAP దొరకలేదు, అది దొరకలేదు, ఎరువులు కొరత వచ్చింది, ఎరువులు లేవు అని ఇంకా గొడవ అన్నమాట. అది కాకుండా రైతులు నేను కోరేది ఏంటంటే, ఒక శాస్త్రవేత్తగా నేను కోరేది ఏంటంటే, DAPలో ఏ DAP అయినా తీసుకోండి, అది 18 నత్రజని, 46 భాస్వరం ఉందా లేదా అది చూసుకోండి, అంతేగాని ఒకే బ్రాండ్ కావాలనేది మాత్రం మీరు దానికోసమే పట్టు పెడితే అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇటు ప్రభుత్వానికి కష్టం అవుతుంది, మీకు సప్లై చేయకపోవడం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే మిగతా బ్రాండ్ మీరు తీసుకోకపోవడం వల్ల కానీ మీకు కూడా నష్టం అవుతుంది అన్నమాట. కొంతమంది తెల్లగా ఉంది DAP అని అంటారు, కొంతమంది కలరు డార్క్ కలర్లో ఉంది DAP అని అంటారు, కానీ ఆయా కంపెనీల దీన్ని బట్టి ఆ రంగు అలా వస్తుంది. ఎందుకంటే మూల పదార్థం వాడడం, దానికి ఫిల్లింగ్ మెటీరియల్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే 18 నత్రజని, 46 భాస్వరం ఉన్నప్పుడు 100లో మిగతాదంతా వేరే ఫిల్లింగ్ మెటీరియల్ ఉండాలి కదా, దానికి వాడే కెమికల్స్ ఈ తటస్థ పదార్థాల వల్ల ఈ రంగులు కూడా మారుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే మీరు రంగును బట్టి కాకుండా పోషక పదార్థాలను బట్టి మీరు చూసుకుని ఏ DAP అయినా కానీ మీరు తీసుకోవచ్చు.
1: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 35.6 డిగ్రీల సెల్సియస్గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.2 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చు. నైరుతి నుండి పశ్చిమం దిశగా గాలులు గంటకు 14 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 62 నుంచి 70%, మధ్యాహ్నం పూట 40 నుంచి 65% నమోదయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లను వినియోగించే రైతు సోదరులు సకాలంలో వాతావరణ సూచనలను మరియు జిల్లావారి వ్యవసాయ సలహాలను పొందడానికి గూగుల్ ప్లేస్టోర్ నుండి వ్యవసాయ వాతావరణం మరియు

0: మేఘదూత్ మొబైల్ యాప్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
2: శ్రోతలు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం, ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.

0: భారత్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని, వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్, అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో, చేనులలో ట్రై చేస్తాను. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, దాని తర్వాత మనము మన వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకొని మళ్ళీ దాన్ని మన దగ్గరకు పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరికి తీసుకెళ్తాము. సో ఈ విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందు అనేది అందుబాటులో ఉండకపోవడమో, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు, రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన

0: అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
1: మీరు అన్నట్టు ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అవుతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి ఎన్ఎఫ్ఎస్ఎం అండ్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి ఎన్ఎఫ్ఎస్ఎం ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్కి అనుగుణంగా ఒకటి నుంచి రెండు ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనము ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతనైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపైపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటి అని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
0: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
1: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక వల్ల ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకొని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే ఇలా అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడు వేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమైనా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే కానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రులు లాంటివి ఇవ్వడము, అదేవిధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్ళు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2-2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను, మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకొని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్ళకు

0: ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఉంది, సో వర్మి కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏం వేయాలా దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్. అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయడం,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్, మనం ఎట్లనైతే ట్రైబల్ సప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నాయో, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మి బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మి బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేలుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి, ఈ ఎత్తుమడుల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళు కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానీ ఇవ్వని అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం, అంటే ఉన్న పశువులకు పశువైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సగినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో కూడా వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022 వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమల్ల పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం కనుగొన మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాదు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: కార్యకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన ఈ పాట.

0: ಬಾಬೋ. ತನ್ನ ಪದಮು ಚೋರ್ಚಿ ಪಾಠ ಕೂರ್ಚಲೇದ
1: ಸುಭಾಷ್
0: ದನಿನಿ.

విన్న పాట ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. అలా మొదలైంది చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట, గీత రచన సీతారామశాస్త్రి, సంగీతం కె కళ్యాణ్ మల్లిక్. విందామా?

మీరు విన్న ఆ పాట ఆస్తి మూరెడు ఆశ బారెడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. గీతరచన వెన్నెలకంటి, సంగీతం రాజ్కోటి. శ్రోతలు 101.7 MHz ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. కళ్యాణ మండపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం ఆదినారాయణరావు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. బొమ్మరిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్ పాడిన పాట. సాహిత్యం కులశేఖర్ మరియు అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. వార్తల వివరాలు. భారత జపాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు ఈరోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: భారత్ ఔర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఔర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చి తరహ సమజ్తే హై. ఇసి దిశా మే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీ కండక్టర్, క్వాంటమ్ ఔర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లాయ్ చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరెంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఔర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగి.
0: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రాంచీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా మొక్కవారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 95,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
2: 2,86,000 పంచాయతే హైన్ ఔర్ 5 సాల్ మే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే 7.5 లాఖ్ కరోడ్ రూపాయా ఖర్చా హోంగే. మత్లబ్ 5 సాల్ మే హర్ పంచాయత్ కో 2 కరోడ్ రూపాయా సే జ్యాదా మిలేంగే, హర్ సాల్ 2 కరోడ్ రూపాయా. ఔర్ యే పైసా ఠీక్ సే గాంవ్ మే ఖర్చ్ హో గయా తో మజ్దూరో కో రోజ్గార్ తో మిలేగా హీ, లేకిన్ గాంవ్ కీ తస్వీర్ భీ బదల్ జాయేగీ ఔర్ వహాన్ కీ జనతా కీ తక్దీర్ భీ బదల్ జాయేగీ.
0: అమర్నాథ్ యాత్ర కోసం 4,822 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు ప్రారంభించారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్ధిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ధి చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే నేటికి 7,15,000 చదరపు కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తర్వాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ
3: The energy situation in India, in my view, has to be on availability. And the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system, which absorbed that increase.
0: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31గా పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీబీజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు 1 వారం రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక

కర్ణాటక అంతర్గత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లడక్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా ఐఎండి పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండి వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది.

0: మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమాచార్యుల వారి కీర్తన.

0: అన్నమాచార్యుల వారి కీర్తన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి.
1: కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటికి వింటారు. రచన శ్రీమతి కె పద్మ, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. వినండి కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటిక.
2: ఏమ్మా రాధ, ఏం చేస్తున్నావు?
3: రండి పిన్ని గారు, కూర్చోండి.
2: మీ అత్తగారు ఊరెళ్ళారటగా?
3: అవును పిన్ని, మా ఆడపడుచు రజనీకి ఒంట్లో నలతగా ఉందని ఫోన్ చేసింది. వారం రోజులుండి వస్తానని నిన్న సాయంత్రం అత్తయ్య ఊరు వెళ్ళారు. వెళ్లే ముందు మీ ఇంటికి వచ్చారు కూడాను.
2: అవునట, మా కోడలు చెప్పింది. అప్పుడు నేను ఇంట్లో లేనులే. అవును, బుజ్జిగాడు కనపడటం లేదు.
3: వాళ్ళ నాన్నగారితో బయటికి వెళ్ళాడు. కాఫీ తీసుకోండి.
2: ఇప్పుడే తాగానమ్మా.
3: అరకప్పు మాత్రమే తెచ్చాను, తీసుకోండి.
2: కామాక్షం ఊరెడితే వెళ్తిగా ఉంటుంది నాకు, కాలక్షేపమే ఉండదు.
3: అత్తయ్య గారు మీరు మంచి స్నేహితులు, అందుకే మీకు అలా ఉంటుంది.
2: నేను సక్కుబాయి, శాంతమ్మ, కాంతామణి కాశీకి వెడుతున్నాం. కామాక్షిని అడిగితే మా అబ్బాయి పరిస్థితి బాగాలేదు, రాను అంది. అందరూ కలిసి వెళదామని నాకిష్టంగా ఉంది.
3: అత్తయ్య అంటూ ఉంటుంది ఎప్పుడూను, కాశీకి తీసుకువెళ్తాను అంటూనే మామయ్య గారు కాలం చేశారు అని.
2: కామాక్షికి రావాలనే ఉంది కానీ.
3: మీరంతా వెళ్తుంటే ఆవిడకి రావాలనే ఉంటుంది, డబ్బులకు ఇబ్బందిగా ఉంటుందని అత్తయ్య సంశయించినట్లున్నారు.
2: మీకు ఈ విషయం చెప్పలేదా?
3: చెప్పలేదు పిన్ని, మొహమాట పడ్డారేమో.
2: 2 వారాల తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. మీ ఆయన్ని అడిగి వారం తర్వాత చెప్పు.
3: అత్తయ్యను పంపాలనే ఉంది నాకు కూడా. ఆయన్ని అడిగాక మీకే విషయం చెప్తాను.
2: అలాగేనమ్మా, మంచిది, వస్తాను. ఇది చెప్పడానికే వచ్చాను.
3: మంచిది పిన్ని గారు.
4: రాధా, కాఫీ తీసుకురా.
3: ఇదిగోండి, బుజ్జిగాడికి సర్కస్ చూడాలని ఉందట, ఒకటే మారం చేస్తున్నాడు. సాయంత్రం వెళ్దామా?
4: సరే, సాయంత్రం వెళ్దాం, రెడీగా ఉండండి.
3: ఏమండి, ఒక మాట అడుగుతాను, కాదన్నారు కదా.
4: ముందు చెప్తే కదా అవునని కాదని అనడానికి.
3: శాంతమ్మ, కాంతామణి, రమణమ్మ, సక్కుబాయి అందరూ కాశీకి వెళ్తున్నారటండి.
4: ఏ, నువ్వు వెళ్తావా? నాతో సహచర్యం అంత విరక్తి కలిగిందా?
3: ఇప్పుడు అవసరం మనకి లేదులేండి కానీ అత్తయ్య.
4: రాధా, మన పరిస్థితి తెలిసి మాట్లాడుతున్నావా? నా జీతం ఇంటి అవసరాలకే సరిపోతుంది, కాశీలు కైలాసాలు అంటావేమిటి?
3: అది కాదండి.
4: నువ్వు ఇక మాట్లాడకు, నేను వెళుతున్నాను.
3: ఏమండి, వాళ్ళందరూ అత్తయ్యకి మంచి స్నేహితులు, అందరూ వెళుతూ ఉంటే ఏమండి, అత్తయ్యని పంపాలని ఉంది నాకు.
4: అవును నిజమే, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు, నువ్వు అది అర్థం చేసుకోవే.
3: మన పరిస్థితి ఈరోజు కాకపోయినా రేపైనా బాగుపడుతుంది, కానీ అత్తయ్యను కాశీకి పంపే అవకాశం రాకపోవచ్చు. నిదానంగా ఆలోచించండి.
4: అంటే నిన్ను రికమెండ్ చేయమని చెప్పి అమ్మ రజని దగ్గరికి వెళ్ళిందా?
3: అయ్యయ్యో, అత్తయ్య నాకేం చెప్పలేదు, రమణమ్మ పిన్ని గారు అడిగారు. మిమ్మల్ని అడిగాక చెప్తాను అన్నాను.
4: అడిగావు కదా, వీలు కాదని చెప్పి.
3: బాగున్నారా అత్తయ్య? రజని, అన్నయ్య గారు బాగున్నారా? రజని ఆరోగ్యం ఎలా ఉంది?
5: అంతా బాగున్నారమ్మా. అవును, బుజ్జిగాడేడి
3: బయట ఆడుతున్నాడు అత్తయ్య.
5: సరే, ముందు వెళ్ళి వాడిని తీసుకునిరా. వెళ్ళినప్పటి నుంచి కళ్ళల్లో మెసులుతున్నాడు అనుకో.
3: వాడు కూడా నాన్నమ్మ ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నాడు. ఉండండి, తీసుకొస్తాను. పిన్నిగారు, పిన్నిగారు.
2: రామ్మా రాధ, మీ ఆయన అడిగావా?
3: అడిగాను పిన్ని, డబ్బులకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు.
2: మీకిప్పుడు డబ్బు సర్దుబాటు కాకపోతే తర్వాత ఇద్దరులేమ్మా, నేను సర్దుబాటు చేస్తానన్నానుగా.
3: మరోసారి ఆయన అడిగి చూస్తాను.
2: సరేనమ్మా, ఏదో అందరం స్నేహితులం కదా, కలిసి పెడితే సరదాగా ఉంటుంది. జీవితం చివరి దశలో ఉన్నవాళ్ళం కదా, కాస్త పుణ్యప్రాప్తి కలుగుతుంది అన్న ఆశ.
3: పాపం అత్తయ్య గారికి వెళ్ళాలనే ఉంది. రేపు ఏ విషయం ఆయన్ని అడిగి తెలుసుకున్నాక చెప్తానే.
2: సరేనమ్మా, మంచిది, వస్తాను.
3: ఏమండి, రమణమ్మ పిన్ని డబ్బు సర్దుబాటు చేస్తాను అన్నారు, అత్తయ్యను కాశీకి పంపిద్దామండి.
4: చూడు, నన్ను అప్పులపాలు చేద్దామని చూస్తున్నావా?
3: అయ్యయ్యో, దానికంత రాద్ధాంతమా?

0: చూడు రాధ, ఆవిడ నాకన్న తల్లి. నాకు మాత్రం ఆమె మీద ప్రేమ లేదా? మన పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇటువంటి ప్రయాణాలు దేనికి? ఉన్న దగ్గర దేవుళ్ళు లేడా?
1: పెద్దావిడ, వాళ్లతో కొద్ది రోజులు దైవదర్శనానికి వెళితే ఆవిడకు తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుందండి. మీరు కాదనకండి, అత్తయ్యని పంపిద్దాం.
0: గుడ్ డాటర్ ఇన్ లా అని కండక్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మీ పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి. ఈ విషయంలో నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు.
1: ఈ మాత్రం దానికి అంతగా సీరియస్ అవుతారేంటండి? అత్తయ్య గారి సంతోషం మనది కాదా? మీరు డబ్బుల విషయం ఆలోచిస్తూ ఆవిడ్ని చిన్నబుచ్చకండి. నేను చెప్పేది కాస్త వినండి.
0: ఇదిగో, పాఠాలు నాకు కాదు, ట్యూషన్ పిల్లలకు చెప్పు.
2: చూడమ్మా రాధ, హరి చిన్నతనంలో చాలా జబ్బు పడ్డాడమ్మా. అప్పుడు కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి దర్శనం చేసుకుని పసుపు కుంకాలు 116 రూపాయలు సమర్పించుకుంటాను అని మొక్కుకున్నానమ్మా.
1: 2 ముక్కులు తీరాయా అత్తయ్య?
2: మీ మామయ్య గారు ఉన్న రోజుల్లో కంచి కామాక్షి, మధుర మీనాక్షిల దర్శనం కలిగిందనుకో. కానీ కాశీ తీసుకెడదామని అనుకుంటూనే ఆయన కాలయాపన చేస్తూ కాలం చేశారమ్మా.
1: అత్తయ్య బాధపడకండి.
2: చూడు రాధా, రమణమ్మ వాళ్ళు ఎలాగో కాశీకి ఎడుతున్నారు కదా, అబ్బాయిని అడిగి అమ్మవారికి పసుపు కుంకాలు, చీర 116 రూపాయలు ఏర్పాటు చేయమ్మా. వాళ్ళతో అయినా పంపిద్దాం.
1: అలాగే అత్తయ్య.
0: రాధా, అమ్మకి రమ్మని ఫోన్ చేయనా?
1: వెళ్ళి వారమే కదా అయింది, 2 రోజుల తర్వాత చేద్దాంలేండి.
0: నీకు ఒంట్లో నలతగా ఉంటుందిగా, అమ్మ వస్తే బుజ్జిగాని చూస్తుంది, పనుల్లో నీకు కూడా సహాయంగా ఉంటుంది.
1: నాకిప్పుడు అంతగా నీరసంగా లేదండి, 2 రోజుల తర్వాత రజనీకి నేనే ఫోన్ చేసి చెప్తాలేండి.
0: సరే మంచిది రాధా, నిన్ను ఊరికే బుజ్జిగాడు విసిగిస్తున్నాడుగా, వాడిని అలా బయటికి తీసుకెళ్తా.
1: తీసుకువెళ్ళండి. అత్తయ్య లేకుంటే వీడు చాలా సతాయిస్తున్నాడు, ఎప్పుడు వస్తుంది అంటూ విసిగిస్తున్నాడు.
0: అమ్మ గారాబం చేసి వీడిని చెడగొడుతుంది.
1: చిన్నపిల్లాడు కదా, ఇప్పుడేం చెడిపోలేదులే. నాన్నమ్మల గారాబాలంటే అలాగే ఉంటాయి మరి.
0: రాధా, రాధా.
1: ఏమిటండి కంగారు పడుతున్నారు?
0: అమ్మని పంపమని రజనికి ఫోన్ చేశాను, అమ్మ అక్కడికి రాలేదని చెప్పింది.
1: నాకు ఒంట్లో కులాసాగా ఉంది అంటున్నాను కదా, అత్తయ్యని పంపమని మీరెందుకు ఫోన్ చేశారు?
0: నువ్వు అలా అంటున్నావు కానీ నీరసంగా ఉంటున్నావు. నీకు ఇలా ఉన్నప్పుడు అమ్మ అక్కడ చేసేదేముందని పంపమని చెప్పి రజనికి ఫోన్ చేశాను. రాధా, మరి అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
1: మీరు కంగారు పడవాకండి.
0: అమ్మ రజని దగ్గరికి వెళ్ళలేదంటే కంగారు పడకుండా ఎలా ఉండని చెప్పు. కాశీకి పంపలేదని అమ్మకి నా మీద కోపం వచ్చి ఉంటుంది.
1: అత్తయ్య మనస్తత్వం అలాంటిది కాదండి.
0: అమ్మ నా పరిస్థితి అర్థం చేసుకుందనుకున్నా, కానీ ఇలా చేస్తుందనుకోలేదు.
1: ప్లీజ్ మీరు ఊరుకోండి.
0: అవును, తను నీ తల్లి కాదుగా, నీకు అలాగే ఉంటుంది మరి.
1: అయ్యో, విచారంలో మీరు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. అత్తయ్య మీకొకటి నాకొకటి కాదు కదా.
0: పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా?
1: రజనీ దగ్గరే కాకపోతే వేరే బంధువుల దగ్గరికి వెళ్ళిందేమో, రేపు కనుక్కొని ఆలోచిద్దాం.
0: నాకేం తోచటం లేదు రాధా.
1: అత్తయ్య చిన్నపిల్ల కాదు కదండి తప్పిపోవడానికి. కంప్లైంట్ విషయం రేపు ఆలోచిద్దాం.
0: రాధా, నువ్వు నన్ను ఊరడించకు. అమ్మ నా మీద అలిగి ఎటో వెళ్ళిపోయింది, ఎక్కడ ఏం కష్టాలు పడుతోందో. నాన్నగారు పోయాక నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, కానీ నా వల్ల తన మనసు ఎంత గాయపడిందో.
1: మనసు మార్చుకొని అత్తయ్య గారు వచ్చేస్తారులేండి.
0: కంప్లైంట్ ఇవ్వడం తప్ప గత్యంతరం లేదు.
1: అదిగో అత్తయ్య గారు వచ్చేశారు.
2: రాధా, రాధా, బుజ్జిగాడు ఎలా ఉన్నాడమ్మా?
1: బాగానే ఉన్నాడు అత్తయ్య. ప్రయాణం కులాసాగా జరిగిందా?
0: అమ్మా నువ్వా?
2: ఏమిట్రా హరి, ఏమిటి అలా కంగారుగా మాట్లాడుతున్నావు?
1: ఏం లేదత్తయ్య, నాకు ఒంట్లో కాస్త నలతగా ఉంటేను కంగారు పడుతున్నారు.
2: ఏమిటి నలతగా ఉందా, ఏమైందమ్మా?
1: ఏం లేదత్తయ్య, కొంచెం నీరసము వికారంగా ఉంటుంది.
0: అమ్మా
2: రాగానే ఎంత శుభవార్త చెప్పావు తల్లి, 3 ఇలవేల్పుల తల్లి మన ఇంటికి రాబోతోంది అనమాట. హరి నువ్వు చాలా అదృష్టవంతుడివిరా.
0: అవునమ్మా, నిజంగా నేను అదృష్టవంతుణ్ణి.
1: అత్తయ్య మీరు ముందు స్నానం చేయండి, తరువాత కాఫీ తాగి కాశీ కబులు చెబుదురు గాని.
2: అలాగేనమ్మా, ఈలోగా ప్రసాదం నువ్వు తీసుకుని హరికి బుజ్జికి కూడా ఇంత పెట్టమ్మా.

0: నువ్వు అమ్మను కాశీకి పంపి నన్ను ఇంత కంగారు పెడతావా?
1: మీరు ఒప్పుకోలేదు కదా, అందుకే చెప్పలేదు.
0: అవును, మరి డబ్బు ఎలా ఏర్పాటు చేశావు?
1: నేను ట్యూషన్ చెప్పిన డబ్బులు నా అవసరాలకు వాడుకోమని చెప్పారుగా మీరు. నేను వాడుకోగా మిగిలిన డబ్బులు బుజ్జిగాడి పేరిన పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ బుక్ తీసి ప్రతి నెల కొంత జమ చేస్తున్నాను.
0: అంటే డబ్బులు డ్రా చేశావా?
1: ఆహా, డ్రా చేయలేదు. ఆ బుక్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చే నెలలో ఉంది. నెల తరువాత రమణమ్మ గారికి ఇస్తాను అని చెప్పాను. బుజ్జిగాడికి డబ్బులు తర్వాత పొదుపు చేయొచ్చులేండి, కానీ అత్తయ్య గారి ముక్కు మాత్రం తీరిపోయింది. సమయానికి రమణమ్మ గారు సాయం చేశారు, లేకపోతే అత్తయ్య గారి కోరిక తీరేది కాదు కదా.
0: మొత్తానికి కామాక్షమ్మ కాశీ ప్రయాణం సవ్యంగా జరిపించావన్నమాట. థ్యాంక్ యూ.
1: అత్తయ్య పిలుస్తున్నారు, కాఫీ ఇచ్చేసి వస్తాను.

0: కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటిక విన్నారు. రచన శ్రీమతి కె పద్మ. ఇందులో కామాక్షమ్మ శ్రీమతి టి బాలత్రిపుర సుందరి, రమణమ్మ శ్రీమతి జి వైదేహి, రాధ శ్రీమతి కెవి సత్యవతి, హరీష్ శ్రీ ఎస్ భార్గవాచారి పాల్గొన్నారు. నాటిక నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఈ పాట విందామా?

0: ಶೃಣಪ್ ಆಕಾಶವಾಣಿ ಸ್ಪಾಟ್ಲೈಟ್.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి బెండప్పారావు ఆర్ఎంపి చిత్రం కోసం నిత్య సంతోషిణి కార్తీక్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం కోటి.

0: మీరు విన్న ఆ పాట భాగ్యరేఖ చిత్రం కోసం ఏఎం రాజా పాడిన పాట విన్నారు. గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం పెండ్యాల.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు విన్న ఆ పాట అందరివాడు చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. బాస్ చిత్రం కోసం కేకే సునీత పాడిన ఈ పాట

విన్న పాట నర్తనశాల చిత్రం కోసం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు బెంగళూరు లతా పాడిన పాట విన్నారు. గీత రచన సముద్రాల సీనియర్, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు.

0: ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం. మార్పు రూపకం, రచన మరియు సమర్పణ శ్రీ మూళ్ళగిరి హరి. వినండి.
1: మార్పు రూపకం, రచన సమర్పణ శ్రీ మూళ్ళగిరి హరి, సహకారం శ్రీ మత్స్య నరసింహాచార్యులు.

ముంతెడు ముంతెడు రాగులిస్తా మునగా పూల దండలిస్తా ఓ సంద మామ వస్తారేమో కాంతల్లారా కలుపు తిను పోదాము ఓ సంద మామ ముంతెడు ముంతెడు రాగుల

0: ఆ పాటే ఎడతెగని జీవితాల మూట. వారి జీవితాలు కష్టాలమయమైనను చిరునవ్వుతో తాము చేసే పనిలో లీనమైపోయినప్పుడు తనకు తన తోటివారికి అలుపు రాకూడదని ఓ రైతు కూలి పాడుకునేది. అలా ఆడుతూ పాడుతూ సాగిపోయే పల్లె జీవనమే జీవనం.
1: Yeah.

0: మన సాంస్కృతిక సంఘజీవనానికి అద్దం పట్టేవి పల్లె సీమలే, పల్లెవాసులు, కర్మజీవులు. శ్రమశక్తినే నమ్ముకొని రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి చాలామందిది. వారి జీవనమే వడుదుడుకుల నదీ ప్రవాహం లాంటిది.
1: నదీ ప్రవాహానికి సడిని కలిగించేది వడి అయితే, ప్రకృతితో ముడిపడిన వీరి జీవితాల్లో సడిని కలిగించేది ఋతువుల ఉరవడి. ప్రకృతి సజావుగా ఉన్నంత వరకు వీరి జీవితాలు సుఖమయమే. కానీ ప్రకృతి వక్రిస్తే జీవనదిలా సాగిపోయే వీరి జీవితాలలో మిగిలేవి అడుగడుగునా ఇక్కట్లే. అప్పుడిక వారి గమ్యం అగోచరం.

0: జీవనోపాధి లేక జీవితాలు దుర్భరమైన నాడు వారికి కావలసింది పట్టెడన్నం పెట్టగలిగిన ఆధారం. ఆ ఆధారం ఎక్కడా, ఎలా లభిస్తుందో అని ఆలోచించే స్థితిలో వారు లేరు. ఊపిరింటే ఉప్పమ్ముకొని అత్యసరు బతుకు బతకడానికైనా వారు తయారే.
1: వారు ఈ ప్రయత్నంలో ఎటు వెళుతున్నారో వారికే తెలియదు. కేవలం జీవితం అన్న చదరంగంలో వారు పావులు మాత్రమే. వారిలో జీవించాలనే కోరికే ప్రబలం. ఆ కోరికే వారిని నడిపిస్తోంది. ఇక్కడ ఇష్ట అయిష్టాలకు తావు లేదు. కేవలం మనుగడే వారి ధ్యేయం.
0: సగటు మనిషి దుఃఖానికి కోర్కెలే కారణమని తెలియక కాదు, కానీ జీవితంలో ఉన్నతిని పొందాలన్న తపన ఎలాంటి వాడికైనా సహజం. మానవునిలో ఆ ఆశ లేనినాడు కోర్కెలేవి, సమస్యలేవి. కానీ సగటు మనిషిలో కోర్కే బలీయం. తన ఆశయ సాధనలో కొత్తదనం కోసం పరితపిస్తాడు.
1: ఇలా మార్పు కోరే వారిలో సగటు రైతొకడు. తన తరతరాలు వారు నమ్ముకున్న జీవనోపాధిపై అలుక, దాని నుండి తానేమీ సాధించలేకపోయానన్న తపన, కనీసం తన సంతతికైనా మంచి భవిష్యత్ కావాలని ఆశించడం సహజం. మరి ఈ కోర్కెల సెలయేర్ల గమ్యం పట్టణం. అక్కడ తన వారికి లభించే అవకాశాలు, తద్వారా కోర్కెల నివృత్తి.

0: ఆ రైతు తనవారి బావుకై తలతాకట్టు పెట్టడానికైనా సిద్ధమే. వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. అతనికి జయాపజయాలతో పనిలేదు. జీవన సరళిలో మార్పు రావాలి, తనవారి భవిష్యత్తు బంగారు బాట కావాలన్నదే ధ్యేయం. ఈ సమస్య పరిష్కారానికి కుటుంబ సమేత తరలింపు.
1: మరికొందరు గ్రామస్థాయి జీవనం ద్వారా పైకి రాలేమని, అదే పట్టణాలలోని అవకాశాల ద్వారా త్వరగా అందలానికి ఎదగొచ్చని పగటికలలు కని తమకున్న వమ్ముకుని పట్టణాల దారి మరలిన వారెందరో.
2: నీ పేరేమ్మా?
3: విషన్ బి.
2: యా ఊరు?
3: పత్తికొండ.
2: ఇంతకుముందు ఏం పని చేస్తాంటి అమ్మా?
3: చేద్దాం పనే.
2: మరి భూములు ఉన్నాయా మీకు?
3: ఉన్నాయి.
2: లేకపోతే ఊరిగా కూలీగా పనిచేస్తాంటి?
3: లేకుండా కూలీ పనే.
2: అంటే మీ భూమిలో సేద్యం చేసుకుంటా బతుకుతాను?
3: అంతే.
2: ఏమాత్రం భూమి ఉంది?
3: 20 ఎకరాలు ఉంది.
2: మరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు?
3: 6 మంది.
2: మరి మీకు ఆ భూమిలో పండేది సరిపోతుందా?
3: సరిపోదు, కూలి పోతేనే మళ్ళీ కూలి పోతుందే. భూములు సుమారు భూములు.
2: మరి నువ్వు అంటే భూమిలో ఆదాయం ఉంది కదా, అంటే సేద్యం ద్వారా మీరు బతుకుతున్నారు కదా, మరి ఏంటికి సేద్యాన్ని వదిలి దినకూలికి వచ్చినావు?
3: అంటే అత్తమామ బంది.
0: ఉమ్మడి బ్రతుకులతో విసుగెత్తి నవ్యత కోసమని సిటీ సరదాలకని సరదాల ఊబిలో దిగి మునిగిపోయిన బ్రతుకులెన్నో. దిగితే గాని లోతు తెలియదన్నది వీరి పంథ.
1: మనదో వర్గ సమాజం. మతం పేరట, కులం పేరట పాయలు పాయలుగా చీలినది మన వ్యవస్థ. పెరిగిన విజ్ఞానం మానవుని జీవితాన్ని సుఖమయం చేసి గొప్ప మార్పుని తెచ్చింది, కానీ పెరిగిన జీవన ప్రమాణాలతో పాటే మనిషి మానసికంగా ఎదగలేదన్నదే సమస్య.
0: మరి ఇలాంటి సంకుచిత భావాలు అట్టడుగు వారిని ఎలా బాధిస్తుందో అని ప్రతి ఒక్కడూ తెలుసుకున్న నాడు ఎదుటివాడికి సాంఘిక పరమైన ప్రత్యేక గుర్తింపు ఇవ్వనూ లేడు, అవహేళన చేయనూ లేడు.
1: మరి అంతటి విశాల ఆలోచన ఏది? వర్గ విభజన ద్వారా నేనెక్కువ నీవు తక్కువనే వాదనలోనే ఉన్నాడు. ఈ వాదనతో బాధపడిన గాయపడిన హృదయాలు తమ సామాజిక ముద్రను భరించలేక నాగరిక సమాజాన్ని వెతుక్కుంటూ పోతున్నారు. అలాంటప్పుడు తామెవరో తమ పక్కవాడెవడో పట్టించుకుని సమాజాన్ని వెతుక్కుంటూ పోవటంలో తప్పు లేదు, తప్పు కాదు.
0: ఏ మనిషికి మరో మనిషిపై అధికారం చలాయించే హక్కు లేదే, కానీ ఈ సమాజంలో అలా కాదే. ఉన్నవాడు లేనివాడిపై యజమాయిషి, తద్వారా రాక్షసానందం. సమాజంలో ఇలాంటి రక్కసుల బారి నుండి తప్పించుకొని స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడానికి తమ గ్రామాలు వదిలిన వారెందరో.
2: నీదావురు?
4: పార్నపల్ల.
2: ఏం పేరు?
4: రంగయ్య.
2: పార్నపల్ల ఏం చేస్తాను ఇంతకుముందు?
4: సేద్యం పని.
2: అంటే సేద్యం అంటే నీకు భూమి ఉన్నదా లేకపోతే కూలీగా?
4: జీతం ఉన్నాయండి.
2: అంటే ఎవరన్నా భూస్వామి కింద రైతు కూలీగా ఉన్నావా? అంటే ఏమేమి పని చేసేటోడు?
4: సేద్యం పని ఎంత, తోటల్లో పని, చేనల్లో పని చేస్తాం.
2: మరి ఆటి నుంచి వదిలే ఎందుకు వచ్చినావు?
4: ఆటుంటి వదిలే, దరుగుబాటు కాకనే వచ్చింది ఇక్కడ.
2: అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం పని చేస్తాను? ఇక్కడ
4: అమ్మాయిల పని.
2: ఏమేమి పని చేస్తావు?
4: ముందు రిక్షా వస్తాను, ఇప్పుడు అమ్మాయిల పని చేస్తాను.
2: అంటే ఇది నీకు ఈ పని ఇష్టమేనా లేకపోతే రైతు పని ఇష్టమా?
4: ఈ పని ఇష్టమే చేస్తాను.
1: తమ పనితనంతో మనలను ఆశ్చర్యచకితులను చేసే వృత్తి కళాకారులు ఎందరో. ఈ యంత్రయుగంలో అలాంటి పనితనానికి గుర్తింపేది, ఆదరణేది? బంకమట్టితో తన హస్తకళనంతా రంగరించి చేసిన మట్టి బొమ్మనైతేనేం, కూజానైతేనేం, వాటిని కొనేవాడు, వారి కళను ఆదరించేవారే లేని నాడు వారికి మనుగడేది?
0: తమ కళా ఉపాసన తమలోని కళాతృష్ణ తీర్చుకోవడానికి అనుకున్న ఆ కళే తమకు పట్టెడన్నం పెట్టని నాడు ఎంతటి వారికైనా వారి సంప్రదాయ వృత్తిపై ఏవగింపు. ఆ తర్వాత ఆ వృత్తికి తిలోదకాలిచ్చేసి మరో జీవనోపాధి చూసుకోవడం తథ్యం. జీవితంలో ఈ మలుపే మరో ప్రదేశానికి వలస కావచ్చు.
5: నేను నాటు వైద్యం చేసేది, చెట్ల మొలికల వైద్యాలు చేసేది. ఆ ఆయుర్వేదం పడిపోయింది కాబట్టి, అలోపతి వచ్చింది కాబట్టి మేము అదంతా మానేసాం. జరగలేదు, జరగలేక మానేసి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం.
1: ఇలా రకరకాల ఆర్థిక, సామాజిక, మానసిక ఒత్తిడులకు లోనైన వారి తలపునకొచ్చే ఏకైక పరిష్కారం వలస. ఈ వలస తాత్కాలిక పరిష్కారమా లేక శాశ్వత పరిష్కారమా, ఏదో వారికే తెలియదు.

0: వారికి కావలసింది వారి సమస్యలకు తక్షణ సమాధానం.
1: వలసంటే మాటలు కాదు, నీటనున్న చేప బయటపడినట్టే. తరలిపోయేది సులభమే, నూతన పరిస్థితుల్లో పోరాడి మనగలిగేదే కష్టం. కడుపు నింపుకోను వచ్చిన వాడికి పనేది, తలదాచుకోను తావేది. పని దొరికేదే కష్టమైనప్పుడు ఇక అభిరుచులకు తావేది? తను చేసే ప్రతి పని తనకు మానసికంగా ఉల్లాసాన్నిస్తుందా అన్నది కాదు, కడుపు నింపగలుగుతుందా అన్నదే ప్రశ్న.
0: ఇంకేదో చేతికందిన పని చేసినా అది తన వారి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డనిస్తుందా అంటే అది అనుమానమే. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదన్నట్టు ఇక తినే తిండి అంతంత మాత్రమే కాగా ఇక నివసించను మురికివాడలే గతి. ఊహల జీవితానికి నిజ జీవితానికి పోలుపొంత ఉండదు మరి.
1: ఇలా ఎండకు ఎండి వానకు తడిచే బ్రతుకులు దుర్భరమే, కాని గత్యంతరం లేకనే రిక్షా లాగేవాడైనా సరే, రోడ్డు వేసేవాడైనా సరే తన ఊరు పట్టునుండాలన్నదే కోరిక. కాని అది కుదరకే ఈ యాతన.
2: భూమి వదిలి ఎందుకు వచ్చినావు? కష్టం చేసుకోవడానికి, బతకడానికి వచ్చాం సార్. ఇక్కడ భూమిలో ఆదాయంలో ఏం పండడం లేదు సార్. అది వర్షాలు తక్కువయ్యి మిగతా దానికి పెట్టుబడి లేక, అందుకోసం బీద పరిస్థితుల్లో పెట్టుకోలేని శక్తి లేక ఇక్కడ వచ్చి కష్టం చేసుకొని బతకవలసింది వచ్చింది. వర్షం వస్తే సేద్యమే మంచిది సార్. ఇక్కడ కష్టపడేదానికంటే సేద్యమైన ఎంత శ్రేష్టమైనది.
1: ఇలా దూరతీరాల్లో సాగే దుర్భర కన్నీటి బతుకులెన్నాళ్ళు? వారి జీవితాలకు తమదంటూ ఓ నెలవు కొలువు లేవా? వారికంటూ ఓ నెలవుంటే ఆ నెలవుల్లో వసంతం చూసేదెప్పుడు?
0: మోడు వారిన చెట్టు చేమకు, బీటలు వారిన నేలకు ఆశాకిరణం తొలకరే. జీవన భృతి లేక ఊరుగాని ఊర్లకు వలసపోయిన అన్నార్తుల హృదయాల్లో ఆశాజ్యోతిని వెలిగించేది తొలకరే. ఆ తొలకరి చినుకులే వారి జీవితాల్లో స్వాతి ముత్యాలు.

0: తొలకరిపై ఆధారపడే జీవితాలకు అతికేలా ఉత్తర చూసి ఎత్తర గంప, విశాఖ చూసి విడవర కొంప అన్నారు. సకాల తొలకరి పల్లెవాసుల హృదయాలకు ఆనందలహరి. ఆశలను చిగురింపజేసిన తొలకరిని చూసి తమ ఊరు దారి పట్టిన వారికంట దోబూచులాడేది గతకాలపు మధుర స్మృతులే. ఆ స్మృతులే వారికి ఊపిరి, ఊత. భూమి పదునైన వెంటనే నాగళ్లను సిద్ధం చేసుకుని జోడెద్దులను హుషారుగా తోలుకుంటూ
1: తమ్ముని కొడుకులు సదపాలిమ్మని రీ అటుల ఇష్టపడవరేని ఐదు ఊలిమ్మని రీ ఐదు గురకు ధర్మంబుగా మీకు తోచినట్టు మంపుము వారికి
2: మొగునికి సర్ది సిద్ధం చేసుకుని చేలల్లో అడ్డదిడ్డంగా తొందరతో పోయే పడుచులు తమ మావనుద్దేశించి పాడుతూ

ఇలాంటి సుఖమయ జీవితాల్ని తీపి గుర్తులుగా ఉంచుకున్న ఆ పల్లెజనం కేవలం ఆకలి జీవితాలను భరించలేక ఉపశమనానికై కడుపు అరచేత పట్టుకుని తరలి వెళ్లిన వారే. వారి కలలు పండడానికి ప్రకృతి కరుణించాలి. ప్రకృతి వీరి జీవితాలతో జూదం ఆడని నాడు వీరి మోమున కనిపించేది చిరునవ్వే. ఇలా సకాలంలో కాలచక్రం కదిలిపోతున్న నాడు అన్నార్తుల ఆర్తనాదాలుండవు, ఆకలి చావులుండవు.

0: ప్రాణి జీవనం సాఫీగా సాగాలంటే ముందుగా ఆకలి దప్పులు తీరాలి. ఆకలి దప్పులు తీరాలంటే ఏదో ఓ ఆసరా ఇవ్వగల పని ఉండాలి. ఆ ఆసరా శాశ్వతమైనదిగాను నమ్మదగినదిగాను ఉండాలి. వృత్తినిచ్చే పనితో పాటే మనిషి మానసిక పెరుగుదలకు కావలసిన పరిస్థితులు కావాలి. అప్పుడే మనిషికో మనుగడ స్థిమితము. ఇలాంటి వాతావరణం నెలకొన్ననాడు గ్రామాల నుండి మూకుమ్మడి వలసలు ఉండవు.
1: ప్రకృతిలో ప్రతి జీవికి జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు జీవితన క్షేమాన్ని కోరుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లగలిగే శక్తి ప్రకృతిచ్చిన వరం. ప్రకృతిలో అంతర్భాగమై జీవిస్తున్న పశుపక్షాదులు ప్రతికూల సమయంలో గత్యంతరం లేక అనేక కష్ట నష్టాల కూర్చి వేల యోజనాల దూరం పోవడానికి తయారే. కాని జీవకోటిలో మానవుడు అత్యున్నత స్థాయికి పరిణతి చెందిన జీవి అయినా తను ప్రకృతి వైపరీత్యాలకు బద్ధుడా లేక అతీతుడా అన్నదే ఓ సవాల్.
0: రాతి యుగపు మానవుడు ప్రకృతికి బద్ధుడేమో కాని నేటి పరిస్థితులు అవి కావే. తను విజ్ఞానంతో ఎన్నో సమస్యలను అధిగమిస్తున్నాడు. ఓనాడు గుజ్జనగుళ్లను కట్టిన చేతులే నేడు భారీ ఎత్తున జీవనదులకు ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసుకుని ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటున్నాడు. అంతేకాదు, చూపు కానని భూగర్భ జలాలను సైతం వెలికితీసి బంజరు భూములను సస్యశ్యామలం చేస్తున్నాడు.
1: ఇలా పెంపొందించుకున్న నీటి వనరుల వల్ల నేడు వ్యవసాయం సంపదలకు అదృష్టమేఘం కాదు, సంపదల సౌదానికే సోపానం. ఇలా వ్యవస్థీకృత మార్పులతో వ్యవసాయ రంగం రైతులకు నిలకడను, వేలాది కార్మికులకు భుక్తిని ఇవ్వగలిగి అధిక ఉత్పాదనకు తోడ్పడి కోట్లాది ప్రజల ఆకలిని తీర్చగలుగుతోంది.
0: సాంకేతిక అభివృద్ధి పల్లెవాసుల జీవితాల్లో మార్పు తెచ్చింది. అయినా ఇంకా వీరి జీవితాల్లో ఏదో వెలితి. దీనికి కారణం వ్యవసాయ రంగానికి ఇతర రంగాల వలె తగిన గుర్తింపు లేకపోవడం కావచ్చు, లేదా కష్టకాలంలో రక్షణ లేకపోవడం కావచ్చు. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న రైతుకు కావలసినది సానుభూతి కాదు, అతని నిలకడకు చేయూత. వారి జీవితాలకు చేయూత ఇచ్చిన నాడు అవి ప్రకృతి ఆడే జూదంలో వడ్డే పందాలు కావు. 10 మందితో కలిసి పయనించే నిత్య నూతన చైతన్య రథాలే.
1: స్వేచ్ఛాజీవికి అవకాశాలు పరిస్థితులు కేవలం మొక్కుబడులు మాత్రమే. చివరకు జీవన సరళిని నిర్ణయించేది స్వయం నిర్ణయాలే. మనిషి తనకు అందుబాటులో లేనిది, తన అనుభవానికి రానిది పొందాలన్నదే అతని నైజం. తదనుగుణంగానే కోరికలను, ఆ కోరికల నివృత్తి దిశలోనే నిర్ణయాలుండడం సహజం.
0: మనిషి జీవనానికి ఆశ ఊపిరే. ఆ ఊపిరే గమ్యానికి నడిపిస్తోంది. చుక్కాని ఉన్న నావకు గాలి ఎంత అవసరమో, అలానే ఆశని చుక్కానిగా చేసుకుని పోయే జీవితానికి ప్రయత్నం అంతే అవసరం. ఆ యత్నమే అపరిచిత ప్రదేశాన కాక తన వారి మధ్య తన జీవన సరళికి అనువైన ప్రదేశంలో చేసిన నాడు తను ఊహించరాని ఆపదలు అరుదుగా ఉంటాయి.
1: జీవితాల్లో వృత్తులు వేరే కావచ్చు, కాని మనిషి మనుగడకు అత్యవసరాలొక్కటే. ఆ అవసరాల అన్వేషణ వ్యాపకంలోనే తను చీకటనే జడత్వాన్ని వదిలించుకొని వెలుగుబాటలో అడుగుడుతున్నాడు. ఆ వెలుగుబాట కొరకే సమస్య సృష్టి, ఆ సమస్య పరిష్కారమే జీవితం.
2: మార్పు రూపకం విన్నారు. రచన సమర్పణ శ్రీ ముళ్ళగిరి హరి. సహకారం శ్రీ మస్త్య నరసింహాచార్యులు. గాన సహకారం చిత్రావతి బృందం. వ్యాఖ్యాతలు శ్రీ ఎస్ఏ సుబాన్, కుమారి పిఎఫ్ జాన్సీ.
3: శ్రోతలు ఇంతవరకు మార్పు రూపకం విన్నారు. రచనా సమర్పణ శ్రీ మూళ్ళగిరి హరి. ఇప్పుడు పాట విందామా?

విన్న పాట ఆడుతూ పాడుతూ చిత్రం కోసం నిత్య సంతోషిణి, ప్రమోద్, బబ్లు, విశ్వా పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీహర్ష, సంగీతం చక్రి. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. బందిపోటు దొంగలు చిత్రం కోసం ఘంటసాల గారు, సుశీలమ్మ పాడిన ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య లండన్లోని ద ఓవల్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ 2026 వ్యాఖ్యానం వింటారు.

0: rivals England and Australia at the Lords. With that, we leave you. However, don't go too far, because our special program Hero 20 is coming up next.
1: तुम रिपोर्ट्स लाई हो ना?
2: नहीं, मुझे लगा तुम लाए हो।
1: तुम हो ही भुलक्कड़।
2: भूल बस इतनी है कि तुमसे शादी कर ली।
3: लड़िए मत, जानिए आभा के बारे में।
4: आभा
3: यानी आयुष्मान भारत हेल्थ अकाउंट, जहां आप अपने मेडिकल रिकॉर्ड सुरक्षित रख सकते हैं और जब चाहें और जहां चाहें ये रिपोर्ट्स दिखा सकते हैं। आभा, सेहत के सफर में आपका हम सफर। आज ही आभा ऐप डाउनलोड करें या डायल करें 1-4-4-7-7।
5: Player of the match.
6: England continue with their ruthless run to hand South Africa a 40-run loss in the second semi-final, which now means that two unbeaten teams would be facing off in the summit clash, Australia and England. Hello and welcome to Player of the Match. I am Megha, and join me in studio as my co-host is Dharmendra.
7: And Megha, our mehman, Khyati Gulani, former cricketer, Jishanul Yaqeen, former cricketer, and G. Rajaraman, varishth khel patrikar. Raja, शुरुआत फिर से आप सी से करते हैं। कंडीशन का बेहतर फायदा उठाया इंग्लैंड की टीम ने साउथ अफ्रीका के मुकाबले, क्योंकि गेंदबाजी भी देखें बिल्कुल प्लानिंग के अनुसार हुई। जो फील्ड थी उसके अनुसार गेंदबाजों ने गेंदबाजी की, कप्तान ने धीमी गति के गेंदबाजों का ज्यादा इस्तेमाल किया, सब कुछ इंग्लैंड के फेवर में रहा।
8: बहुत चालाक अप्रोच था, बहुत ही चतुर अप्रोच था। आई थिंक
9: ఆకాశవాణి మీరింతవరకు ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య లండన్లోని ద ఓల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణాష్టకం, శ్రీ అన్నపూర్ణాదేవి భక్తి గీతాలు వింటారు. 6:30 వినదగు మాటను వినిపిస్తారు శ్రీ టి నాగరాజు గారు. 6:35 సేద్దీపు శుద్ధులు, ఇందులో గొర్రెలు మేకల్లో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణాష్టకం, శ్రీ అన్నపూర్ణాదేవి భక్తి గీతాలు వింటారు. 6:30 వినదగు మాటను వినిపిస్తారు శ్రీ టి నాగరాజు గారు. 6:35 సేద్దీపు శుద్ధులు, ఇందులో గొర్రెలు మేకల్లో